శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 23వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 14వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 5 గంటల 55 నిమిషాలు దాటి 27 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

మీరింతవరకు ప్రబోధ గీతం, దేశభక్తి గీతం విన్నారు. ఇప్పుడు సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలను వింటారు.

0: మీరింతవరకు భక్తిరంజనీ కార్యక్రమంలో శివభక్తి గీతాలను విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత డాక్టర్ ఎటుకూరి ప్రసాద్.
1: ధనిక వర్గ సంస్కృతిలో ధనమే సమస్త సంచలనానికి ప్రధాన ప్రేరకం. ధనిక వర్గం, బ్యాంకర్లు పెద్ద లాభాలు గడించడానికే పరిపాలన జరుగుతోంది. ఈ దృష్టితో చూస్తే ఈనాడు బ్యాంకర్లే ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఈ మాటలు వర్తమాన రాజకీయాల మీద వ్యాఖ్యగా అనిపిస్తాయి. అన్నది ఓ రాజకీయ నాయకుడో ఈనాటి రచయితో అనుకుంటాం, కానీ కాదు. 1930ల్లో ప్రేమ్చంద్ మహాజనీ సభ్యత అన్న వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలివి. ఎంతటి దూరదృష్టి ఉన్న రచయిత ఈ ప్రేమ్చంద్ అని ఆశ్చర్యం కలుగుతుంది. నిజమే, జీవితాన్ని గురించి విమర్శించేదే సాహిత్యం అన్న విశ్వాసం ఉన్న సాహితీవేత్త ఇలా కాకుండా ఎలా అనగలడు? కాలదోషం పట్టిన సామాజిక సంస్థలను, మనుషుల ఆలోచనలను, ఆచరణలను కలంకత్తితో ఖండించిన అభ్యుదయ రచయిత ప్రేమ్చంద్ 1880 నుండి 1936 వరకు భారతీయ సాహిత్య చరిత్రలో ప్రేమ్చంద్ యుగం అంటారు విమర్శకులు. సుమారు 300 కథలు, 12 నవలలు, ఎన్నో వ్యాసాలు, నాటికలు, అనువాద రచనలు, బాల సాహిత్యం సృష్టించిన ధనపతిరాయ్ ఉరఫ్ నవాబ్రాయ్ ఎలియాస్ ప్రేమ్చంద్ తాను కావించిన సృష్టి తక్కువలు చేయలేరు అనిపించిన ఉర్దూ హిందీ ప్రగతిశీలవాది ప్రేమ్చంద్. మిత్రుడు వినోద్ శంకర్ వ్యాస్కు రాసిన ఓ ఉత్తరంలో, కథలకు ఇతివృత్తాలు జీవితాల నుండే ఎంచుకోవాలని నా కోరిక. అవి జీవిత సమస్యలను పరిష్కరించేవిగా ఉండాలి. కథ నీ ఎదుట సజీవమైన పాత్రలను ప్రదర్శించాలి అంటూ తన కథలను వివరించే సందర్భంలో భావి కథకులకు ఓ క్లాస్ తీసుకున్నాడు. కళలలో ఒకటైన సాహిత్యానికి కూడా సమస్త కళలకులాగానే సామాజిక ప్రయోజనం ఉండాలి అన్న అంశాన్ని లక్నోలో 1936 ఏప్రిల్ 9-10 తేదీల్లో జరిగిన అఖిల భారత ప్రథమ అభ్యుదయ రచయితల మహాసభల అధ్యక్ష పీఠం నుండి ఇలా స్పష్టపరిచాడు. సాహిత్యం జీవిత సంఘర్షణలో పరమ సౌందర్యాన్ని దర్శించేదిగా వృద్ధి పొందలేదు. దీనిని కూడా ప్రయోజనం అనే త్రాసులో తూచటానికి నేను వెనకాడను అంటాడు. అంతేకాదు, సమాజ పతాకాన్ని ఎత్తి పట్టుకున్న సైనికులం మనం అంటూ రచయితకున్న పోరాట బాధ్యతను గుర్తు చేశాడు. గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అన్న ధోరణిలో ఉన్న విమర్శకులకు ఓ చురక అంటించేలా, ఎప్పుడూ మనం ప్రాచీన శిథిలాలలో ఉన్న ప్రతిమలనే పూజిస్తూ ఉంటే మన ముందు ప్రస్తుతం ఉన్న శిథిల కుటీరాల సంగతి ఎవరు పట్టించుకుంటారు? వాటిని మరిస్తే మన పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచించండి అంటాడు ప్రేమ్చంద్. ప్రేమ్చంద్ కథల్లో దునియా కా సబ్సే అన్మోల్ రతన్ అన్న కథ మొదటిది. ఆ అమూల్య రత్నం ఏదో తెలుసా? దేశ స్వాతంత్ర్యం కోసం ఒలికిన చివరి నెత్తూరు బొట్టు అది అంటాడు రచయిత. దేశానికి స్వాతంత్ర్యం మాత్రమే చాలదు, ఆర్థిక స్వాతంత్ర్యం ఉంటేనే కాని రాజకీయ స్వాతంత్ర్యానికి సార్థకత లేదు అన్నదాన్ని ప్రేమ్చంద్ తన రచనల్లో వ్యక్తపరిచాడు. గ్రామీణ వాతావరణం, ఆ సమాజపు ఉన్నత మానవతా విలువలను రూపుకట్టించే ప్రయత్నం తన రచనల్లో చేశాడు. సంఘ సంస్కరణ భావాలను సేవాసదంలోనూ, వర్గ పోరాట స్వభావ బీజాలను రంగభూమిలోనూ, రాజకీయ పరిపక్వ దశను కర్మభూమిలోనూ వివరించే కృషి చేశాడు ప్రేమ్చంద్. ఇతడు సృష్టించిన పాత్రలు కొన్ని భూస్వామిని, వడ్డీ వ్యాపారిని ఎదిరిస్తాయి, మరికొన్ని సనాతన ఆచారాలను దుయ్యబడతాయి, ఇంకా కొన్ని పురోహితులను ఢీకొని పోరాడతాయి. విజయం వైపు సాగిపోయే లక్షలాది జనంతో నిండిన చిత్రాల సమాహారమే ప్రేమ్చంద్ సాహిత్యం.
0: మీరింతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ ఎటుకూరి ప్రసాద్. ఈరోజు ఉదయం 8:35 రత్న దీపికావళి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి, సామాజిక సేవకురాలు పద్మజానాయుడు గారి గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు పొలం కబుర్లు వింటారు. ముందుగా

0: మాస్కోన్ ఒక ప్రకటన వింటారు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
3: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో సాగునీటి వినియోగం, తుంపర బిందు సేద్య పద్ధతులు ఉపయోగాలు, అట్లే నేలను కప్పి ఉంచే పంటలు ప్రయోజనాలు అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

సాగునీటి వినియోగం, తుంపర బిందు సేద్య పద్ధతులు ఉపయోగాలు అన్న విషయానికి వస్తే, సాధారణంగా పంటలకు ఉపరితల నీటిపారుదల పద్ధతులైన చిన్న మల్ల పద్ధతి, చాళ్ల పద్ధతి, పొడవైన మల్ల పద్ధతి, పండ్ల తోటలకు పాదుల పద్ధతి ద్వారా నీరు పెట్టడం వల్ల కొంత నీరు ఆవిరి రూపంలో, కొంత భూమి లోపలి పొరలలోకి ఇంకిపోవడం, మరికొంత వృధాగా కొట్టుకొని పోవడం ద్వారా రైతాంగం నష్టపోతున్నారు. కావున ఈ సాగునీటి నష్టాలను అధిగమించడానికి తుంపర బిందు సేద్య పద్ధతులు, అంటే వీటినే సూక్ష్మస్థాయి నీటిపారుదల పద్ధతులు అంటారు, ఈ బిందు సేద్య పద్ధతులు ఆచరించాలి. తుంపర్ల సేద్యం అంటే స్ప్రింక్లర్తో నీరు చల్లుట. ఈ పద్ధతిలో సాగునీరు పంటపై కృత్రిమ వర్షంలా కురుస్తుంది. వరి పంటకు తప్ప ఇతర పంటలకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వరి నారుమడులకు, వరి తరువాత మాగాణంలో పండించే అపరాలకు, వేరుశనగ, కూరగాయ తోటలకు బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇసుక నేలలకు, ఎత్తు పల్లాలు ఉన్న నేలలకు కూడా అనుకూలం. గట్ల కింద, కాలువల కింద భూమి వృధా కాదు. పైరుపై నీరు సమానంగా చల్లడం వల్ల పైరుకు తగినంత నీరు లభ్యమవుతుంది. సాగునీటి వృధా ఉండదు. సమర్థ నీటి వినియోగం 65 నుండి 70% ఉంటుంది. ఒక ఎకరం విస్తీర్ణం సాగు చేసే నీటితో 4 నుండి 5 ఎకరాలు సాగు చేయవచ్చు. కలుపు చీడపేడల ఉధృతి తగ్గుతుంది. పంటకు సున్నిత దశలలో నీటిని సమర్థవంతంగా వినియోగించవచ్చు. నేల భౌతిక రసాయనిక స్థితిలో మార్పు ఉండదు. పైపులు తేలికగా ఉంటాయి. కావున ఒక పొలం నుండి వేరొక పొలానికి మార్చుకునే సౌలభ్యం ఉంటుంది. నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. మురుగునీటి పారుదల సమస్య ఉండదు. బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి. అంటే ఈ పద్ధతిలో సాగునీరు మొక్క నారు వ్యవస్థ వద్ద డ్రిప్పర్ ద్వారా బొట్లు బొట్లుగా అందించడం జరుగుతుంది. ఈ పద్ధతి వరుసలలో సాగు చేయు అన్ని రకాల పంటలకు, పండ్ల తోటలకు అనుకూలమైంది. దీనివల్ల ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయంటే, మొక్క నారు వ్యవస్థ దగ్గర మాత్రమే నీరు అందించడం వల్ల నీరు సమర్థవంతంగా వినియోగించబడుతుంది. నీరు వృధాగా పోదు. నీరు 95 నుండి 98% సమర్థవంతంగా వినియోగించబడుతుంది. ఒక ఎకరానికి వినియోగించే సాగునీటితో 6 ఎకరాలు సాగు చేయవచ్చు. కలుపు సమస్య, చీడపీడల ఉధృతి చాలా వరకు తగ్గిపోతుంది. మొక్కలలో పెరుగుదల ఒకే విధంగా ఉంటుంది. నీటిలో కరిగే ఎరువులను కూడా సాగునీటి ద్వారా పైరుకు అందజేయవచ్చు. దీనివల్ల ఎరువులు కూడా వృధా కాకుండా మొక్క మొదలు దగ్గర చేరడం వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. కూలీల ఖర్చు తగ్గుతుంది. మురుగునీటి పారుదల సమస్య ఉండదు. పోషక పదార్థాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. నీటిని 70% వరకు ఆదా చేయవచ్చు. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత, దిగుబడి పెరుగుతుంది. గట్లు, కాలువలు లేనందున పొలం నష్టపడదు. ఇక నేలను కప్పి ఉంచే పంటలు ప్రయోజనాలు అన్న విషయానికి వస్తే, నేలల సంరక్షణతో పాటు పలు ప్రయోజనాలు కలిగించే ఈ పంటలను నేలను కప్పి ఉంచే పంటలు, అంటే కవర్ క్రాప్స్ అంటారు. నేలను కప్పి ఉంచే పంటలుగా లెగ్యూమ్ జాతి పంటలు, నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు, కొన్ని రకాల గడ్డి జాతులను సాగు చేయవచ్చు. ఈ పంటలను ఏకపంటలుగా లేదా మిశ్రమ పంటలుగా సాగు చేయడం ద్వారా పలు ప్రయోజనాలను పొందవచ్చు. భూసార

0: పరిరక్షణ విషయానికి వస్తే, నేల సారం సంరక్షించడంతో పాటు నేలలోని తేమను కూడా ఈ పంటలు పట్టి ఉంచుతాయి. దీనివల్ల తరువాత సాగు చేసే ప్రధాన పంటలకు తగినంత తేమ అందుబాటులో ఉంటుంది. నేల కోతకు గురి కాకుండా సంరక్షిస్తాయి. వేసవికాలంలో వీచే బలమైన కలుపు మొక్కల నియంత్రణ ఏ విధంగా అంటే, నేలను కప్పి ఉంచే పంటలో విస్తారంగా పెరగడం వల్ల వ్యవసాయ భూమిలో సహజంగా పెరిగే కలుపు మొక్కలకు సూర్యరశ్మి తేమ లభించకుండా ఈ పంటలు అడ్డుకొని వాటి పెరుగుదలను నియంత్రిస్తాయి. నత్రజని స్థాపన ఏ విధంగా అంటే, నేలను కప్పి ఉంచే పంటలుగా లెగ్యూమ్ పంటలను సాగు చేయడం వల్ల ఈ మొక్కలు వేరు బుడుపులు ఉండే నత్రజని స్థాపక బ్యాక్టీరియా వాతావరణంలోని నత్రజనిని సేకరించి నేలకు అందిస్తాయి. దీనివల్ల నేలలో నత్రజని సహజంగా స్థిరీకరించబడి రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించవచ్చు. చీడపీడల నియంత్రణ ఏ విధంగా అంటే, ప్రధాన పంటలు నాశించే పలు హానికారక కీటకాలను నేలను కప్పి ఉంచే పంటలు ఆకర్షించడం ద్వారా కీటకాల వల్ల కలిగే పంట నష్టంను తగ్గిస్తాయి. ప్రధాన పంటలకు వ్యాధులను కలిగించే కొన్ని రకాల వ్యాధిజనకాలు నేలలో ఉంటాయి. వీటి యొక్క ప్రభావం ప్రధాన పంటలపై తగ్గుతుంది. సేంద్రియ ఎరువుగా అంటే, నేలను కప్పి ఉంచే పంటలను దమ్ము చేసినప్పుడు నేలకు సహజ సిద్ధంగా సేంద్రియ పదార్థం అందించబడుతుంది. ఈ సేంద్రియ ఎరువుల వినియోగం వల్ల రసాయనిక ఎరువుల వాడకం తగ్గించబడి పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తాయి. పశుగ్రాసాలుగా అంటే, నేలను కప్పి ఉంచే పంటలుగా గడ్డిజాతి పంటలను సాగు చేయడం ద్వారా నేలను సంరక్షణతో పాటు పశువులకు కూడా పశుగ్రాసాలను అందించవచ్చు. నేలపై గుబురుగా పెరిగే గినియా గడ్డి, నేపియర్ గడ్డి సాగు చేస్తే పశువులకు సరిపడినంత పశుగ్రాసాన్ని అందిస్తాయి. అదనపు ఆదాయం ఏ విధంగా అంటే, పప్పుజాతి పంటలను సాగు చేయడం వల్ల నత్రజని స్థాపన, అలసంద, సోయాబీన్ వంటి పంటల నుండి ఆదాయం వస్తుంది. కలుపు మందుల వినియోగం తగ్గించడమే కాకుండా కలుపు తీత ఖర్చును ఈ పంటలు కొంతవరకు మిగులుస్తాయి. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం అదుపులో ఉంచి వ్యవసాయ వ్యయంను నియంత్రించడంలో సహకరిస్తాయి. సేంద్రియ ఎరువుగా ఉపయోగించబడి పర్యావరణ హితంగా తోడ్పడతాయి. పశు సంపదకు అవసరమగు పశుగ్రాసాలను అందించడం ద్వారా పశుగ్రాసాల కొనుగోలు ఖర్చును తగ్గిస్తాయి. నేలను కప్పి ఉంచే పంటల వల్ల కలిగే పలు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైతన్నలు ఈ పంటల సాగును అవలంబిస్తే నేలల సంరక్షణతో పాటుగా మరిన్ని లాభాలను పొందవచ్చు.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. శ్రోతలకు గమనిక, ఈరోజు సాయంత్రం 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో రబీ కంది సాగులో మెలకువలు గుంటూరు జిల్లా లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్లాంట్ బ్రీడింగ్ విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెవి శివారెడ్డి గారి ప్రసంగం వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. అలాగే రేపు సాయంత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదన్ రావు, శ్రీ పి వెంకటాచలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ, విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, మా స్టూడియో క్లాక్లో సమయం 7 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు, భద్రతా ఇంకా నిఘా ఏర్పాట్ల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ కెవి మురళీకృష్ణ గారు, ఐపీఎస్, మీడియా ఇంకా సమాచార వ్యవస్థ ఏర్పాట్ల గురించి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ టి రవి గారితో, అలాగే సురక్షిత ప్రయాణం ఏర్పాట్ల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కె మురళీమోహన్ గారితోనూ ప్రత్యేక పరిచయాలతో కూడిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్చరణ్, పర్యవేక్షణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 రత్నదీపికావళి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి, సామాజిక సేవకురాలు పద్మజానాయుడు గారి గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. 9:00 చరిత్రలో ఈరోజు అనంతరం హలో ఆకాశవాణి ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమం వింటారు. 10:00 ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:15 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 1:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఈ సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో డాక్టర్ యామినే పుట్టా గారి అమ్మకు మనసు ఉంటుందా కథానిక వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం సినీ ధమాకా, తర్వాత హిందీ భాషా దినోత్సవం గురించిన వివరాలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 కేర్ ఆఫ్ ఆకాశవాణి, ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం. సమాధానాలిస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో రబీ కంది సాగులో మెలకువలు, గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్లాంట్ బ్రీడింగ్ విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెవి శివారెడ్డి గారి ప్రసంగం వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల సదస్సుకు సంబంధించిన ముఖ్యాంశాలతో కూడిన వీడియోను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్టు చేశారు. బ్రిక్స్ ద్వారా భారత్ అన్ని రంగాలు ప్రాంతాలలో స్నేహం, భాగస్వామ్యం, సహకారాన్ని ముందుకు తీసుకెళ్లిందని ప్రసంగించిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ సదస్సులో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ పాల్గొన్నారు. వీరితో పాటు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హంగ్, ఇండోనేషియా అధ్యకుడు ప్రభోవో సుబియాంటో, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దెల్ ఫతా ఎల్సిసి, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఉగాండా ఉపాధ్యకురాలు జెసికా అలుపో ఇతరులు హాజరయ్యారు. ఈ నెల 12-13 తేదీలలో భారత్ బ్రిక్స్ సదస్సును నిర్వహించింది. ఈ కూటమికి చెందిన 11 సభ్య దేశాలు, 10 భాగస్వామ్య దేశాల నాయకులతో పాటు కొన్ని అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. సదస్సు సందర్బంగా గత 3 రోజుల్లో వివిధ దేశాల అధినేతలు, ప్రభుత్వ అధిపతులతో ప్రధానమంత్రి మోదీ 15 ప్రత్యక్ష ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన బ్రిక్స్ సదస్సు అనేక స్పష్టమైన అభివృద్ది ఆధారిత ఫలితాలను అందించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాకర్ దలేలా మాట్లాడుతూ, వివిధ విభాగాల ఆధారంగా 50కి పైగా స్పష్టమైన ఫలితాలు సాధించామని, ఇది భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన ఒక గణనీయమైన విజయమని అభివర్ణించారు. ఐక్యరాజ్య సమితి సంస్కరణల అవసరంపై బ్రిక్స్ స్థిరమైన వైఖరిని కొనసాగిస్తోందని, బ్రిక్స్ దేశాలతో తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ భావిస్తోందని చెప్పారు. ఈ సదస్సు బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్, బ్రిక్స్ మహిళల బిజినెస్ అలయన్స్ నుంచి నివేదికలను కూడా స్వీకరించిందని, ఇవి వ్యాపారాలు, ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తల దృక్పథాలను నేరుగా అధినేతల దృష్టికి తీసుకువచ్చాయని దలేలా తెలిపారు.
1: India's chairmanship has focused on deliverables. The summit has endorsed a substantial package of outcomes across our 4 priority pillars. There are concrete over 50 outcomes across various thematic tracks, which is a significant achievement of India's chairmanship this year.
0: దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1949 సెప్టెంబర్ 14వ తేదీన రాజ్యాంగ పరిషత్తు దేవనాగరి లిపిలో వ్రాసిన హిందీ భాషను దేశ అధికార భాషగా ఆమోదించింది. ప్రస్తుతం హిందీ భాష ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో ఒకటిగా, 52 కోట్లకు పైగా ప్రజలకు మాతృభాషగా ఉంది. హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నవీ ముంబైలో జరిగే హిందీ దివస్ 2026 కార్యక్రమానికి, 6వ అఖిల భారత రాజభాషా సమ్మేళనానికి హాజరుకానున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా 2025-26 సంవత్సరానికి గాను రాజభాషా గౌరవ్, రాజభాషా కీర్తి పురస్కారాలను ప్రదానం చేస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పండితులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు, పార్లమెంట్ సభ్యులు, ఉన్నత ప్రభుత్వాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. హిందీ భాషను అధికార భాషగా, ప్రజల భాషగా, అనుసంధాన భాషగా అభివృద్ది చేయడంతో పాటు ఇతర భారతీయ భాషలతో హిందీ సమన్వయంపై చర్చిస్తారు. నిన్న ఒమన్ తీరంలో ఎంటీఎల్

0: వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. ఇప్పటి వరకు 13 మంది భారత సిబ్బందిని రక్షించామని, గల్లంతైన మరో భారతీయుడి కోసం గాలింపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, సహాయక చర్యలలో ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొంది. భారత పౌరులను రక్షించడంలో తోడ్పడినందుకు ఒమన్ అధికారులకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది. ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్దరించేందుకు ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించి చర్చలు, దౌత్యం జరపాలని భారత్ మరోసారి పిలుపునిచ్చింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. దేశంలో ఈరోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి, ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జల వనరులలో నిమజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్టపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఇది జీవితంలో కొత్త సంకల్పాలతో ప్రగతి పథంలో ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని తెలిపారు. గణేశుడు ప్రతి ఒక్కరి జీవితంలోకి ఆనందం, శాంతి, ఆరోగ్యం, శ్రేయస్సును ప్రసాదించాలని రాష్టపతి ముర్ము ప్రార్థించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవ ప్రస్థానం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రజా భాగస్వామ్యంతో 2047 నాటికి వికీర్ణ భారత్ నిర్మాణ సంకల్పాన్ని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముంబైలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ, ఎన్డీఏ భాగస్వాములు, స్వచ్ఛంద సంస్థలు, పౌరులు కలిసి నిర్వహిస్తారని తెలిపారు. ఈ ప్రచారాన్ని ప్రతి రాష్టం, కేంద్రపాలిత ప్రాంతం, జిల్లా, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గం, బూత్ స్థాయికి తీసుకువెళ్తామని అమిత్ షా పేర్కొన్నారు.
1: हम सभी एनडीए के घटक दल और भारतीय जनता पार्टी ने ये तय किया है कि 17 सितंबर से 17 अक्टूबर तक हम ये एक माह सेवा संकल्प अभियान के रूप में चलाएंगे. ये सेवा संकल्प अभियान पूरे राष्ट्र में चलेगा. राष्ट्र की हर प्रशासनिक इकाई, हर जिले में, हर लोकसभा विधानसभा क्षेत्र में और बूथ तक సేవా సంకల్ప్ అభియాన్ కో లేకర్ హమ్ దేశ్ కీ జనతా తక్ పహుంచ్.
0: దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య నిన్న రాత్రి జరిగిన మొదటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. భారత్ తరపున అర్షదీప్ సింగ్ 19 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. భారత్ 13.4 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి విజయం సాధించింది. ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకున్న భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం క్రీడాకారుల ప్రతిభ, పట్టుదలను ప్రతిబింబిస్తుందని మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు ఫైనల్లో దక్షిణ కొరియాపై 4-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్ను గెలుచుకున్న జూనియర్ పురుషుల హాకీ జట్టును కూడా ప్రధానమంత్రి అభినందించారు. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు.

0: మరోసారి ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు

0: ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్. ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: ఇప్పుడు ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం.
6: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు, భద్రత ఇంకా నిఘా ఏర్పాట్ల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ కెవి మురళీకృష్ణ ఐపీఎస్ గారు, మీడియా ఇంకా సమాచార వ్యవస్థ ఏర్పాట్ల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ టి రవి గారితో, అలాగే సురక్షిత ప్రయాణం ఏర్పాట్ల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కె మురళీమోహన్ గారితో ప్రత్యేక పరిచయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, పర్యవేక్షణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. కార్యక్రమంలో ముందుగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు మీడియా సమావేశంలో చేసిన ప్రసంగం వింటారు.
7: భక్తులు, ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీఠం వేస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరణించిన వారి కుటుంబాలకు

కు ఇప్పుడు ఇస్తున్నటువంటి 3 లక్షలు ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో దాన్ని 10 లక్షలకు పెంచేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమలలో సహజ మరణం సంభవించిన సందర్భంలో గ్రూప్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి ద్వారా చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు ఇన్సూరెన్స్ ద్వారా చెల్లించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మన అధికారులు ఎల్ఐసి వారితో పలు దఫాలుగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పదవీ విరమణ పొందిన సిపిఎస్ ఎన్పిఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ పెన్షనల్ తరహాలో ఈహెచ్ఎఫ్ ఎఫ్ సౌకర్యం కల్పిస్తున్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఐఓసీఎల్ సంస్థ తిరుమలలోని అన్నప్రసాద కేంద్రం, క్యాంటీన్లు, హోటళ్ల నుండి వచ్చే ఆహార వ్యర్థాలను విభాగాల వారీగా విభజించి వాటర్ హైడ్రాలసిస్ ప్రక్రియ ద్వారా బయోగ్యాస్ తయారు చేసి టిటిడి అన్నప్రసాద క్యాంటీన్లు ఏవైతున్న దానికి సరఫరా చేయడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. వాళ్ళకి అప్పగించేందుకు ఈ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. శ్రీవారి పోటులో లడ్డూల తయారీని మరింత వేగంగా చేసేందుకు, ఎందుకంటే ఈ మధ్య సుమారు రోజుకి 4 నుంచి 4.5 లక్షల లడ్డూలు మీరు అందరు చూసే ఉంటారు మీడియాలో, లడ్డూలకు కూడా బాగా చాలా మంది వచ్చి తీసుకోవటం జరుగుతూ ఉంది. దానికి అదనంగా ఇప్పుడు 400 మందిని పోటు కార్మికులను తీసుకొని రెగ్యులర్ గా వాళ్ళని ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో బోర్డు ఆమోదం చేసింది. ఈ ప్రతిపాదనలను గవర్నమెంట్ కి పంపించడం జరుగుతుంది. గవర్నమెంట్ కు పంపించిన తర్వాత ఆమోదం రాగానే ఆ ప్రక్రియ మన అధికారులు మొదలు పెడతారని తెలియజేస్తున్నాను. టిటిడిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి 48 ఉద్యోగస్తులకి వేతనాలు పెంచేందుకు కూడా మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ఏదైతే జరుగుతున్నాయో దానికి కొన్ని 25 స్టేట్స్ నుంచి 27 గ్రూపులు వస్తున్నాయి, కల్చరల్ గ్రూప్స్. మిగిలిన 2 గ్రూపులు, 1 జర్మనీ నుంచి, 2 సింగపూర్ నుంచి కూడా వాళ్ళు కూడా కళాకారులు వస్తున్నారు. గతంలో పోల్చుకుంటే ఈసారి ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి అంగరంగ వైభవంగా ఉండబోతున్నాయి. మేము ట్రయల్ రన్ చూసాము, అవన్నీ కూడా చాలా బాగా నడుస్తున్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో 3000 మంది పోలీసులు, మిగిలిన 2500 మంది ఇతర సిబ్బందులు, టిటిడి యొక్క విజిలెన్స్ వాళ్ళు అయితే కానీ, అట్లాగే వాలంటీర్స్తో కానీ 5500-6000 మందితో భద్రత కల్పించడం జరుగుతుంది. తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణ వాళ్లకు మెరుగుపరిచేందుకు అదనపు సిబ్బందిని తీసుకురావడానికి రవాణా ఛార్జీలు కూడా ఇచ్చేటందుకు మనం 1.60 crores ని మంజూరు చేయడం జరిగింది. తిరుమలలో ఎఫ్ఎంఎస్ మరియు ఆరోగ్య విభాగాల్లో నిధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు గత ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా లడ్డు వడ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. నారాయణవనం పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి పద్మపీఠానికి బంగారు తాపటం ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఈ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. చెన్నైలోని పద్మావతి అమ్మవారి ఆలయం ధ్వజస్తంభానికి, బలిపీఠానికి బంగారు తాపటం కోసం 17.05 కోట్లు మంజూరు చేయడం జరిగింది. తిరుపతిలో తెలుగు సంస్కృత అకాడమీకి కేటాయించిన టిటిడి భవనం లైసెన్స్ ను గరువు మరో 3 ఏళ్లు పొడిగించాలని చెప్పేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇకపోతే తిరుమలలో శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుండి 23 తేదీ వరకు, తర్వాత అక్టోబర్ 12 నుంచి 20 తేదీ వరకు జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు మన అధికారులు. ఈ నెల 14వ తేదీ నుండి సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ నిర్వహించడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 15వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించబోతున్నారు. ముఖ్యమంత్రి గారి పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయబడి

0: చేస్తున్నారు. అదే రోజు రాత్రి 9 గంటలకు శ్రీవారి పెద్ద శేషవాహనంలో ముఖ్యమంత్రి వర్యులు పాల్గొంటారు. సెప్టెంబర్ 16వ తేదీన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్వీ మ్యూజియం రిలయన్స్ సంస్థ టీటీడీకి విరాళంగా ఇచ్చినటువంటి 25 ఎలక్ట్రిక్ బస్సులని ప్రారంభిస్తారు. అదేవిధంగా 2027వ సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్లు డైరీలను ముఖ్యమంత్రి గారు వారు ఆ సందర్భంగా విడుదల చేయడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సంయుక్తంగా పటిష్ట ఏర్పాట్లు చేపడుతోంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున దర్శనం, వసతి, అన్నప్రసాదం, రవాణా, భద్రత, వైద్యం, పారిశుద్ధ్యం, విద్యుత్, పుష్పాలంకరణ తదితర విభాగాలు శరవేగంగా పనులు చేపడుతున్నారు మన టీటీడీ అధికారులు.
1: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు మీడియా సమావేశంలో చేసిన ప్రసంగం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భద్రత ఇంకా నిఘా ఏర్పాట్ల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ కెవి మురళీకృష్ణ ఐపీఎస్ గారితో పరిచయం వింటారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సెప్టెంబర్ 15వ తేదీ నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ మహోత్సవాలను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలిరానున్నారు. ఇంత భారీ స్థాయిలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, రద్దీని నియంత్రించేందుకు ఎలాంటి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు, భక్తులు సిబ్బంది పాటించాల్సిన భద్రతా సూచనలేంటి, అలాగే అవాంఛనీయ ఘటనలు అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు విజిలెన్స్ విభాగం ఎలాంటి చర్యలు చేపడుతుంది అనే విషయాల గురించి మనకు మరింత సమాచారం అందించేందుకు మనతో పాటు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ కెవి మురళీకృష్ణ ఐపీఎస్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
2: ఓం నమో వెంకటేశాయ.
1: సార్, ముందుగా శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తిరుమలకు వచ్చే నేపథ్యంలో భద్రత ఇంకా నిఘాపరంగా విజిలెన్స్ విభాగం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది?
2: ఓం నమో వెంకటేశాయ. 2026 సాలకట్ల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం విశేషంగా వచ్చినటువంటి భక్తులందరి కోసం ప్రత్యేకమైనటువంటి భద్రతా నిఘాకి సంబంధించినటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ 2,300 మంది సెక్యూరిటీ సిబ్బందిని వినియోగించడంతో పాటు జిల్లా పోలీస్ యంత్రాంగంతో కూడా కలిసి దాదాపు 5,300 మంది సెక్యూరిటీని నియోగించడం జరుగుతుంది. అలాగే భద్రతకి పెద్దపీట వేస్తూ చేసేటటువంటి చర్యల్లో భాగంగా వివిధ విభాగాలతో ఇప్పటికే సమీక్షా సమావేశాలు కండక్ట్ చేసుకోవడం, అలాగే ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ని కూడా పూర్తి చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నిఘా విభాగాలతో కూడా మల్టీ ఏజెన్సీ మీటింగ్ అనేటటువంటిది ఏర్పాటు చేసుకుని నిఘాపరంగా కూడా తీసుకోవాల్సినటువంటి చర్యల్ని అన్నింటినీ కూడా ఒకసారి సమీక్షించుకొని 15వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నటువంటి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి పూర్తిగా భద్రతకి సంబంధించినటువంటి నిఘాకి సంబంధించినటువంటి చర్యల్ని అటు భద్రతకు సంబంధించిన టీమ్స్గా, విజిలెన్స్ అబ్జర్వేషన్ టీమ్స్గా, నిఘాకి సంబంధించిన టీమ్స్గా ఏర్పాటు చేసుకుని ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం జరిగింది.
1: సార్, అయితే భక్తులను మోసం చేసే దళారులు, నకిలీ దర్శన టికెట్లు ఇంకా వసతి పేరుతో మోసాలకు పాల్పడే వ్యక్తులను అరికట్టేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
2: ఎప్పటికప్పుడు టీటీడీకి సంబంధించినటువంటి అధికార వెబ్సైట్స్, అధికార ఛానల్స్ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేయడంతో పాటు టీటీడీ విజిలెన్స్ విభాగానికి సంబంధించినటువంటి సిబ్బందితో నిరంతర నిఘా అనేటటువంటిది కంటిన్యూ చేస్తూ సుమారు గత 2 సంవత్సరాలుగా 249 ఫేక్ వెబ్సైట్స్ని మనం డౌన్ చేయించడం అనేటటువంటిది జరిగింది. అలాగే కొంతమంది మీద కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. జిల్లా పోలీసు యంత్రాంగం యొక్క సహాయ సహకారాలతో ఎవరైతే ఇలా భక్తుల్ని మోసం చేసే విధంగా అనధికార వెబ్సైట్స్ని రన్ చేసి చేసినటువంటి సందర్భాల్లో కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు అనేటటువంటిది తీసుకోవడం కూడా జరిగింది.
1: సార్, మరి భారీ రద్దీ సమయంలో భక్తుల వస్తువులు, నగదు, ఆభరణాల చోరీలు జరగకుండా ఎలాంటి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు?
2: టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగానికి సంబంధించినటువంటి విజిలెన్స్ అబ్జర్వేషన్ టీమ్స్ దాదాపు 45 వరకు వివిధ ప్రాంతాల్లో నిఘాని ఏర్పాటు చేసుకోవడం, నిఘాని పటిష్టంగా నిర్వహించడంతో పాటు

0: జిల్లా పోలీసు యంత్రాంగానికి సంబంధించినటువంటి క్రైమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి క్రైమ్ డిటాచ్మెంట్ కి సంబంధించినటువంటి సిబ్బందిని దీనికి ప్రత్యేకంగా వినియోగించడం, అలాగే మన తిరుమలలో ఇటీవల కాలంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి 36 కెమెరాలను మనం FRS కెమెరాలను అనుసంధానం చేయడం, అలిపిరి దగ్గర నుంచి కూడా క్యూ లైన్స్ దగ్గరలోంచి కూడా అన్నింటినీ FRS కెమెరాస్ యొక్క ఫీడ్ ని అనుసంధానం చేస్తూ క్రిమినల్ డేటాబేస్ ను కూడా ఒక 1500 మంది వరకు క్రిమినల్ డేటాబేస్ ని దానిలో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా క్రిమినల్స్ ఎవరైనా క్యూ లైన్స్ లో గానీ అలిపిరి దగ్గర నుంచి గానీ ఎంటర్ అవుతున్న సందర్భంలో మనకి అలర్ట్ వచ్చే విధంగా ఇమీడియట్లీ వెంటనే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం గానీ పోలీస్ విభాగం గానీ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి వెరిఫై చేసి తగినటువంటి చర్య తీసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా టెక్నాలజీని పెద్ద ఎత్తున ఉపయోగిస్తూ చేసినటువంటి ఈ ఇనిషియేటివ్ వలన ఇప్పటి వరకు ఒక 21 వరకు అలర్ట్స్ రావడం, అలాంటి క్రిమినల్స్ ని మనం ముందుగానే గుర్తించి వాళ్ల మీద చర్యలు అనేటటువంటి తీసుకోవడం జరిగింది. పోలీసు యంత్రాంగంతో మరింతగా పటిష్టమైన రానున్న కాలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా విశేషంగా భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ క్రైమ్ టీమ్స్ ని, ఎక్కువ విజిలెన్స్ అబ్జర్వేషన్ టీమ్స్ ని కూడా పెంచి భక్తులందరికీ కూడా ఏ రకమైనటువంటి అసౌకర్యం జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
1: సార్, అయితే తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాలు, వాహన సేవలు జరిగే మార్గాలు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ సీసీ కెమెరాలు ఇంకా ఇతర నిఘా వ్యవస్థలను ఎలా వినియోగిస్తున్నారు?
0: మనకి టీటీడీకి సంబంధించి దాదాపు 3000 కెమెరాలని వివిధ ఫేజెస్ లో ఉన్న వాటిలన్నింటినీ ఇంటిగ్రేట్ చేసి కమాండ్ కంట్రోల్ ద్వారా అనుసంధానం చేయడం అనేటటువంటిది జరిగింది. సో 3000 పైచిలుకు ఉన్నటువంటి కెమెరాలతో నిరంతరం నిఘా వ్యవస్థని సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షించడంతో పాటు దర్శన్ మేనేజ్మెంట్ అంటే భక్తుల యొక్క దర్శనం కూడా సైమల్టేనియస్ గా జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి దర్శన్ మేనేజ్మెంట్ కూడా భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా ఉండే విధంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పటిష్టంగా దానిని కూడా ఔటర్ క్యూ లైన్స్ ఆక్టోపస్ వరకు విస్తరించి ఉన్నటువంటి ఔటర్ క్యూ లైన్స్ కు సంబంధించినటువంటి ప్రాంతాన్ని కూడా ఈ నిఘా వ్యవస్థలో భాగం చేసి భక్తుల యొక్క మూమెంట్స్ ని నిరంతరం మనం అబ్జర్వ్ చేయడంతో పాటు వారికి ఏ విధమైన అసౌకర్యం జరగకుండా అటు క్యూ లైన్స్ కి సంబంధించినటువంటి వ్యవస్థకు సంబంధించినటువంటి సర్వీసెస్ గానీ అలాగే మాడావీధుల్లో బ్రహ్మోత్సవానికి సంబంధించి వాహన సేవలు ఉండేటటువంటి క్రమంలో మాడావీధుల్లో ఉండేటటువంటి పరిస్థితులు గానీ నిరంతరమైనటువంటి నిఘా వ్యవస్థ ద్వారా భక్తులందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎంట్రీ గేట్స్, ఎగ్జిట్ గేట్స్ దగ్గర కూడా మనం హెడ్ కౌంట్స్ కి సంబంధించినటువంటి కెమెరాస్ ని ఏర్పాటు చేయడం, వాటి ఫీడ్ ని కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేయడం ద్వారా పటిష్టమైనటువంటి బందోబస్తు ని మ్యాన్ పవర్ కు సంబంధించి అటు జిల్లా పోలీస్ గానీ ఇటు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ గానీ ఉపయోగించడంతో పాటు ఈ టెక్నాలజీని కూడా పెద్ద ఎత్తున ఉపయోగించడం అనేటటువంటి జరుగుతుంది.
1: సార్, మరి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ అక్రమ పార్కింగ్, అనధికార ప్రవేశాలు, నిబంధనలు ఉల్లంఘించే వాహనాల విషయంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు?
0: ఇప్పటికే మనం RTA డిపార్ట్మెంట్ తో అలాగే APSRTC డిపార్ట్మెంట్ తో కూడా ప్రత్యేకమైనటువంటి మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని తిరుమలలో వాహనాలు నడిపించేటటువంటి టాక్సీ అసోసియేషన్స్ అన్నింటితో కూడా మీటింగ్స్ అనేటటువంటిది, కోఆర్డినేషన్ మీటింగ్స్ అనేటటువంటిది ఏర్పాటు చేసుకుని వాళ్ళందరికీ కూడా తగినటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ లో భాగమైనటువంటి అన్ని డిపార్ట్మెంట్స్, RTA డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, APSRTCలో అంతర్గతంగా ఉన్న డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కలిసి TTD విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ పోలీస్ యంత్రాంగానికి సమన్వయం చేసుకుంటూ పటిష్టమైనటువంటి చర్యలు, అనధికారికంగా ఉల్లంఘనలకు పాల్పడే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు చట్టపరంగా తీసుకునే విధంగా చేస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడు అడ్వైజరీస్, సూచనలు ఇచ్చే విధంగా కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అలిపిరి దగ్గర ఇప్పుడు మనం ANPR కెమెరాస్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ఫీడ్ ని కూడా టెక్నాలజీ సహాయంతో మనం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి పెట్టడం వల్ల ఖచ్చితంగా తిరుమలలో ఎన్ని వెహికల్స్ వరకు వచ్చాయి అనేటటువంటి దాన్ని మనం ప్రత్యేకంగా ఈసారి నిర్ణయించడానికి లేదా గుర్తించడానికి అవకాశం ఉంది. దీనిలో భాగంగా ANPR కెమెరాస్ ప్రత్యేకంగా వాటి యొక్క సర్వీసెస్ ని వినియోగించుకుంటూ ఖచ్చితమైన సమాచారంతో, ముఖ్యంగా గరుడ సేవ రోజు మనకి లిమిటెడ్ పార్కింగ్ ప్లేస్ ఉండేటటువంటి పరిస్థితి కాబట్టి 4500 వెహికల్స్ కంటే ఎక్కువ వచ్చిన క్రమంలో మనం దానిని ఆల్టర్నేట్ పార్కింగ్స్ అన్ని కూడా తిరుపతిలో ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఆల్రెడీ తిరుపతిలో ఆల్టర్నేట్ పార్కింగ్స్ అన్నింటికి కూడా మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం, ఇన్స్పెక్షన్స్ చేయడంతో పాటు కెమెరాస్ అనుసంధానం పైన తిరుమలలో ఉండేటువంటి కమాండ్ కంట్రోల్ తో పాటు తిరుపతిలో ఉండేటటువంటి కమాండ్ కంట్రోల్ ని కూడా ఈ రెండింటిని అనుసంధానం చేసే విధంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ఉల్లంఘనాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకున్న పాటుగా వాళ్ళకి ఎప్పటికప్పుడు అడ్వైజరీస్, సూచనలు టీటీడీకి సంబంధించిన అధికారిక వెబ్సైట్ ద్వారా, ఛానల్స్ ద్వారా మరియు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ ద్వారా అందరికీ ఎప్పటికప్పుడు తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది.
1: సార్, మరి భక్తులకు అనుమానం కలిగించే వ్యక్తులు లేదా వారు ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వారు ఎవరిని ఇంకా ఏ విధంగా

0: సంప్రదించాల్సి ఉంటుంది.
1: టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగము ద్వారా విజిలెన్స్ కంట్రోల్ అనేటటువంటి వ్యవస్థనే గత 1.5 ఇయర్ గా మనం రన్ చేయడం జరుగుతోంది. దీనిని పూర్తిగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అందుబాటులో 24/7 365 డేస్ ఉండే విధంగా అక్కడ ఉండేటటువంటి సిబ్బందిని ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా ఒక 2 నెంబర్స్ అనేటటువంటివి ప్రతి చోట డిస్ప్లే చేయడం అనేటటువంటి జరుగుతుంది. భక్తులకు ఏ రకమైనటువంటి అనుమానం ఉన్నా, ఏ రకమైనటువంటి అసౌకర్యం కలిగినా, ఈ ఉల్లంఘనలకు పాల్పడే వారి గురించి కానీ, అలాగే క్రిమినల్స్ ఎవరైనా ఉన్నారు, అనుమానాస్పదంగా ఉన్నారు అనేటటువంటి దాని మీద వాళ్ళకు వచ్చిన సమాచారాన్ని చేరవేయడానికి ప్రత్యేకంగా మనం ఒక 2 నెంబర్స్ ని, ఒక ల్యాండ్ లైన్ నెంబర్, ఒక మొబైల్ నెంబర్ ని ఇచ్చి దాని ద్వారా ఇప్పటికే చాలా వరకు అనేకమైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, దానికి సంబంధించి ఎప్పటికప్పుడు యాక్ట్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా విశేషంగా వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఆ యొక్క 2 నెంబర్స్ ని నేను ఇప్పుడు తెలియజేయాలని అనుకుంటున్నాను. అది ల్యాండ్ లైన్ కి సంబంధించి 08772263828. ఐ రిపీట్, 08772263828. అలాగే విజిలెన్స్ కంట్రోల్ కి ఒక మొబైల్ నంబర్ ను కూడా ప్రత్యేకంగా నిర్దిష్టంగా పనిచేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అది 9866898630. మరొకసారి 9866898630. సో ఈ నంబర్ ని మనం అందుబాటులోకి తీసుకురావడం, దీనికి సంబంధించి సైనేజెస్ అన్ని చోట్ల ఏర్పాటు చేయడం, భక్తులందరికీ విశేషంగా వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీద చైతన్యం కలిగే విధంగా మన యొక్క టిటిడి వెబ్సైట్స్, అధికారిక ఛానల్స్ లో ఈ రెండింటి గురించి తెలియపరచడం ఎప్పటికప్పుడు జరుగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు గానీ, అలాగే వాటికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ గానీ ఏమున్నా ఇమీడియట్లీ తీసుకుని కన్సర్న్ డిపార్ట్మెంట్ ని అలర్ట్ చేయడం, లేకపోతే పోలీస్ గానీ, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ గానీ ప్రత్యేకంగా పర్యవేక్షించే విధంగా ఆ సమస్యని సమాధానం అందించే విధంగా పనిచేయడం అనేటటువంటి జరుగుతుంది.
0: సార్, మరి పోలీస్ శాఖ నుంచి ఈ బ్రహ్మోత్సవాల సమయంలో మీరు ఎలాంటి సహాయం తీసుకుంటున్నారు, అలాగే ఈ బ్రహ్మోత్సవాల వేళలో ఎంతమంది పోలీస్ సిబ్బంది అవసరం అవుతారు?
1: జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ కోఆర్డినేషన్ మీటింగ్స్ కండక్ట్ చేయడం, అలాగే జాయింట్ కోఆర్డినేషన్ మీటింగ్స్, మల్టీ ఏజెన్సీ మీటింగ్స్ ఇటు టిటిడి విజిలెన్స్ విభాగంతో పాటు అదర్ ఏజెన్సీస్, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఇతర నిఘా వ్యవస్థలు, అలాగే మిగిలిన స్టేక్ హోల్డర్స్ తో కూడా మీటింగ్ అనేటటువంటిది కండక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. అలాగే జాయింట్ ఇన్స్పెక్షన్స్ అటు టిటిడి విజిలెన్స్ అండ్ పోలీస్ రెండు కూడా జాయింట్ ఇన్స్పెక్షన్స్ డిఫరెంట్ లెవెల్స్ లో, అంటే సెక్టార్ పరిధిలో గానీ, అలాగే టోటల్ తిరుమల పరిధిలో గానీ, ఇటు తిరుమల అండ్ తిరుపతి కలిపి గానీ, ఎస్పీ గారితో కలిసి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం రెండు కూడా చేయడం అనేటటువంటిది జరిగింది. సుమారు 1,000 మంది పోలీస్ సిబ్బందిని కూడా దీనికి వినియోగించే విధంగా జిల్లా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టుగెదర్ అటు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ అండ్ అదర్ ఫోర్సెస్, అలాగే పోలీస్ యంత్రాంగం కలిపి 5,300 వరకు ఫోర్స్ ని, విశేషంగా వచ్చేటటువంటి భక్తుల యొక్క భద్రత నిమిత్తం, సెక్యూరిటీ నిమిత్తం మనం ఉపయోగించేటట్లు జరుగుతుంది.
0: సార్, మరి పోలీస్ శాఖతో పాటు వేరే ఇతర శాఖల నుంచి మీరు ఎలాంటి సహకారం తీసుకుంటున్నారు, భద్రత కల్పించడం విషయంలో వారి పాత్ర ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: ప్రధానమైనటువంటి ప్రమాణ వ్యవస్థని రన్ చేసేటటువంటి మనకి APSRTC పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేటటువంటిది ముఖ్యంగా ఎంతగానో భక్తులకు ఉపయోగపడే విధంగా APSRTCకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో జిల్లా స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు, అలాగే వాళ్ళ సహాయ సహకారాలన్నింటినీ కూడా అటు డ్రైవర్స్ ని సెన్సిటైజ్ చేసే విధంగా గానీ, వెహికల్స్ యొక్క అప్కీప్ ని కాపాడే విధంగా గానీ, ఇట్లా వివిధ అంశాల మీద వాళ్ళు తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ, వాళ్ళ నుంచి ఆశించేటటువంటి కోఆర్డినేషన్ ని వాళ్ళకి తెలియపరచడం అనేది జరిగింది. మీటింగ్ తో పాటు ఇన్స్పెక్షన్ అనేటటువంటి దాన్ని కూడా మనం జాయింట్ గానే కండక్ట్ చేయడం జరిగింది. అలాగే RTA డిపార్ట్మెంట్ తో అదర్ వెహికల్స్ వచ్చేటటువంటి వాటి యొక్క ఫిట్నెస్ గానీ, ఘాట్ రోడ్స్ అటు అప్ ఘాట్ గానీ డౌన్ ఘాట్ గానీ కూడా దీనిలో భాగంగా ఉండడం వల్ల ఘాట్ రోడ్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి, ఘాట్ రోడ్ ఫ్లైబిలిటీ ఉండే వెహికల్స్ ను మాత్రమే పైకి పంపించే విధంగా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తో మనం కోఆర్డినేషన్ అనేటటువంటిది చేసుకోవడం జరిగింది. దీంతో పాటు అంతర్భాగంగా ఉన్నటువంటి SPF, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ రెండింటితో కలిపి అలిపిరి టోల్గేట్ దగ్గరే, అలాగే అలిపిరి ఫుట్పాత్, శ్రీవారి మెట్టు ఫుట్పాత్, ఇలా మనం ఐడెంటిఫై చేసుకున్న అన్ని ఫుట్పాత్ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి స్క్రీనింగ్ మెకానిజం అనేటటువంటిది ఏర్పాటు చేసుకుని భద్రతా చర్యలు అనేటటువంటివి పటిష్టంగా తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది.
0: సార్, ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి నూతన భద్రతా చర్యలు లేదా కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టనున్నారు, అంటే గత అనుభవాల ఆధారంగా ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు?
1: ముఖ్యంగా టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అండ్ జిల్లా పోలీసు యంత్రాంగంతో ఈ భద్రతకు సంబంధించినటువంటి కార్యక్రమాలపైన ఇదివరకు జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని అందుబాటులో ఉన్న టెక్నాలజీని అనుసంధానం చేసేటటువంటి విధంగా పటిష్టమైనటువంటి చర్యలు మనం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్

0: ఆధారంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అటు వ్యక్తులని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళని ఐడెంటిఫై చేసే విధంగా ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ని వివిధ ప్లేసెస్లో, అంటే వివిధ ఒక క్యూ లైన్స్ అండ్ అలిపిరి టోల్ గేట్లో, లేకపోతే అలిపిరి ఫుట్పాత్, శ్రీవారిమెట్ ఫుట్పాత్తో పాటు వివిధ ప్రాంతాల్లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అనుమానం ఉండేటటువంటి ప్రాంతాల్లో అవన్నింటి ఫీడ్ని మనం ఇంటిగ్రేట్ చేసుకోవడం జరిగింది. క్రిమినల్ టీమ్స్, క్రిమినల్ డిటాచ్మెంట్, క్రైమ్ డిటాచ్మెంట్ అనేది పోలీస్ తరపు నుంచి వివిధ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా ఆ టీంని, పక్క రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చి క్రైమ్ టీమ్స్ని స్ట్రెంగ్తన్ చేసి ఫిజికల్గా మనం వాళ్ళందరినీ కూడా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం కానీ అటు పోలీస్కి సంబంధించిన వాళ్ళతో మ్యాన్ పవర్తో కూడా మనం దాన్ని స్క్రీన్ చేసి ఆగ్మెంట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పటికే 1500 మంది క్రిమినల్ డేటాబేస్ని మనం ఆల్రెడీ మన డేటాబేస్లో ఇంటిగ్రేట్ చేయడం వలన ఈ వీళ్ళు వచ్చేటటువంటి క్రమంలో మనకి అలర్ట్స్ అనేటటువంటి వచ్చే విధంగా ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్తో అనుసంధానం అనేటటువంటి చేసుకోవడం జరిగింది. సో భద్రతలో ఎంట్రీ అండ్ ప్రవేశ నిష్క్రమణలు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్, దానికి సంబంధించి కూడా జిల్లా పోలీసు యంత్రాంగంతో కలిపి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంది. దానిలో భాగంగా వివిధ స్టేక్ హోల్డర్స్తో కూడా ప్రత్యేకమైనటువంటి మీటింగ్స్, ఇన్స్పెక్షన్స్ హోల్డ్ చేసుకుంటూ ఈసారి ముఖ్యంగా ఎగ్జిట్ ప్లాన్ అనేటటువంటిది పర్ఫెక్ట్గా పనిచేసేటట్టు వర్కౌట్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ని మెయిన్గా ఉపయోగించుకుంటూ ప్రతి ఎగ్జిట్, ప్రతి మాడావీధికి అనుసంధానంగా ఉండేటటువంటి ఎగ్జిట్స్ అన్నింటి దగ్గర కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం, దాని ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ద్వారా కింద వరకు అందరూ చేరుకునే విధంగా చేసే విధంగా ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. అలాగే సౌత్ మాడా స్ట్రీట్కి సంబంధించి మనకి ఎగ్జిట్ అది ఈస్ట్ మాడా స్ట్రీట్ వరకు ఇదివరలో ఉండేటటువంటి పరిస్థితిని పూర్తిగా అవాయిడ్ చేసే విధంగా సౌత్ మాడాలోనే ఒక ఎగ్జిట్ని S3 గేట్, S1 గేట్ వాటికి సంబంధించినటువంటి బ్యాక్ సైడ్ వాటిని ఏర్పాటు చేస్తూ భక్తులందరికీ సగిన సూచనలు, సైనేజెస్ వాళ్ళకి తెలియపరుస్తూ ఎక్కడ కాంగ్రిగేషన్ అనేటటువంటిది ఒకే దగ్గర లేకుండా ఉండే విధంగా ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నింటినీ కూడా మనం మాడవీధిలో అనుసంధానం చేసినటువంటి కెమెరాస్తో పాటు హెడ్ కౌంట్కి, అంటే ఏ గ్యాలరీలో ఎంతమంది ఉన్నారు అనేటటువంటి దాన్ని కూడా విశేషంగా దాన్ని గుర్తించే విధంగా, ఎక్కడ కాంగ్రిగేషన్ అనేది ఎక్కువ ఉండకుండా ఉండే విధంగా కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేయడం, దాన్ని మల్టీ ఏజెన్సీస్ అంటే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ అందరి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అక్కడే ఉండే విధంగా చేయడం ప్రత్యేకంగా జరుగుతుంది. సో ముఖ్యంగా ఒక రకమైనటువంటి ఛాలెంజ్, ఇంత ఎక్కువ మంది వచ్చేటప్పుడు మనకి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే కమ్యూనికేషన్ అనేటటువంటిది చాలా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మ్యాన్ ప్యాక్స్లో కూడా చాలా వరకు రద్దీ ఉండేటటువంటి క్రమంలో మనకుండేటటువంటి నెట్వర్క్లోనే అనదర్ నెట్వర్క్ ఇవ్వడానికి, దాన్ని ఒక ప్రయోగాత్మకంగా ఈసారి పరిశీలించడానికి జియో వాళ్లతో పాటు ఒక ప్రయోగాత్మకమైన చర్యగా ఒక 30 వరకు సెపరేట్ డివైజెస్ని చేసి మన కోసం సెపరేట్ నెట్వర్క్ని ఆల్ క్రిటికల్ ఏరియాస్లో ఈ డివైజెస్ని డిప్లాయ్ చేయడం ద్వారా అక్కడ ఉండేటటువంటి ఆఫీసర్స్ కమ్యూనికేషన్స్కి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ రద్దీ ఎట్లా ఉంది అనేటటువంటిది మానిటర్ చేయడానికి అనుసంధానంగా మిగిలిన డిపార్ట్మెంట్స్ని ఎలా సమన్వయం చేసుకోవాలి అనే దాని మీద కమాండ్ కంట్రోల్ ఆధారంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని పంపించే విధంగా, ఎప్పటికప్పుడు సూచనలు పంపించే విధంగా చేసే విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా భద్రతకి పెద్దపీట వేస్తూ అన్ని డిపార్ట్మెంట్స్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అనేటటువంటివి ఆల్రెడీ నిర్ణయించబడ్డాయి. సో ఇవి ముఖ్యంగా గుట్కా, పాన్, లేకపోతే ఈ లిక్కర్, మాంసము, మద్యము ఇలాంటివన్నీ. సో వాటికి సంబంధించిన ఏవైనా సరే తీసుకొస్తే దాని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది అనేటటువంటిది ఎప్పటికప్పుడు తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూడా ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ని ఫామ్ చేసుకుని, అలాగే ఆర్టీఐ డిపార్ట్మెంట్స్తో వెహికల్ చెక్కింగ్స్ ఎట్లా పెడుతున్నాము, ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్తో ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ని కూడా ఫామ్ చేసి చేయడం అనేటటువంటిది జరుగుతుంది.
1: సార్, మరి చివరగా బ్రహ్మోత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు భక్తులను విజిలెన్స్ సిబ్బంది తరపున మీరు ఎలాంటి సహకారం అందించాలని కోరుతున్నారు?
0: భక్తులందరికీ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, టీటీడీ ఆధ్వర్యంలోనే వివిధ విభాగాలు, అలాగే జిల్లా పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు భక్తులందరికీ సూచనలు అనేటటువంటిది అటు దర్శనానికి సంబంధించినటువంటి విషయాల మీద కానీ, పార్కింగ్కి సంబంధించినటువంటి విషయాల మీద కానీ, ఇటు మాడావీధుల్లో గ్యాలరీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అన్నదానానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇట్లాంటి విషయాల మీద కానీ ఎప్పటికప్పుడు సూచనలు అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గరుడ సేవ అనేటటువంటిది విశేషంగా 3-3.5 లక్షలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అప్పుడు ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి చర్యల్లో పార్కింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లిమిటెడ్ పార్కింగ్ పైన తిరుమలలో ఉన్న పరిస్థితి దృష్ట్యా ఆల్టర్నేటివ్ పార్కింగ్స్ తిరుపతిలో ఏర్పాటు చేసుకోబడుతున్నటువంటి అటు జూ పార్క్ రోడ్లో ఏర్పాటు చేసుకోబడుతున్న ప్లేస్లో కానీ, అటు భారతీయ విద్యాభవన్ దగ్గర ఏర్పాటు చేసుకున్న ప్లేస్ కానీ, అలాగే నెహ్రూ మున్సిపల్ స్టేడియం దగ్గర కానీ, అలాగే లింక్ బస్ స్టాండ్ కానీ, సో ఇస్కాన్ పక్కన ఉన్నటువంటి టీటీడీ గ్రౌండ్లో కానీ, వీటితో పాటు తిరుపతిలో ఉన్నటువంటి ఈ ప్లేసెస్తో పాటు

0: ఇంకా మనం మంగళం రోడ్లో, అలాగే రేణిగుంట రోడ్లో, అలాగే ఇటు వగలమాత ప్రాంతంలో కూడా, అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కట్ ఆఫ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వెహికల్ కాంగ్రిగేషన్ అనేది ఎక్కడ కూడా తిరుమల జరగకుండా ఉండే విధంగా, తిరుమలకు వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా స్వామివారి సేవల్ని, అటు వాహన సేవలు కానీ దర్శన భాగ్యాన్ని కానీ అన్ని మేలైన సేవల్ని భక్తులందరికీ అందించే విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో పనిచేసేటటువంటి క్రమంలో భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలన్నీ టీటీడీ విజిలెన్స్ విభాగం కానీ, టీటీడీ ఇతర విభాగాలు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ ఇచ్చేటటువంటి సూచనలన్నింటినీ ఇప్పటికప్పుడు తూచా తప్పకుండా పాటిస్తూ సహకరించాలని, అలాగే ఏ విధమైన ఇబ్బందులున్నా, అనుమానాస్పదమైనటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉన్న వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టీటీడీ విజిలెన్స్ కంట్రోల్కి తక్షణమే తెలియపరచాలని భక్తులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.
1: ధన్యవాదాలు సార్. మరి భక్తుల భద్రత కోసం మీరు చేపడుతున్న ప్రత్యేకమైన చర్యలు, విజిలెన్స్ వ్యవస్థ, అలాగే భక్తులు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు అందించి భక్తులందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనొచ్చు అనే ధీమాను కల్పించారు. మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ఓం నమో వెంకటేశాయ.
1: కార్యక్రమంలో భాగంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భద్రత ఇంకా నిఘా ఏర్పాట్ల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ కెవీ మురళీకృష్ణ ఐపీఎస్ గారితో పరిచయం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మీడియా ఇంకా సమాచార వ్యవస్థ ఏర్పాట్ల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ టి రవి గారితో పరిచయం వింటారు.
2: సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చే ఈ సందర్భంగా భక్తులకు దర్శనం, సమాచార ప్రసారం వంటి అంశాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ముఖ్యంగా ఇంతటి భారీ ఆధ్యాత్మిక ఉత్సవాన్ని ప్రజలకు చేరువ చేయడంలో మీడియా సమాచార వ్యవస్థల పాత్ర ఏమిటి అనే అంశాలపై మరిన్ని వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ టి రవి గారున్నారు. ముందుగా మీకు నమస్కారం సార్.
3: నమో వెంకటేశాయ. భక్తులందరికీ నమస్కారం
2: సార్. ముందుగా ఈ బ్రహ్మోత్సవాల విశేషాలను దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు చేరవేయడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమైంది కాబట్టి మీడియా కోసం టీటీడీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందో మన శ్రోతలకు తెలియజేస్తారా?
3: నమో వెంకటేశాయ. ఈ 9 రోజుల పాటు జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకి, అదేవిధంగా అక్టోబర్ నెలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకి రంగం సిద్దమైంది. ఇందుకు సంబంధించి దేశ విదేశాల్లో ఉన్న శ్రీవారి భక్తులకు సమాచారాన్ని చేరవేయడానికి మన వద్ద ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రజలందరికీ బ్రహ్మోత్సవాల సమాచారాన్ని తెలియజేసేందుకు పక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా వారి కోసం తిరుమలలో రాంబాగిచ్చా వద్ద ఒక మీడియా సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
2: సార్, మరి బ్రహ్మోత్సవాలను కవర్ చేసే ఈ ప్రింట్, ఎలక్ట్రానిక్ ఇంకా డిజిటల్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు?
3: మీడియా ప్రతినిధులకు మీడియా సెంటర్లో కొన్ని కంప్యూటర్ సిస్టమ్స్ ఏర్పాటు చేశాం. అక్కడ వారు ఉండడానికి వీలుగా వారికి కొన్ని గదులు కేటాయించడం జరిగింది. అక్కడ నుండే వారు తమ యొక్క సమాచారాన్ని వారి వారి మాధ్యమాల ద్వారా ఇతరులకు, ముఖ్యంగా భక్త కోటికి పంపడానికి పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా వారికి ప్రత్యేకంగా అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఇంటర్నెట్ 24/7 పనిచేసేటట్టు వారికి అవసరమైన అన్ని రకాల ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అన్ని కూడా సదా సిద్దంగా ఉంచడం జరిగింది.
2: సార్, మరి ఈ మీడియా ప్రతినిధులకు ఈ పాస్లు, వాహనాల ప్రవేశం ఇంకా కవరేజీ ప్రాంతాలు వంటి అంశాలపై ఎలాంటి మార్గదర్శకాలున్నాయి?
3: వారికి అవసరమైన పాసులు ముందస్తుగానే వారికి ఇవ్వడం జరుగుతోంది. ఒకరోజు ముందే పాసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రింట్ మీడియా వారికి ఆయా పత్రికలకు సంబంధించిన సర్కులేషన్ ఫిగర్స్ ను బట్టి ఆ పాసులు జారీ చేయడం జరుగుతుంది. పెద్ద పత్రికలు అయితే కొన్ని ఎక్కువగా, చిన్న పత్రికలు అయితే 1-2 ఇలాగా జారీ చేస్తున్నాం. అదేవిధంగా ఛానల్స్ వారి యొక్క రేటింగ్ ను బట్టి కూడా ఆ ఛానల్స్ కి మీడియా ప్రతినిధులకి ఎంతమంది అప్లై చేసుకుంటారో దాంట్లో ఆ ఛానల్ సర్కులేషన్ బట్టి వారికి పాసులు ఇవ్వడం జరుగుతుంది.
2: సార్, మరి మాడవీధుల్లో జరిగే వాహన సేవలకు ఈ మీడియా ప్రతినిధులు కవరేజ్ చేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
3: మీడియా ప్రతినిధులకు ఈ పాసెస్ ఇవ్వడం వల్ల వారు 4 మాడ వీధుల్లో వాహన సేవలని కవరేజ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అయితే మీడియా ప్రతినిధులు ఎవరైతే

0: ఎక్కడైతే పాసులు ఉన్నాయో వారు అక్కడ వాహనాలకు అడ్డు రాకుండా, భక్తులు చూడడానికి ఇబ్బంది రాకుండా వారి వారి కెమెరాలతో వారు నాలుగు మాడ వీధుల్లో ఉండేందుకు వీలుగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి కూడా భద్రతా సిబ్బందికి కూడా తెలియజేయడం జరిగింది. ఎవరెవరు మీడియా ప్రతినిధులు వస్తున్నారు, ఏ కార్నర్ నుంచి వారు కవరేజ్ చేసుకోవాలా, భక్తులకు ఆటంకం లేకుండా ఎలా ఎక్కడెక్కడ వారు ప్లేస్మెంట్ ఉండవచ్చు, ఇవన్నీ కూడా వారికి స్పష్టం చేయడం జరిగింది.
1: సార్, మరి గరుడ సేవ వంటి అత్యంత రద్దీ రోజుల్లో మీడియా కవరేజ్ కి సంబంధించి ప్రత్యేక ప్రణాళిక ఏమైనా రూపొందించారా?
0: తప్పనిసరిగా అండి. అంటే ఒక విధంగా దేశ విదేశాల్లో ఉండే భక్తులు ఇక్కడికి రాలేని వారికి ముఖ్యంగా పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని చేరవేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఈ 9 రోజుల పాటు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలని లైవ్ ప్రసారాలు చేస్తోంది. అదేవిధంగా ఇటు దూరదర్శన్ కావచ్చు, ఆల్ ఇండియా రేడియో కావచ్చు, ఇతర మాధ్యమాలు కూడా, ముఖ్యంగా గరుడ సేవ రోజు లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తారు కాబట్టి వారందరికీ పూర్తి సమాచారాన్ని చేరవేసేందుకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, అదేవిధంగా ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ వారి సహకారాన్ని కూడా పూర్తిగా వినియోగిస్తున్నాం.
1: సార్, అయితే టిటిడి అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏ సమాచారాన్ని భక్తులకు అందించనున్నారు?
0: తప్పనిసరిగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అండ్ టిటిడి సోషల్ మీడియా సంయుక్తంగా భక్తులకు అవసరమైన సలహాలు, సూచనలు అధికారుల ద్వారా తెలియజేయడం, మాకున్న అనౌన్స్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో, బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ ఇన్ తిరుమల, అక్కడ కూడా తిరుమల మొత్తము అందరికి అప్ టు అలిపిరి దాకా వినేందుకు వీలుగా ఆ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ మనం ఉపయోగించుకుంటున్నాం. ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేయడం ద్వారా భక్తులకు అవసరమైన సమాచారాన్ని వేగవంతంగా చేరవేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
1: సరే, అయితే మరి బ్రహ్మోత్సవాల సమయంలో సోషల్ మీడియాలో ఈ తప్పుడు వార్తలు, వదంతులు వ్యాప్తి చెందకుండా టిటిడి సమాచార విభాగం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?
0: దీనికి ప్రత్యేకంగా సోషల్ మీడియాకు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాం. మాతో పాటు జిల్లా పోలీసు యంత్రాంగం కూడా, వాళ్ళ దగ్గర ఉన్న సైబర్ సెక్యూరిటీ టీం కూడా సంయుక్తంగా కలిసి సోషల్ మీడియా ద్వారా భక్తులకు అవసరమైన సమాచారాన్ని చేరవేయడంతో పాటు ఇలాంటి తప్పుడు సమాచారం ఎవరైనా వ్యాప్తి చెందితే దాన్ని అరికట్టడానికి వెనువెంటనే చర్యలు తీసుకోవడానికి కూడా మా సిబ్బంది తయారుగా ఉన్నారు.
1: సార్, మరి భక్తులు అధికారిక సమాచారాన్ని పొందేందుకు టిటిడికి చెందిన ఏ అధికారిక వేదికలు మాత్రమే అనుసరించాలని మీరు సూచిస్తున్నారు?
0: తప్పనిసరిగా టిటిడి వెబ్సైట్ ఉంది, టిటిడి న్యూస్ ఉంది, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఉంది, సోషల్ మీడియా ఉంది, అలాగే ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ ఉంది. ఈ వేదికల ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు సమాచారాన్ని చేరవేస్తున్నాం. ఒక విధంగా అనౌన్స్మెంట్స్ కూడా ఎప్పటికప్పుడు భక్తులకు అందేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం.
1: సార్, మరి మీడియా ద్వారా భక్తులకు చేరాల్సిన అత్యవసర సమాచారం, దర్శనం టైమింగ్ లో మార్పులు, ట్రాఫిక్ ఆంక్షలు, వసతి, రద్దీ పరిస్థితులు వంటి వివరాలను త్వరగా అందించేందుకు ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు?
0: మీకు తెలుసు, త్వరగా అందించడానికి తిరుమలలో అనౌన్స్మెంట్స్ ప్రతి నిత్యం జరుగుతూ ఉంటాయి. తిరుమల అంతా అలిపిన వరకు అది అందరికీ అందేలా అనౌన్స్మెంట్స్ ఎప్పటికప్పుడు అత్యవసర సమాచారాన్ని మా బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ ద్వారా చేస్తున్నాం. వాటితో పాటు వివిధ మాధ్యమాల ద్వారా స్క్రోలింగ్లు ఇచ్చేందుకు సిద్దమవుతున్నాం. దీంతో పాటు టిటిడి అండ్ పోలీస్ సోషల్ మీడియా వింగ్ ఏదైతే ఉందో అది కూడా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు భక్తులను అలర్ట్ చేసే విధంగా న్యూస్ పంపడానికి సిద్దంగా ఉన్నాం.
1: సార్, మరి మీడియా ప్రతినిధులు కవరేజ్ సమయంలో భక్తుల రద్దీకి అంతరాయం కలగకుండా వారు పాటించాల్సిన సూచనలు ఏమైనా ఉన్నాయా?
0: వారికి ఇదివరకే ఉన్నతాధికారులు సమావేశం ఏర్పాటు చేసి తిరుమలలో ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో విచ్చేసే లక్షలాది మంది భక్తులకు సరియైన సమగ్రమైన సమాచారాన్ని ఇవ్వడానికి ఏ విధంగా చేయవచ్చునో తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. వాటితో పాటు నాలుగు మాడ వీధుల్లో బ్రహ్మోత్సవాల కవరేజ్ కోసం వచ్చే ఈ మీడియా ప్రతినిధులు వారికి డెసిగ్నేటెడ్ ప్లేసెస్ ఇవ్వడం జరిగింది. మాడ వీధుల్లో వారు ఎక్కడ ఉండాలి, ఎక్కడ నుంచి వారు కవరేజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. వారికి ఇచ్చిన మీడియా పాసుల ద్వారా వారు ఎంట్రీ పాయింట్ కూడా వారికి స్పెషల్ గా ఇవ్వడం జరిగింది. తద్వారా వాళ్ళు వివిధ ప్రాంతాల్లో వారు ఉండి అక్కడి నుంచి మాత్రమే వారు కవరేజ్ చేసుకోవాలా, భక్తులకు ఎటువంటి ఆటంకము కలగకూడదు అన్న విషయాన్ని వారికి ఇదివరకే స్పష్టం చేయడం జరిగింది.
1: సార్, మరి చివరగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను దర్శించుకోవాలనుకున్న భక్తులకు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు టిటిడి సిపిఆర్ఓగా మీ సందేశం ఏంటి?
0: భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే, సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వచ్చే ఏదైనా సమాచారాన్ని మీరు రూఢీపరుచుకున్న తర్వాతనే దాన్ని విశ్వసించారు.

0: ఉంచవలసిందిగా మేము అభ్యర్థిస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం మా సోషల్ మీడియా ద్వారా గాని, మా టీటీడీ వెబ్సైట్ ద్వారా గాని, అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా గాని మీకు సరైన సమగ్రమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. అయితే ఏదేని కారణాల వల్ల కొంతమంది ఏదన్నా సోషల్ మీడియాలో అడ్వర్స్ న్యూస్ ఏదైనా పెడితే దాన్ని విశ్వసించవద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దానికి టీటీడీ వెబ్సైట్ ద్వారా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా, టీటీడీ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు మేము దానికి సంబంధించిన సరైన సమాచారాన్ని, వివరణలను కూడా మేము ఇస్తున్నాం. వాటిని దయచేసి పాటించాల్సిందిగా. అదేవిధంగా తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమలలో నాలుగు మాడవీధుల్లో శ్రీ మలయప్ప స్వామివారి ఉభయ దేవతలతో కలిసి వాహన సేవల్లో విహరిస్తున్నప్పుడు ఆ గమనీయమైన రమణీయమైన దృశ్యాన్ని చూసి తరించాల్సిందిగా భక్తకోటికి ప్రార్థిస్తున్నాం.
1: మరి సెప్టెంబర్ 15వ తేదీ నుంచి జరగనున్న ఈ మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు, భక్తులకు అందుబాటులో ఉండే సౌకర్యాలు, మీడియా కోసం చేసిన ఏర్పాట్లు, ముఖ్యమైన సూచనలను మన శ్రోతలతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్.
0: నమస్కారం అండి.
2: కార్యక్రమంలో భాగంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మీడియా ఇంకా సమాచార వ్యవస్థ ఏర్పాట్ల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ టి రవి గారితో పరిచయం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సురక్షిత ప్రయాణం ఏర్పాట్ల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కె మురళీమోహన్ గారితో పరిచయం వింటారు.
1: దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చే ఈ సమయంలో భక్తుల రాకపోకలను సులభతరం చేయడం, సురక్షితమైన ప్రయాణాన్ని అందించడం, రద్దీని సమర్థవంతంగా నియంత్రించడం రవాణా శాఖకు ఎంతో కీలకం. మరి ఈ విషయాల గురించి మనకు అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కె మురళీమోహన్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
3: ఆల్ ఇండియా రేడియో శ్రోతలకు నమస్కారం.
1: సార్, ముందుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకుని రవాణా శాఖ తరఫున ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు?
3: ఓం నమో గోవిందాయ నమః. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రవాణా శాఖ వారు పోలీస్ శాఖ వారితో సంయుక్తంగా సమన్వయపరుచుకుని ఇప్పటికే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ యొక్క అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు అనే ఒక నెపంతో వాటి మీద తిరుపతి నుంచి తిరుమలకు, అట్లాగే తిరుపతి నుంచి ఇతర దర్శనీయ స్థలాలకు ఎంత మేరకు నిర్ణీత ధరలు చెల్లించాలో అలాగే తీసుకోవాలో దాని ప్రకారమే మనం ఒక నిర్ణీత ధరల పట్టిక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ధరల పట్టికను అలిపిరి టోల్గేట్ నందు అట్లాగే అన్ని వాహనదారులకందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: సార్, మరి ఇప్పుడు భక్తులు ఈ ప్రైవేట్ వాహనాల్లో వచ్చే సందర్భంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు?
3: ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ముఖ్యంగా పోలీస్ శాఖ వారు ఇతర శాఖ వారితో కూడా సమన్వయపరచుకుని, ముఖ్యంగా మున్సిపల్ అధికారులతో కూడా సమన్వయపరచుకుని, మనకి తిరుపతి సరౌండింగ్ చుట్టుపక్కల ఉన్న ఒక ముఖ్యమైన ప్రధానమైన పార్కింగ్ ప్లేసులు, గ్రౌండ్స్ అన్నిటి కూడా ఎంచుకుని వాటిలోనే పార్కింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా అందరికి కూడా మనం తెలియచేయటం ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేయమని చెప్పేసి మేము అందరికి కూడా తెలియజేస్తున్నాము.
1: సార్, మరి ప్రత్యేకంగా ఇందాక మీరు మాట్లాడుతూ పార్కింగ్ అన్నారు, ఈ పార్కింగ్ విషయంలో మీరు ప్రజలకు ఎటువంటి సూచనలు ఇస్తారు?
3: ప్రతి ఒక్కరికి ఏ పార్కింగ్ స్థలాన్ని నిర్దేశించారో ఆ పార్కింగ్ స్థలంలో మాత్రమే వాహనాలను మనం పెట్టుకోగలిగినప్పుడు పార్కింగ్ రద్దీని మనం నియంత్రించగలం. లేదంటే గనక ఆ పార్కింగ్ యొక్క నిర్ణీత స్థలం ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువగా పార్కింగ్ లేక వచ్చిన పక్షంలో అనేక రకాల ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి అందరూ కూడా గమనించి ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలని కోరుకుంటున్నాం.
1: సార్, మరి బ్రహ్మోత్సవాల సమయంలో వాహనాల రాకపోకలపై ఏవైనా ప్రత్యేక ఆంక్షలు లేదా మార్గదర్శకాలు ఏమైనా మీరు విడుదల చేశారా?
3: దీంట్లో ఎలాంటి ప్రత్యేకమైన ఆంక్షలు లేవు. తిరుపతి తిరుమల బ్రహ్మోత్సవాలకి వచ్చే ప్రతి భక్తులు కూడా తిరుమలకి రావాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నాము. బట్ ఈ రద్దీ నియంత్రణకు కావలసిన పార్కింగ్ స్థలాలను కాబట్టి పార్కింగ్ స్థలాల్లోనే వాళ్ళని ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా బయట నుంచి వచ్చేటప్పుడు వాహనాలు జాగ్రత్తగా, వాళ్ళ డ్రైవింగ్ అనేది సురక్షితమైన డ్రైవింగ్ లో ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే భక్తులు అంటే చాలా సుదూర ప్రాంతాల నుంచి, రకరకాల స్థలాల నుంచి రకరకాల వాహనాల్లో వస్తారు కాబట్టి ఇక్కడ ఈ యొక్క ట్రాఫిక్ డెన్సిటీని గమనించలేరు. కాబట్టి బాగా డ్రైవింగ్ లో నైపుణ్యత ఉన్న వాళ్ళు మాత్రమే డ్రైవింగ్ లో తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాము. లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ని ఎంకరేజ్ చేయమని చెప్తున్నాం మేము.
1: సార్, మరి ఈ తిరుమల ఘాట్ రోడ్లలో ప్రయాణించే వాహనదారులు ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని మీరంటారు?
3: తిరుపతి తిరుమల ఘాట్ రోడ్ అనేది అనేక ప్రమాదకరమైన మలుపులు అని నేను చెప్పను. బట్ మన డ్రైవింగ్ ప్రమాదకరంగా ఉండకూడదని చెప్పేసి ఉద్దేశంలో చెప్తున్నాను. మలుపుల దగ్గర సురక్షితమైన డ్రైవింగ్ ని అధిక వేగం లేకుండా, నిర్లక్ష్య వైఖరి లేకుండా, ముఖ్యంగా ఓవర్టేకింగ్ చేయకుండా

0: ఉండాలని చెప్పేసి, అట్లాగే ఆ ఘాట్ రోడ్ లో తగు జాగ్రత్తలు తీసుకుని వాహనాన్ని నడపాలని చెప్పేసి అందరికి కూడా మేము ఆదేశాలు జారీ చేస్తున్నాం.
1: సార్, మరి ముఖ్యంగా ఈ రాత్రి వేళ ప్రయాణించే వారికి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు?
0: రాత్రి వేళలు ప్రయాణించే వాహనాలకి ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. ఇక్కడ మనకి నేషనల్ హైవేస్ లో మన పోలీస్ శాఖ వారు, ముఖ్యంగా మన ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు గారు ప్రతి నిత్యము అనేక పెట్రోలింగ్ వాహనాలను అలర్ట్ చేసి స్టాప్ అండ్ వాష్, అంటే ఎవరు కూడా నిద్రపోకుండా వాహనాలు నడపాలనే ఒక మంచి ఉద్దేశంతో, ప్లస్ డ్రైవర్స్ ని అలర్ట్ చేయాలని చెప్పేసి ఎక్కడికక్కడ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీములతో పాటు రవాణా శాఖ వారు కూడా ప్రతి టోల్ గేట్ నందు కూడా తిరుపతి జిల్లాలో సమన్వయపరచుకుంటామని తెలియజేస్తున్నాము.
1: సార్, మరి ఈ వాహనాల ఫిట్నెస్, ఈ డ్రైవింగ్ లైసెన్స్, వేగ నియంత్రణ వంటి అంశాలపై మీరు ఎటువంటి ప్రత్యేకమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు?
0: సెప్టెంబర్ 15 నుంచి జరిగే బ్రహ్మోత్సవాల్లో ముందస్తు చర్యల భాగంగానే ఇప్పటికే 10 రోజుల నుంచి మేమంతా కూడా తిరుపతి చుట్టుపక్కల కాకుండా తిరుమల ఘాట్ రోడ్ లో అప్ హిల్ లోను డౌన్ హిల్ లోను ఇప్పటికే పోలీసు వారితో సంయుక్త తనిఖీలు నిర్వహించాము. ఇప్పటి వరకు దాదాపుగా 100 వాహనాలపై మనము అనేక రకాల కేసులు కూడా నమోదు చేస్తున్నాము. ఇదంతా కూడా వాళ్ళని అప్రమత్తపరచడం కోసము, అట్లాగే వాహనదారులు జాగ్రత్తగా ఉండి ప్రతి ప్రయాణికుని కూడా, ప్రతి భక్తుని కూడా సురక్షిత ప్రయాణం, సుఖమైన యాత్ర అనే మంచి ఉద్దేశంతో వాళ్ళు ముందుకు తీసుకురావాలని చెప్పేసి వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాము.
1: సరే, అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్, ఈ టాక్సీలు, ఈ ఆటోలు భక్తుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయకుండా ప్రత్యేకంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అలాగే ఒకవేళ వాటిని ఉల్లంఘిస్తే వారిపై ఎటువంటి కఠిన చర్యలు ఉంటాయి?
0: ఇప్పటికే మేము టిటిడి విజిలెన్స్ సంయుక్తంగా రవాణా శాఖ వారితో, పోలీసు వారితో మేమంతా కూడా ఒక నిర్ణీత ధరల పట్టిక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ధరలను మించి అధికంగా ఛార్జీలు వసూలు చేసిన పక్షంలో వారిపై మేము ఎగ్జార్బిటెంట్ ఫేర్స్ అనే ఒక కేసు రాసేసి వారి మీద 10,000 రూపాయల ఫైన్ కూడా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే ఇప్పటికే అందరికి కూడా హెచ్చరించి ఉన్నాము. ఇప్పటి వరకు దాదాపుగా పోలీసు వారితో 3 సమావేశాలు ఏర్పాటు చేసి వాహనదారులకు ఈ విషయాల మీద అవగాహన కల్పించడం జరిగింది.
1: సార్, మరి ఇప్పుడు ఈ అధిక ఛార్జీలు ఇటువంటి విషయంలో ఒకవేళ ప్రయాణికులు ఎవరికైనా ఫిర్యాదు చేయాలంటే ఎవరికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది?
0: ఈ ఫిర్యాదు టిటిడి విజిలెన్స్ వారి దగ్గర నుంచి పోలీస్ శాఖ వారికి చేయొచ్చు, అలాగే రవాణా శాఖ వారికి కూడా ఈ ఫిర్యాదును అందచేయొచ్చు.
1: సార్, వీటితో పాటు ఇప్పుడు ఈ అతివేగం లేదంటే ఓవర్లోడింగ్ వంటి ప్రమాదకరమైన చర్యలపై మీరు ఎలాంటి ప్రత్యేకమైన తనిఖీలు చేపడుతున్నారు? ఒకవేళ ఎవరైనా ఓవర్లోడింగ్ లేదంటే ఈ అతివేగం దీనికి పాల్పడినట్టయితే వారిపై ఎటువంటి చర్యలు తీసుకుని ఉన్నారు?
0: ఇదివరకు చెప్పినట్లు ఇప్పటికే దాదాపుగా 100 వాహనాల మీద మేము కేసులు నమోదు చేయడం జరిగింది. అధికంగా పరిమితికి మించి ప్రయాణికులను చేరవేసే పక్షంలో మేము అనేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క నెల్లూరు, చిత్తూరు ఈ 2 జిల్లాల బార్డర్స్ నుంచి కూడా మేము, వేరే జిల్లాల నుంచి కూడా ఇన్స్పెక్టర్లను మేము డిప్లాయ్ చేసి ఈ యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రెగ్యులర్ తనిఖీల కంటే అధికంగా ముమ్మర తనిఖీలు చేపట్టడానికి మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము.
1: మురళీమోహన్ గారు, మరి ఈ దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలతో తిరుపతికి చేరుకునే ముందు వారేమైనా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉన్నాయా?
0: సేఫ్ జర్నీ, ఇది చాలా ఇంపార్టెంట్. సురక్షితమైన ప్రయాణం, సుఖమైన యాత్ర అనే ఒక మంచి సద్భావనతో అందరూ కూడా వారి డ్రైవింగ్ లో ఎలాంటి లోపాలు లేకుండా మోటార్ వాహన నియమ నిబంధనలు అనుసరించి ఎటువంటి పరిస్థితుల్లో వారు సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, అట్లాగే అధిక వేగాన్ని కానీ, నిర్లక్ష్య ధోరణితో వారి డ్రైవింగ్ ని కానీ చేయకుండా అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి డిఫెన్సివ్ డ్రైవింగ్ తో వాళ్ళందరినీ కూడా మంచి ప్రయాణాన్ని కొనసాగించమని చెప్పేసి అందరికీ మేము విన్నవించుకుంటున్నాము.
1: సార్, అయితే మరి భక్తుల భద్రత కోసం ఇప్పుడు రవాణా శాఖ ఏ ఇతర శాఖల సమన్వయంతో పనిచేస్తుంది?
0: ముఖ్యంగా పోలీసు వారి సమన్వయంతో మేము రవాణా శాఖ వారు పనిచేస్తున్నాము. పోలీసు వారు చెప్పినట్లు వాళ్ళు పెట్రోలింగ్ వాహనాలతో పాటు ఎక్కడెక్కడ వారి టీములు మనకి అప్ హిల్ ఘాట్ మీద, డౌన్ హిల్ ఘాట్ మీద ఉన్నారో, అట్లాగే తిరుమల మీద కూడా మా యొక్క బృందాలు సంయుక్తంగా వారితో కోఆర్డినేట్ చేసుకుంటున్నాయి.
1: సార్, అయితే ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఎవరి వాహనమైనా చెడిపోవడం లేదా ప్రమాదానికి గురవడం వంటి సందర్భాల్లో భక్తులకు అందుబాటులో ఉన్న సహాయ వ్యవస్థ ఏమైనా ఉందా?
0: ఖచ్చితంగా ఉంది. మనకి పోలీసు వారి దగ్గర నుంచి క్రేన్స్, అట్లాగే మున్సిపల్ అధికారుల నుంచి కూడా మన క్రేన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. వెంటనే ఇమ్మీడియట్ గా వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించడం కోసం ఈ యొక్క ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసి ఉన్నారు.
1: మరి మురళీమోహన్ గారు, బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు మన ప్రజా రవాణాను ఉపయోగించడం వల్ల వాళ్లకు కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తారా?
0: ముఖ్యంగా చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి వారు ఎవరికి వారు వ్యక్తిగత వాహనాల్లో రావటం వలన ట్రాఫిక్ రద్దీ ఎక్కువ కావటము, అట్లాగే వాహనాల సంఖ్యను మనం నియంత్రించలేకపోవడం జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా విన్నవించేది ఏంటంటే, ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ను ఉపయోగించుకుంటే

0: పెట్టుకోవటం వలన జర్నీ అనేది సురక్షితంగా ఉంటుంది, అట్లాగే వాటి మీద మాకు కంట్రోల్ కూడా జాగ్రత్తగా ఉంటుందని చెప్పేసి ఆ వాహనాల ఫిట్నెస్ లు తర్వాత పర్మిట్లు అవన్నీ కూడా మాకు చెక్ చేసేదానికి అనువుగా ఉంటుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాము.
1: సార్, మరి చివరగా ఈ బ్రహ్మోత్సవాలకు వాహనాల్లో వచ్చే భక్తులకు ఇంకా

0: వారి పట్ల మంచి ప్రవర్తనతో ఉండి వారికి సద్భావనతో వారి యొక్క గమ్యాలను సురక్షితంగా చేర్చేలాగా చేయాలని చెప్పేసి మేమందరినీ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాము. అట్లాగే వచ్చే భక్తులు కూడా కొంచెం ఓపికతో సమన్వయంతో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి మాకు ఈ ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది ఉంది అనే ఆలోచన మనసులో రానివ్వకుండా, ఎందుకంటే ఇంత పెద్ద బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు అనేక వేల వాహనాలు వస్తాయి. సో ఈ క్రమబద్ధీకరించడంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు, ఆ పొరపాట్లని మీరు వేరే విధంగా అపార్థం చేసుకోకుండా అవన్నీ కూడా పునరావృతం కాకుండా మేము చూసుకుంటాము. బట్ మీరు మీ యొక్క వాహనాన్ని నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము.
1: ధన్యవాదాలు సార్. మరి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు తరలి వచ్చే భక్తులు ఈ నేపథ్యంలో వారి ప్రయాణం సురక్షితంగా సౌకర్యవంతంగా సాగేందుకు మన రవాణా శాఖ ఎన్నో ఏర్పాట్లు చేస్తుందని అర్థమవుతుంది. అలాగే భక్తులు కూడా అధికారుల సూచనలు పాటిస్తూ ట్రాఫిక్ నిబంధనలను గౌరవిస్తూ సహనంతో ప్రయాణిస్తే బ్రహ్మోత్సవాలు మరింత ప్రశాంతంగా ఆనందంగా ఆస్వాదించవచ్చు. ఈ విషయంపై మన శ్రోతలకు విలువైన సమాచారం అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ఆల్ ఇండియా రేడియో శ్రోతలకు నమస్సుమాంజలు, ధన్యవాదాలు.
2: మీరింతవరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు, భద్రతా ఇంకా నిఘా ఏర్పాట్ల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ కెవి మురళీకృష్ణ ఐపీఎస్ గారు, మీడియా ఇంకా సమాచార వ్యవస్థ ఏర్పాట్ల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ టి రవి గారితో, అలాగే సురక్షిత ప్రయాణం ఏర్పాట్ల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కె మురళీమోహన్ గారితోనూ ప్రత్యేక పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. కార్యక్రమ సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, పర్యవేక్షణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
3: మీరింతవరకు ప్రభాత రేఖలు కార్యక్రమం విన్నారు.

0: ఇప్పుడు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ఈనాటి ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా జే చిరంజీవ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం చంద్రబోస్. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.

మీరింతవరకు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఇప్పుడు సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

చిన్ననాటి నుంచి దేశభక్తి భావాలతో పెరిగిన ఆవిడ తన తల్లి సరోజినీ నాయుడు గారి స్ఫూర్తితో ప్రజాజీవితంలోకి అడుగుపెట్టారు. కేవలం 21 సంవత్సరాల వయస్సులోనే జాతీయోద్యమ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ప్రజల్లో జాతీయ చైతన్యం పెంపొందించేందుకు కృషి చేశారు. హైదరాబాద్లో జాతీయోద్యమం బలోపేతానికి పద్మజానాయుడు గారు విశేషంగా కృషి చేశారు. స్వదేశీ భావనలను, ఖాదీ వినియోగాన్ని ప్రజల్లో ప్రోత్సహిస్తూ స్వాలంబన సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. స్వాతంత్ర్యోద్యమంలో ఆమె చురుకైన పాత్రను పోషించారు. 1942లో జరిగిన క్విట్ఇండియా ఉద్యమంలో పాల్గొనేందుకు ఆమె జైలుకు వెళ్లారు. దేశ స్వాతంత్ర్యం కోసం అన్నీ పక్కన పెట్టి ఉద్యమంలో పాల్గొన్న మహిళా నాయకురాలలో పద్మజానాయుడు గారు ఒకరుగా నిలిచారు. ఇప్పుడు ఒక పాట వింటారు.

0: ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.
2: స్వాతంత్ర్యం అనంతరం పద్మజానాయుడు గారు ప్రజాసేవను కొనసాగించారు. 1950లో భారత పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అనంతరం దేశ పరిపాలనా వ్యవస్థలో కీలకమైన బాధ్యతలను చేపట్టారు. 1956 నవంబర్ 3న పశ్చిమ బెంగాల్ గవర్నర్గా బాధ్యతలను స్వీకరించారు. 1956 నుంచి 1967 వరకు దాదాపు 11 సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగుతూ రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలలో తన సేవలను అందించారు. ప్రజాసేవలలో మహిళల పాత్రకు ఒక విశిష్టమైన ఉదాహరణగా ఆమె నిలిచారు. గవర్నర్గా బాధ్యతలు నిర్వహించిన కాలంలో పశ్చిమ బెంగాల్ ప్రజల సంక్షేమం, సామాజిక అభివృద్ది వంటి అంశాలపై పద్మజానాయుడు గారు ప్రత్యేక శ్రద్ద చూపారు. ప్రజా జీవితంలో తనకు లభించిన అనుభవాన్ని సమాజ హితానికి వినియోగించారు. చాలా సంవత్సరాల వరకు సామాజిక సేవా కార్యక్రమాలలో ఆమెకు అనుబంధం కొనసాగింది. భారత రెడ్క్రాస్ సంస్థతో సుదీర్ఘకాలం అనుబంధం కలిగి 1971 నుండి 1972 వరకు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ చైర్పర్సన్గా సేవలందించారు. మానవతా సేవ పట్ల ఆమెకు ఉన్న నిబద్ధతకు ఇది ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలిచింది. ఇప్పుడు ఒక పాట వింటారు.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. రత్నదీపికావళి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి, సామాజిక సేవకురాలు పద్మజ నాయుడు గారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం మీరు వింటున్నారు. పద్మజా నాయుడు గారు చేసిన సేవలను స్మరించుకునే విధంగా డార్జిలింగ్లోని హిమాలయన్ జూలాజికల్ పార్కుకు ఆమె పేరును పెట్టారు. అది ప్రస్తుతం పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్గా ప్రసిద్ది చెందింది. దేశసేవ, ప్రజాసేవ, సామాజిక సేవలతో జీవితాన్ని ముడిపెట్టుకున్న పద్మజా నాయుడు గారు 1975 మే 2 న్యూఢిల్లీలో కన్నుమూశారు. స్వాతంత్రోద్యమంలో ఆమె చేసిన సేవలు, ప్రజాజీవితంలో నిర్వహించిన బాధ్యతలు, సామాజిక సేవ పట్ల ఆమె చూపిన నిబద్ధత ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచాయి. ఇప్పుడు ఒక పాట వింటారు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: పద్మజా నాయుడు గారు చేసిన విశిష్ట ప్రజాసేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962 దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్తో సత్కరించింది. అదే సంవత్సరంలో పద్మజానాయుడు గారు పశ్చిమ బెంగాల్లో గవర్నర్ హోదాలో ఈ గౌరవాన్ని అందుకున్న వారిలో ఒకరిగా నిలిచారు. ప్రజాసేవ, దేశభక్తి, సామాజిక సేవలను జీవితంలో భాగం చేసుకున్న పద్మజానాయుడు గారి జీవితం దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగే గుణం ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతుంది. ఇప్పుడు ఒక పాట వింటారు.

మీరింతవరకు రత్న దీపికావళి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి, సామాజిక సేవకురాలు పద్మజానాయుడు గారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు సమయం 9 గంటలు. ఇప్పుడు ముందుగా చరిత్రలో ఈరోజు వింటారు, అనంతరం హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమం వింటారు. ఈనాటి చరిత్రలో ఈరోజు కార్యక్రమంలో ముందుగా తారాశంకర్ బందోపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను తెలుసుకుందాం. ఈరోజు భారతీయ సాహిత్య ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ బెంగాలీ రచయిత తారాశంకర్ బందోపాధ్యాయ గారి వర్ధంతి. 1898 జూలై 23న పశ్చిమ బెంగాల్లోని లాపూర్లో జన్మించిన ఆయన తన రచనల ద్వారా గ్రామీణ జీవితం, సామాన్య ప్రజల జీవన విధానం, వారి ఆశలు, ఆకాంక్షలను సజీవంగా రచించారు. బెంగాలీ సాహిత్యంలో ఆయనకు విశిష్టమైన స్థానం లభించింది. తారాశంకర్ బందోపాధ్యాయ గారి రచనల్లో బెంగాల్ గ్రామీణ జీవితం ప్రధానంగా కనిపిస్తుంది. పల్లె ప్రజల జీవన పోరాటాలు, సామాజిక సంబంధాలు, ఆచార వ్యవహారాలు, సాధారణ వ్యక్తుల జీవితాల్లోని అసాధారణమైన అనుభవాలను తన కథలు

0: నవలల ద్వారా పాఠకులకు పరిచయం చేశారు. ఆయన రచనల్లో గణదేవత, ఆరోగ్య నికేతన్, హన్సులీ బాంకేర్ ఉపకథ వంటి నవలలు విశేషంగా ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా గణదేవతలు గ్రామీణ సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులను, ప్రజల జీవితాలపై వాటి ప్రభావాన్ని విస్తృతంగా చిత్రించారు. ఆయన రచనలు అనేక భారతీయ భాషల్లోకి అనువదించబడి పాఠకుల ఆదరణను పొందాయి. తారాశంకర్ బందోపాధ్యాయ్ గారు 1971 సెప్టెంబర్14 కన్నుమూశారు. అయితే ఆయన సృష్టించిన పాత్రలు, గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించిన రచనలు, మానవనీయ విలువలను ఆవిష్కరించిన సాహిత్యం నేటికీ పాఠకుల మనసుల్లో నిలిచిపోయాయి. చరిత్రలో ఈరోజు కార్యక్రమంలో ఇప్పుడు భారతీయ భాషా చరిత్రలో విశేషమైన కృషి చేసిన ప్రముఖ భాషావేత్త, సాహిత్యాభిమాని బియోహర్ రాజేంద్ర సింహా గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను తెలుసుకుందాం. బియోహర్ రాజేంద్ర సింహా గారు 1916 సెప్టెంబర్14 మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించిన ఆయన భారతీయ భాషల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా హిందీ భాషకు విశిష్టమైన గుర్తింపు తీసుకురావడంలో రాజేంద్ర సింహా గారు ముఖ్యమైన పాత్రను పోషించారు. ఆయన చిన్ననాటి నుంచే సాహిత్యం, కళలు, భాష, సంస్కృతులపై ఆసక్తి కలిగి ఉండేవారు. భారత రాజ్యాంగంలో హిందీని దేవనాగరి లిపిలో కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తించడంలో ఆయన ఎంతో కృషి చేశారు. ఈ చారిత్రక నిర్ణయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్14 హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. రాజేంద్ర సింహా గారి సాహిత్యం, కళలు, భాషా సంస్కృతులపై కూడా ఆసక్తి కలిగి ఉండేవారు. భారతీయ భాషలు, సంస్కృతుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు. 1988 మార్చి 2 ఆయన కన్నుమూసిన హిందీ భాషా సాహిత్యంపై ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. మీరింతవరకు చరిత్రలో ఈరోజు విన్నారు. ఇప్పుడు హలో ఆకాశవాణి ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమం వింటారు. టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే చిత్రగీతాల కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. శ్రోతలు, మీకు నచ్చిన పాట వినాలనుకుంటే కార్యక్రమానికి వెంటనే డయల్ చేయండి. మీకు నచ్చిన పాటను అడిగి వినండి. కార్యక్రమానికి డయల్ చేయాల్సిన మా నంబర్లు 2246605, ఇంకొక నెంబర్ 2246606, ఎస్టిడి కోడ్ 0877. కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో
1: హలో
0: హలో చెప్పండి, ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం,
1: మాది రంపు జిల్లా దద్దాపల్లి గురుస్వామి నాయుడు. మా
0: చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట కావాలండి?
1: దేవుళ్ళు వినాయకుని పాట.
0: దేవుళ్ళు సినిమాలోనా?
1: అవునమ్మా.
0: కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
1: అందరి కోసం.
0: ఓకేనండి. ఏం చేస్తుంటారండి మీరు?
1: నేను వ్యవసాయం చేస్తామ్మా.
0: ఓకేనండి, వినేద్దామా మరి?
1: థ్యాంక్ యూ.
0: ఓకేనండి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: కార్యక్రమంలో తర్వాతి శ్రోతతో మాట్లాడదాం.
3: హలో.
2: హలో
3: మేడం, నమస్తే మేడం. నాదంతల నుంచి.
2: నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
3: నాదంతల నుంచి గోవింద్ మేడం.
2: చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట కావాలండి?
3: మేడం, చిరంజీవి సినిమా నుంచి ఒక పాట వినిపిస్తాను మేడం.
2: చిరంజీవి సినిమా నుంచి? జై చిరంజీవి అని
3: కాదు మేడం, చిరంజీవి రామారావు సినిమా మేడం.
2: కొంచెం కొత్త పాటలు ఏమన్నా అడగొచ్చు కదండి?
3: పాట బాగుంటుంది అందుకని అడుగుతాను.
2: మీరు పోయిన వారం కూడా ఇదే అడిగారు, నాకు గుర్తుంది.
3: లేదు మేడం,
2: అంటే పాత పాటలు అడుగుతున్నారు, సో ఈసారి కొత్త పాట అడగండి, వచ్చేసారి మళ్ళీ మళ్ళీ వేద్దాము.
3: మూడు సార్లు కొత్త పాటలు అడిగినాను మేడం, ఈరోజు పాత పాట విందాం అనేసి.
2: అవునా? సరేనండి, ఇంకొకసారి చిత్రం పేరు చెప్పగలరా?
3: చిరంజీవి తెల్లవారు వచ్చే తెలివి ఎక్కడ సమైన పాత మేడం.

0: హలో.
1: చిరంజీవులు ఎన్టీఆర్ గారు నటించిందా అండి
0: అవును మేడం.
1: దాంట్లో? ఓకేనండి. కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
0: మా తమ్ముడు రామన్న రాజన్ కోసం మేడం.
1: ఓకేనండి, వినేద్దామా మరి.
0: ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: హలో ఆకాశవాణి కార్యక్రమంలో తర్వాతి శ్రోతతో మాట్లాడదాం. హలో
4: హలో
3: హలో చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: నమస్తే మేడం.

0: నమస్కారం.
1: మీకు కూడా అండి శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరు? ఓకేనండి, చెప్పండి ఎక్కడి నుంచి మీ పేరు.
0: తిరుపతి నుంచి వాసుదేవరెడ్డి మేడం.
1: ఓకేనండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
0: ఒకే ఒక చిత్రంలో లోరి నెరజానా ఆ పాట కావాలి మేడం.
1: ఓకేనండి, కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
0: రేడియో జీనియర్ శ్రోతలు అందరి కోసం, ముఖ్యంగా మీకోసం కూడా.
1: ఓకేనండి, వినేద్దామా మరి?
0: వినేద్దాం మేడం. ఓకే మేడం.
1: ఓకేనండి.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు,
2: ఆర్బిఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.
6: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. హలో ఆకాశవాణి కార్యక్రమంలో తర్వాతి శ్రోతను మాట్లాడదాం.
7: హలో, గుడ్ మార్నింగ్ మా.
6: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
7: నాది తమిళనాడు మా, అరకోణం పక్కన మేల్పాకల నుండి పాండరంగడు మాట్లాడుతున్నాను మా.
6: చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలండి?
7: పడం పాండరంగడు మా.
6: కొత్త పాటలు ఏమైనా అడగవచ్చు కదండి.
7: అరం వాళ్ళు మా, నేను ఏదో మీరు కోరుకున్న పాట వేశారనేసి అడుగుతాను మా.
6: ఓకేనండి,
7: పాండరంగడు పడం.
6: ఓకేనండి.
7: దాంట్లో రాజాజీ రాజా అనేసి రాచిస్తావా రాచిస్తావా అనేసి ఆ పాట మా.
6: వేరే పాట ఏదైనా ఉంటే చెప్తారా? ఇక్కడ లేదు ఇందులో.
7: దాంట్లో మంచి పాట ఒక పాటకు వేసేయండి మా.
6: అంటే ఆ చిత్ర ఆ మూవీ లేదు, సో మీరు వేరే చిత్రం ఏదైనా చెప్తే దాన్ని బట్టి.
7: భీష్ముడు పడం, భీష్ముడు. దాంట్లో బీబీ శ్రీనివాసం సుశీలమ్మ పాడిన పాట వేయండి మా.
6: భీష్ముడు కూడా లేదండి, వేరేదేదన్నా చెప్తా. ఓకేనండి, భీష్ముడు ఎన్టీఆర్ గారిదేనా?
7: అవునమ్మా, అవునమ్మా.
6: దాంట్లో ఏ పాట కావాలండి?
7: బీబీ శ్రీనివాసనే సుశీలమ్మ.

0: అన్న పాట మా ఆ పల్లవి మర్చిపోయినాను. పల్లవి కొంచెం చెప్తారమ్మా.
1: సుశీలమ్మ హైలో హైలెస్
0: పిపి శ్రీనివాసం సుశీలమ్మ పాడిన పాటమ్మా.
1: ఓకేనండి. వేరేది ఏదైనా చెప్తారా అంటే ఇది నాకు ఏ పాట తెలియట్లేదు, మీరు ఏం అడుగుతున్నారన్నది.
0: అసలు పిబి శ్రీనివాసం సుశీలమ్మ పాడిన పాట మాదే. పల్లవి మర్చిపోయినాను తెలుగు అరవ దాచిన.
1: సరే నేను ఏ పాటన వేయమ వేసేదా ఆ చిత్రం నుంచి పోని.
0: సరే మంచి పాటగా వేయండి మా.
1: ఓకేనండి.

0: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్, చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా.in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: హలో, ఆకాశవాణి కార్యక్రమంలో తర్వాతి శ్రోతను పలకరిద్దాం. హలో.
4: హలో, నమస్తే మేడం.
3: నమస్కారం అండి, చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: నెల్లూరు నుంచి కాదర్ భాష మేడం.
3: చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలండి?
4: మాకు గుడి గంటల్లో సాంగ్ కావాలి మేడం. దేవత అది పాట ఉంది మేడం, నాకై వచ్చిన.
3: కొత్త పాటలు చెప్పచ్చు కదండి? అంటే మాకు ఈ 9 నుంచి 10 వరకు కొత్త పాటలు చంకర్ మాట. మీరు కొత్త పాట ఏదైనా చెప్తే. పోయిన వారం మీరు పోయిన వారం కూడా పాత పాటలు అడిగారండి, ఈసారి కొత్త
4: అడగలేదు. నాగార్జున అడిగాను నేను, క్రిమినల్.
3: ఈసారి కొత్త పాట చెప్తారా? లేదండి, కొత్త పాట చెప్పండి. అవునండి, కానీ కొత్త పాట ఏదైనా చెప్పండి.
4: ఇద్దరే ఇద్దరు అయితే ఓనమాలు దిద్దాలని నాగార్జున ఏమన్నారు?
3: ఇంకొకసారి చెప్తారా బెస్ట్ చిత్రం పేరు?
4: ఓనమాలు దిద్దా, ఇద్దరు ఇద్దరే కొత్తదే.
3: ఇద్దరు ఇద్దరేలో ఓనమాలు పాటనా? ఓకేనండి. కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
4: ఉన్నారు మేడం. తుమ్మలపల్లి.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: హలో ఆకాశవాణి కార్యక్రమంలో తర్వాతి కాలర్తో మాట్లాడదాం. హలో.
3: హలో మేడం, నమస్కారం. మేడం
2: నమస్కారం అండి. ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: బాగున్నారా మేడం?
2: బాగున్నామండి.
3: ముందుగా మన తిరుపతి ఆకాశవాణి ప్రోగ్రామ్ హెడ్ మన సుధాకర్ మూర్తి గారికి, తర్వాత సాయి రఘునాథ్ చరణ్ గారికి, అలాగే మంజుల నిర్మల మేడం గారికి, మా ప్రియమైన వ్యాఖ్యాతలకు, స్టేషన్ సాంకేతిక ఇంజనీరింగ్ విభాగానికి, పరిపాలన విభాగానికి, శబ్ద మిత్రులైన శ్రోతలకు అందరికి వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు మేడం.
2: మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. చెప్పండి.
3: ఈ రోజు చరిత్రలో, ఈ రోజు తర్వాత వచ్చేసి రత్నదీపగౌడ్ మంజుల పద్మజ నాయుడు గురించి చక్కగా చెప్పారు మేడం.
2: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఏ చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలండి?
3: మేడం నా పేరు చెప్పండి మేడం. అయ్యో మేడం, నేను అనంతపురం జిల్లా కృష్ణామిరెడ్డిపల్లి నుంచి పోలేరాయిని మాట్లాడుతున్నా మేడం.
2: ఓకేనండి, చెప్పండి.
3: మీ పేరు మేడం?
2: మా పేరు లక్ష్మీనండి. లక్ష్మీ అండి.
3: లక్ష్మీ, ఓకే. థ్యాంక్ యూ మేడం, మంచి వాయిస్ మేడం. నేను ఫస్ట్ టైం చేస్తాను మేడం, చాలా రోజుల తర్వాత. మాకు నేను ఎక్కువగా కేరాప ఆకాశవాణికి ఉత్తరాలు అభిప్రాయాలు పంపిస్తుంటాను మేడం నేను.
2: ఓకేనండి, తెలుసండి.
3: నా పేరు పోలేరయ్య, అనంతపురం మండలము, అనంతపురం జిల్లా కృష్ణామిరెడ్డిపల్లి గ్రామం. నేను మంచి ఆకాశవాణికి రెగ్యులర్గా చూస్తాను మేడం.
2: ఓకేనండి.
3: సినిమా వచ్చేసి కొత్త సినిమా లెనిన్ ఉందా మేడం?
2: లెనిన్ ఉందండి.
3: దాంట్లో ఏ పాట వినిపించినా ఓకే మేడం?
2: ఓకేనండి, వినేద్దామా. మరి కోరుతున్న శ్రోతలు ఎవరు ఉన్నారా
3: మేడం? ఉత్తరంలో రాసి పేరు చెప్తా మేడం.
2: చెప్పండి.
3: అనంతపురం జిల్లా కృష్ణామిరెడ్డిపల్లి నుంచి పోలేరాయ్, సురేఖ, సంధ్య, రిష్ట, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్, తిరుగుందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షి రెడ్డి, నాగమల్లి, ప్రసన్న, రేణుకా చౌదరి.
2: ఓకేనండి, ఓకే, వినేద్దాం. మరి
3: మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మెనీ మెనీ థ్యాంక్స్ మేడం.
2: ఓకేనండి, థ్యాంక్ యూ అండి.
3: థ్యాంక్ యూ.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: హలో ఆకాశవాణి కార్యక్రమంలో తర్వాతి కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో
3: నమస్తే మేడం.
2: నమస్కారం అండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: నేను కడుగుండి బాదల్ ఖాన్ బస్సు మాట్లాడుతున్నాను మేడం.
2: చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలండి?
3: మేడం
2: ఏ చిత్రం నుంచి ఏ పాట
3: ఇంకొకసారి
2: వేరే పాట ఏదైనా చెప్పగలరు? అది కనిపించట్లేదు. లేదండి, కొత్త పాటలు ఏమన్నా చెప్పచ్చు కదండి?
3: కొత్త పాటలు వచ్చి మీరే చెప్పండి మేడం. వేదన ఏంటి మేడం? రాజా మేడం, రాజా ఉందా?
2: రాజా ఉందండి, చెప్పండి.
3: రాజాలో మంచి పాట ఏంటి మేడం?
2: ఓకేనండి, అంటే కొత్తదా పాతదా అండి రాజా?
3: వెంకటేశ్ మేడం.
2: ఓకేనండి, కోరుతున్నా
3: చెప్తాను.
2: చెప్పండి.
3: కదిరి మశానపేట, బాదల్ ఖాన్ వీధి నుండి, బాదల్ ఖాన్ బక్సు, రహమత్ నిసా, బాబాజాన్, షాజహాన్, గౌసియా, మున్ని, షాజు, రహమత్, జువేరియా, సాదియా, మొహిద్దీన్ మేడం.
2: ఓకేనండి, వినేద్దామా మరి?
3: ఓకే మేడం.
2: ఓకేనండి.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితా లోకం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
1: వనితా లోకం స్త్రీల కార్యక్రమం.
2: హలో ఆకాశవాణి కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో.
3: హలో, నమస్కారం మేడం.
2: నమస్కారం అండి, చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: సందర్భంగా శుభాకాంక్షలు మేడం.
2: మీకు కూడా అండి శుభాకాంక్షలు.
3: నల్గొండ జిల్లా చందర్పేట మండలం చీచురాల గ్రామం దమ్మోజి వెంకటాచారి మాట్లాడుతున్నాను మేడం గారు.
2: ఓకే అండి, చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట కావాలండి?
3: మాకు ఏదైనా కొత్త పాట స్వర్ణకమలంలో ఏ పాట అయినా వినిపించండి మేడం.
2: కొత్త పాటలు ఏమైనా అడగచ్చు కదండి.
3: స్వర్ణకమలం కొత్తదే కదా మేడం.
2: ఓకే అండి, కోరుతున్న అంటే ఏ పాట అయినా పర్లేదా అండి, ఏదైనా పాట
3: చెప్తారా? ఏ పాట వినిపించినా పర్వాలేదు మేడం గారు.
2: ఓకేనండి, ఏదైనా కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా అండి?
3: దమ్మోది వరలక్ష్మి, మధు, రవి, నవీను, రాధిక, శ్రీలోకు, స్నేహన్, శ్రీవాణి, వీరి కోసం, వింటున్న శ్రోతల అందరి కోసం వినిపించండి మేడం.
2: ఓకేనండి, వినేద్దామా మరి.
3: మంచిది మేడం.
2: ఓకే.

మీరింతవరకు హలో ఆకాశవాణి లైవ్ ఫోనిన్ కార్యక్రమం విన్నారు. మరికొద్ది క్షణాల్లో పోషకాహార మాసంపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం వింటారు. అతిథి కె ప్రవీణ్, జాయింట్ డైరెక్టర్ ఐసీడీఎస్ ఆంధ్రప్రదేశ్, పరిచయకర్త రావల సాయిగిరీష్, విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆర్జే ఆదిత్య. సమయం చూస్తే స్టూడియోస్ లో 10:17 దాటి 10 సెకండ్లు కావస్తోంది. మరి హరివిలలో నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే, హిందీ దివస్ ని ఏ రోజున నిర్వహిస్తారు? మరి ఈ ప్రశ్నకు సమాధానం ఎవరెవరు పంపించారో చూద్దాం. మెసేజ్ చేస్తున్నారు, హ్యాపీ వినాయక చవితి అంటూ. ఎస్ తప్పకుండా. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? శ్రోతలందరికీ ఇంకా ఆర్జేస్ అందరికీ కూడా శుభాకాంక్షలు అంటూ ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్, హాయ్ ఆదిత్య గారు నమస్తే, వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ మెసేజ్ చేస్తున్నారు రఘుబీర్ సింగ్ సుగణాబాయి గారు రాధమ్మున్న ఏలూరు నుండి. ఎస్ స్వాగతం అండి.

హైదరాబాద్ నుంచి నాగేశ్వరరావు గారు మెసేజ్ చేస్తున్నారు. 21వ వింశతి ఎస్ ఇంకా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ మూసాపేట గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు. నరేష్ గారు, మెస్సి విజయ, ఎస్ ఐఎమ్ ఫైన్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కోట శ్రీమన్ నారాయణమూర్తి గారు, సుజాత గారు భవానీపురం విజయవాడ నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. కానూర్ నుంచి తాతారావు గారు మెసేజ్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు. ఎస్ అవును, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముతుజావల్లి గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చింతలపూడి నుంచి బి ఆదమ్ గారు, మల్లీశ్వరి ఝాన్సీ గారు మెసేజ్ చేశారు. రేడియో శ్రోతలందరికీ మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. సేమ్ టు యూ. మస్తాన్రావు గారు, పెద్ద మస్తాన్రావు గారు, చిన్న మస్తాన్రావు గారు మంగళగిరి నుండి మెసేజ్ చేస్తున్నారు వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ. నెక్స్ట్ మెసేజ్ ఇంకా విజయవాడ నుంచి నందు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. నెక్స్ట్ ఇంకా కడప నుంచి శ్రీదేవి గారు, శైలజ గారు మెసేజ్ చేశారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ అలాగే హిందీ దివస్. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారంటే పోతురాజు గారు మెసేజ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా నాగలంక నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి హిందీ దివస్ ని ఏ రోజున నిర్వహిస్తారు? సో సెప్టెంబర్ 14 ఈ రోజునే అనమాట. మరి ఈ రోజునే హిందీ దివస్ ని జరుపుతారు. మరి ఇంతకీ ఈ హిందీ దివస్ ని ఈ రోజున ఎందుకు జరుపుతారు తెలుసా? 1949 1949లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వారు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాషను అధికారికంగా వినియోగించాలని, ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తప్పకుండా వినియోగించాలని నిర్ణయించడం జరిగిందనమాట. మరి ఆ సంగతిని గుర్తు చేసుకుంటూ హిందీకి రాజ్భాష అనే ఒక అధికారం వచ్చింది కనుక ఈ రోజున సెప్టెంబర్ 14 హిందీ దివస్ ని దేశవ్యాప్తంగా జరుపుతారన్నమాట. మరి హిందీ దివస్ ని కేవలం సెప్టెంబర్ 14 మాత్రమే కాదు, ఇంకా కొన్ని రోజుల పాటు నిర్వహిస్తారు. మరి ఇంతకీ ఈ కొన్ని రోజుల పాటు నిర్వహిస్తారన్న కదా, దాన్నే హిందీ పఖ్వాడా అని చెప్పేసి పిలుస్తారనమాట. మరి ఈ హిందీ పఖ్వాడాని మొత్తం ఎన్ని రోజులు నిర్వహిస్తారో తెలుసా? సో హిందీ పఖ్వాడాని మొత్తం ఎన్ని రోజులు నిర్వహిస్తారో తెలిస్తే గనక 8662488141 86624888 మీ మెసేజ్ పంపించేయచ్చు.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: 10:28 దాటి 35 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతీయ FM 101.0 ఫ్రీక్వెన్సీపై విత్ యు రాజే ఆదిత్య. మనమున్నాం హరివిల్లులో. హరివిల్లులో నేను అడిగిన రెండో ప్రశ్న, హిందీ పఖ్వాడాని మొత్తం ఎన్ని రోజులు నిర్వహిస్తారు? మరి ఈ ప్రశ్నకి సమాధానం పంపించిన వారు ఎవరో చూద్దాం. ఫస్ట్ మెసేజ్ చేసిన వారు కడప నుంచి వినయ్ గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా భవానీపురం విజయవాడ నుంచి శ్రీమన్ నారాయణమూర్తి గారు, సుజాత, సాయిప్రీతం మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మీ రెండో ప్రశ్నకు సమాధానం చాలా రోజుల తర్వాత. అవును, వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా విజయవాడ నుంచి నందు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి తాతారావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అంబికా గారు భవానీపురం నుండి మెసేజ్ చేస్తున్నారు. హలో, గుడ్ మార్నింగ్ ఆదిత్య, వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ మీకు కూడా అండి, సేమ్ టు యూ, థ్యాంక్ యూ సో మచ్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కృష్ణవేణి గారు భవానీనగర్ అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రామకృష్ణ గారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఇంకా బ్రయాన్ వెంకటేశ్వరమ్మ గారు మెసేజ్ చేస్తున్నారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. మల్లేశ్వరరావు గారు, శాంభవి గారు, జగదీశ్వర్ ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం నుంచి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మరి ఈ హిందీ పక్వాడాన్ని మొత్తం 15 రోజుల పాటు నిర్వహిస్తారనమాట. మరి ఈ 15 రోజుల పాటు ఎలా అంటే, కొన్ని చోట్ల సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు, ఇంకొన్ని చోట్ల సెప్టెంబర్ 14 నుంచి 28-29 వరకు కూడా నిర్వహిస్తారు. సో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో హిందీ భాషను మరింతగా వినియోగించేలాగా ప్రోత్సహించడం కోసం, అలాగే హిందీ భాషలో క్విజ్ కాంపిటీషన్, డిబేట్ కాంపిటీషన్, ఇంకా వ్యాస రచన పోటీలను నిర్వహించడం ఈ హిందీ పక్వాడాలో ముఖ్యమైన కార్యక్రమాలన్నమాట. మరి హరివిల్లులో ఇప్పుడు అడగబోయే ప్రశ్న, ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: ఏంట్రా అలా ఉన్నావు, ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
3: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
4: హలో,
5: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
4: మళ్ళీ
5: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
4: సార్, అంత డబ్బు?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
4: సార్, 2 లక్షలు?
6: ఏమైంది నాన్న?
4: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట. కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
4: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో

0: జాగ్రత్తగా ఉండండి, వాటికి ఎలాంటి డబ్బు పంపకండి, ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బీఐ అంటుంది
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

10:33 దాటి 3 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీ పై విద్యురాజే ఆదిత్య. మనమున్నాం హరివిధిలో. మరి ఈ హరివిధిలో నేను అడుగుతున్న 3వ ప్రశ్న ఏంటంటే, వినాయక చవితి పండుగ సో దేశమంతా కూడా చాలా బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా, అయితే మరి వినాయక చవితి పండుగకు ప్రసిద్ధి చెందిన ప్రముఖమైన 2 రాష్ట్రాలు సో అంటే ఎక్కువగా ఈ 2 రాష్ట్రాల్లో చాలా ఇంకా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. మరి ఈ వినాయక చవితి పండుగను ప్రముఖంగా ముఖ్యమైన 2 రాష్ట్రాలు ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు తెలిస్తే గనక మెసేజ్ చేసేయచ్చు 8162-4111 కి.

10:43 దాటి 9 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురార్జే ఆదిత్య. మనమున్నాం హరివిలిలో. వెనల కండికారు లిరిక్స్ అందించగా విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్ లో సుజాత గారు ఎదు బాలకృష్ణ గారు పడిన సాంగ్ అయితే విన్నారు చంద్రముఖి మూవీ నుంచి. మరి ఇంకా హరివిలిలో అడిగిన ప్రశ్న ఏంటంటే, వినాయక చవితికి ప్రసిద్ధి చెందిన ప్రముఖమైన రెండు రాష్ట్రాలు అంటే సో చాలా గ్రాండ్ గా ఘనంగా జరుపుతారనమాట కొన్ని రోజుల పాటు. సో ఆ రెండు స్టేట్స్ అయితే ఉన్నాయి, మరి ఇంతకీ ఏమిటా స్టేట్స్ తెలుసుకుందాం. విజయవాడ నుండి మెసేజ్ చేస్తున్నారు ఎవరు అంటే, అందరి అనౌన్సర్స్ కి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మూసాపేట గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు నరేష్ గారు. మెర్సి విజయ. భవానీపురం విజయవాడ నుంచి శ్రీమన్ నారాయణమూర్తి గారు, సుజాత గారు, సాయిప్రీతం మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ గారు, హేమలత మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ మల్లేశ్వరరావు గారు, శాంభవి గారు, జగదీశ్వర తమ్మన్ కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు ఉపలూరు గ్రామం కృష్ణా జిల్లా నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్ అండి, మీకు కూడా శుభాకాంక్షలు. నెక్స్ట్ ఇంకా విజయవాడ నుండి నందు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దీపికా గారు హైదరాబాద్ నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ వెంకటాచలపతి గారు మెసేజ్ చేస్తున్నారు, రమేష్ గారు అనంతపురం నుంచి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కానూర్ నుండి తాతారావు గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుండి మెసేజ్ చేశారు, వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ ఆన్సర్. అంబికా గారు భవానీపురం నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ భార్గవ్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గౌతమ్ చౌడేపల్లి మండలం అనమయ్య జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు, అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా సైకం పోతురాజు గారు నాచుగుంట నుండి మెసేజ్ చేశారు. ఫస్ట్ టైమా? మరి ఫస్ట్ టైం అయితే అర్థం కాలేదు, ఆన్సర్ అయితే అర్థమైంది. నెక్స్ట్ ఇంకా కుసుమాన్ విత శేర్వాణి అయ్యప్ప నగర్ బెంగళూరు నగర్ నుండి మెసేజ్ చేశారు, సారీ బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. రొంపిచెర్ల నుంచి గురుస్వామి నాయుడు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పొన్నూరు మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు బి ఆదాం గారు, మల్లేశ్వరి, నాగభూషణం, కార్తీక్. ఎస్ ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర తెలంగాణ అనమాట. సో ఈ మహారాష్ట్ర తెలంగాణ ఇంకా కొన్ని చోట్ల ఆంధ్రాలో ఎక్కువగా ఈ గణపతి నవరాత్రుల్ని ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. సో వినాయక చవితి అంటే అందరికీ కూడా దేశమంతా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అయితే 9 రోజుల పాటు పూజించి వినాయకుణ్ణి ఘనంగా పూజించి ఆ తర్వాత ఘనంగా తీసుకువెళ్తూ ఉంటారనమాట ఊరేగింపుకి. సో ఇలాగా మహారాష్ట్రలోనే ఇంకా తెలంగాణ హైదరాబాద్ లోని ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కువగా ఆల్మోస్ట్ చెప్పాలంటే 90% పందిళ్లలో వినాయకుణ్ణి 9 రోజుల పాటు ఘనంగా పూజిస్తారనమాట. మరి ఇంకా హరివిల్లో 4వ ప్రశ్న వచ్చేసి, ఆంధ్రప్రదేశ్లోని కాణిపాకం క్షేత్రం ఏ నది ఒడ్డున ఉంది? ఆంధ్రప్రదేశ్లోని కాణిపాకం క్షేత్రం వద్ద ప్రవహించే నది ఏంటో తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662488114కి.

10:52 దాటి 50 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనము నాం హారవేలులో. మరి నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లోని కాణిపాక క్షేత్రం ఏ నది ఒడ్డున ఉంది? మరి ప్రవహించే నది తెలిస్తే గనక మెసేజ్ చేసేయచ్చు 8664111 వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు అన్నాను. చాలా మంది మెసేజెస్ అయితే చేశారు, మరి ఎవరెవరు చేశారు చదివి వినిపించేస్తాను. మల్లేశ్వరరావు గారు, శాంభవి గారు, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ముజాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. నరేష్ గారు, రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సుంకన్న పండు భూదేవి పునీత్ నాగార్జున హర్షవర్ధన్ కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడు గ్రామం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కలవందలపాడు గ్రామం నుంచి ఖాసిం ముతుజవలి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కానూరు నుండి తాతారావు గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి టైలర్ రమేష్, ఇంకా వెంకట చలపతి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. దీపికా గారు హైదరాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. అంబికా గారు భవానీపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. ఉయ్యూరు నుండి లతా గారు గుడ్ మార్నింగ్ అండి, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు గారు, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుండి, కరెక్ట్ ఆన్సర్. ఎస్బి అనిల్ కుమార్ గారు అర్చన అయ్యప్ప నగర్ బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, వినాయకుడి గుడి ఈ ఒడ్డున ఉంటుంది. చింతలపూడి నుంచి బి ఆదాం మల్లీశ్వరి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడికి ఉత్తరాన ఉంటుంది అంటూ మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? ఎస్, ఇవన్నమాట మెసేజెస్ అయితే మన దగ్గరికి వచ్చాయి. ఫోర్త్ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్స్. సో కాణిపాక క్షేత్రం వద్ద ప్రవహించే నది పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి బాహుదా నది. దేవుళ్ళు మూవీ నుంచి సాంగ్ కూడా విన్నారు కదా, మరి ఆ సాంగ్ లో కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడతారనమాట, బాహుదా నది తీరం ఒడ్డున వెలిసిన క్షేత్రం అని చెప్పి. సో మరి ఈ రోజు హరివిలిలో ఇవన్నమాట ప్రశ్నలు. మరి ఇంకా ఈ రోజు వినాయక చవితి సెలబ్రేషన్స్ లో అందరూ నిమగ్నమయ్యి చక్కగా చేసుకుంటున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకా అందరికీ కూడా మరొకసారి శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో మళ్ళీ నేను మీ ముందుకి వస్తాను. మరి అయితే ఇప్పుడు మరొక్కారు మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినేయండి. మరి విత్ దిస్ యువర్ ఆర్జే ఆదిత్య సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున వినాయక ప్రతిమలు, పూజా సామగ్రిని కొనుగోలు చేసి విజ్ఞాతిపతిని పూజిస్తున్నారు. రెండు రాష్టాల్లో వాడవాడలా గణనాథుని ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. పర్యావరణాన్ని కాలుష్యాన్ని అరికట్టేందుకు మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని పలు పర్యావరణ హిత సంస్థలు, స్వచ్చంద సంస్థలు ప్రచారం కల్పిస్తున్నాయి. టెట్ 2026లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు, ఇన్ సర్వీస్ టీచర్లకు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. వర్షాల నేపథ్యంలో రాష్టంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యావరణానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు తెలిపారు. అడవులను రక్షించడంతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 2047 నాటికి రాష్టంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రణాళికల ప్రకారం ముందుకు వెళుతున్నామని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని ఏనుగుల సంరక్షణ

సంరక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించి అధికారులతో కలిసి మొక్కలు నాటారు. మధ్యప్రదేశ్ను ఆనుకుని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్ గుంటూరు, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. 40 నుంచి 50 డిగ్రీల కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
2: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
1: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
2: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూశారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్జ్ పై విత్ యువర్ ఆర్జే సమత. ముందుగా శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు మన ఇళ్లన్నీ అలా బొజ్జగణపయ్య పూజలతో, పాలవెల్లి ముచ్చట్లతో, కుడుములు ఉండ్రాళ్ల నైవేద్యంతో ఘుమఘుమలాడిపోతున్నాయి కదూ. మరి ఈ రోజు మన వినాయక చవితి స్పెషల్ షోలో శివ పరివారానికి సంబంధించినటువంటి సూపర్ హిట్ భక్తి రస తెలుగు సినిమాల ముచ్చట్ల గురించి కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతున్నాం. అండ్ వినాయక చవితి అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది మన బొజ్జ గణపయ్యే కదా. మరి మన గణపయ్య వెనకున్నటువంటి అందమైనటువంటి కుటుంబాన్ని గుర్తు చేస్తూ ఆయన తండ్రి పరమశివుణ్ణి, తల్లి పార్వతీదేవిని, అలాగే అన్న కుమారస్వామిని, ఇక మన వినాయకుడు అయినటువంటి వినాయకుణ్ణి వీళ్ళ

అందరినీ కూడా పురాణ కథల్లో మన కుటుంబంలో ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి కథలకు కేంద్రంగా నిలిచింది ఈ కుటుంబం. మరి ఈ కథలు తెలుగు సినిమాల్లో మన ముందుకు వచ్చాయి కదా, మరి అలాంటి సినిమాలు కొన్నింటి గురించి ఈ రోజైతే మనం తెలుసుకుందాం. ముందుగా వాటిలో మాట్లాడుకోవాల్సింది శివుని గురించి. కృష్ణరాజు నటించిన, అలాగే రీసెంట్ గా మంచు విష్ణు కూడా నటించినటువంటి అద్భుతమైనటువంటి శివభక్తి ప్రధానంగా సాగేటువంటి చిత్రం భక్త కన్నప్ప. ఇందులో శివుడిపై ఉన్నటువంటి నమ్మకమే ప్రధాన అంశాలు. శివుణ్ణి మనం ఎలా పూజించాం అనేది ముఖ్యం కాదు, మన భక్తి ఎలా ఉంది అనేదే ముఖ్యం అంటూ చూపించినటువంటి అద్భుతమైన చిత్రం. అలాగే శివుని కంట్లోంచి అలా కన్నీళ్లు వస్తేనే తన కళ్ళని సైతం తీసి పెట్టినటువంటి గొప్ప భక్తుడు కన్నప్ప. మరి ఆయన కథని తెలుసుకోవడం కూడా నిజంగా గొప్పే కదా. అలాగే భూకైలాస్, శ్రీ మంజునాథ ఈ చిత్రాలు కూడా శివుని అనుగ్రహం కోసం, ఆత్మలింగం కోసం రావణుడు చేసేటువంటి ఘోర తపస్సు ఉన్నటువంటి కథాంశం ఒకవైపు అయితే, నాస్తికుడిగా ఉండేటువంటి ఒక సామాన్య వ్యక్తి పరమశివుని భక్తునిగా మారితే ఆ కథాంశం మరి ఎటువైపు దారితీస్తుంది అనేది ఇతివృత్తంగా ఇంకొక చిత్రాన్ని నిర్మించారు. భక్తులు పిలిస్తే పలికేటువంటి భోళా శంకరుడు ఎలా వస్తాడు అనేటువంటి విషయాన్ని చాలా హృదయంగా చూపించినటువంటి సినిమాలు ఇవి అని చెప్పచ్చు. మరి ఈ చిత్రాల్లోంచి మరికొన్ని అద్భుతమైనటువంటి పాటలైతే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంపై.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఎస్, మరి మన బొజ్జ గన్నపయ్య కథను వింటున్నప్పుడు ఆయన ఒక్కరి కథే కాదు, ఆయన తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటున్నప్పుడు కూడా మరి రిలేషన్షిప్స్ అంటే ఎలా ఉండాలి అనేటువంటి విషయం అయితే మనకు తెలుస్తుంది కదండి. మరి పేరెంట్స్ ని చూసుకుంటే మరి శివుడు పార్వతి ఆదర్శ దంపతులు కదా, ఇప్పటికీ ఎప్పటికీ కూడా. అలాగే మరి తమ్ముడు కుమారస్వామి, సో ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఒకవేళ యాక్చువల్ ఏంటంటే సిబ్లింగ్స్ మధ్య కాంపిటీషన్ అనేది కామన్ అండ్ అలాగే నేచురల్ కూడా, కానీ ఎలాంటి కాంపిటీషన్ ఉన్నా సరే వారిద్దరూ ఒకరి గొప్పని ఒకళ్ళు ఒప్పుకోవాలి, ఒకరి ఒకళ్ళు అండదండగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మనకి వాళ్ల కుటుంబాన్ని చూసినప్పుడు. అలాగే మరి ఇలాంటి ఇతివృత్తంతో వచ్చినటువంటి మరికొన్ని సినిమాలు అంటే శివుడు సతీదేవి దక్షుడు వీరి చుట్టూ తిరిగేటువంటి పౌరాణిక కథే దక్షయజ్ఞం. మరి ఈ సినిమా ద్వారా శివతత్వం, ఆయన వ్యక్తిత్వం, ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ బంధాలు, భక్తి వంటి అనేక అంశాలు మనకు కనిపిస్తాయి ఈ సినిమాల ద్వారా. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన

0: కోన దద్దరిల్ల ఆడుతాడే పాడుతాడే
1: మగర కామరాజు తీరు కోరి కోరి కొలుకుతాడే
0: పిట్ట కన్ను చెదిరిటట్టు లొట్టనేసి కూడుతాడే.

0: కుంబురునికి నారదునికి లాలపోసి లాగుతాడే,
1: కుంబురునికి నారదునికి లాలపోసి లాగుతాడే,
2: జీవితంతో నాదదంతి మీటుతాడే మిటుకుతాడే,
3: జీవితంతో నాదదంతి మీటుతాడే మిటుకుతాడే,
0: సందు చూసి సామలీల పాడుతాడే పలుకుతాడే,
1: సందు చూసి సామలీల పాడుతాడే పలుకుతాడే,
2: ప్రణయమిందు ప్రణవమంటూ సాటి సల్ల

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ అలాగే మనమైతే మాట్లాడుకుంటున్నాం మరి శివ పరివారం, సో మరి వినాయక పరివారం అన్నమాట. సో వీరందరి గురించి, వాటికి రిలేటెడ్ గా మూవీస్ గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం కదా. అలాగే మన వెండి తెర పైన మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమలు సినిమా, సో వీటికి సంబంధించినటువంటి భక్తిభావానికి మారు పేరుగా నిలిచినటువంటి చిత్రాలు అని చెప్పుకోవచ్చు కార్తికేయ అండ్ కార్తికేయ 2 కూడా. అండ్ ఇంకా చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ కార్తికేయ మూవీలో ఏంటి అంటే పర్టికులర్ గా భక్తిని, సైన్స్ ని, అలాగే అడ్వెంచర్ ని ముడిపెడుతూ కార్తికేయుని తత్వాన్ని, ద్వారకా రహస్యాలను చూపించినటువంటి విధానం అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కేవలం పూజలకే కాదు శోధనలకి, జ్ఞానానికి కూడా ప్రతీక అని ఈ సినిమా నిరూపించింది అని చెప్పుకోవచ్చు. మరి ఆ సినిమా కార్తికేయ ఈ చిత్రం నుంచి అయితే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వినాయకుని జననం, ఆయన మహిమ, శివపార్వతులతో ఆయన అనుబంధం, ఇలాంటి పురాణ అంశాలన్నింటినీ కూడా తెరపై చూపించినటువంటి చిత్రాలు మనకు చెప్పేదైతే ఒకటే, వినాయక వ్రత కథగా చెప్పడానికి మాత్రమే కాదండి, కుటుంబ బంధాలను నిలుపుకోవడానికి ఆదర్శవంతంగా కూడా ఈ సినిమాలన్నీ నిలుస్తాయి. అందుకే మరి ఈ వినాయక చవితికి గణపయ్యను మాత్రమే కాదు, మరి వారి పరివారాన్నంతా కూడా మనం అందరం ఒక్కసారి మనసారా స్మరించుకుందాం. అండ్ అలాగే మన రిలేషన్షిప్స్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో ముస్తాన్వి. భారత మహిళల క్రికెట్ జట్టు మరోసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రికార్డు స్థాయిలో 8వ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత మహిళల జట్టుకు అభినందనలు తెలిపారు. భారత క్రికెట్కు ఇది ఒక గర్వించదగిన క్షణమని, ఆసియా కప్ను గెలుచుకున్న మహిళల జట్టుకు అభినందనలని, టోర్నమెంట్ అంతటా వారి ఆత్మవిశ్వాసం, నిలకడా, అద్భుతమైన స్ఫూర్తి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఈ విజయం దేశంలోని లక్షలాది మంది యువతకు స్ఫూర్తినిచ్చి మరింత మంది క్రీడల వైపు అడుగులు వేసేలా చేయాలని ప్రధాని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మండపాలను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇళ్లలోనూ గణేశుని చిన్న విగ్రహాలను తీసుకొచ్చి పూజలు చేస్తున్నారు. పూజకు కావలసిన సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో పలు మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఈసారి ఎక్కువగా మట్టి విగ్రహాలకే ప్రజలు ప్రాధాన్యతనిచ్చారు. ఈ వేడుకల సందర్భంగా ఆలయాలకు భక్తులు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రసిద్ద పుణ్యక్షేత్రం కాణిపాక వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు అందించారు. మంత్రితో పాటు స్థానిక పుత్తలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మునినాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు అందించి, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఆలయ పెంచల కిషోర్

ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా కొనసాగించారు. భారతదేశ అధికారిక భాషగా కేంద్ర ప్రభుత్వం హిందీని అమలుపరిచిన ఈ రోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాషను 1949 సెప్టెంబర్ 14 తేదీన కేంద్ర ప్రభుత్వం అధికారిక భాషగా గుర్తించి రాజ్యాంగంలో చేర్చడం వలన ఏటా ఈ రోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందీ భాష ప్రాముఖ్యాన్ని తెలియచేయడం, హిందీని అంతర్జాతీయ భాషగా ప్రదర్శించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1963 సంవత్సరంలో రూపొందించిన అధికారిక భాషా చట్టం ప్రకారం 1965 నుంచి హిందీ ఆంగ్ల భాషలు అధికారిక భాషలుగా కొనసాగుతున్నాయి. భారత స్వతంత్ర పోరాటంలో ప్రజలను ఏకతాటిపై కుంచడంలో హిందీ భాష ఆ రోజుల్లో ఎంతగానో సహాయపడింది. వర్షాల నేపథ్యంలో అంటువ్యాధుల వ్యాప్తికి అవకాశం లేకుండా ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసినట్లు ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అంటువ్యాధులు పెరుగుతున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని, మలేరియా ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో దోమల మందు పిచికారి దోమతెరలను పంపిణీ చేయాలని ఆదేశించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

ఆసక్తికరమైనటువంటి స్థల పురాణంతో ఎన్నో చోట్ల మరి మన బొజ్జ గణపయ్య కొలువై ఉన్నాడనమాట. సో మరి ఈ రోజు వినాయక చవితి సందర్భంగా మనం భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి గణేష క్షేత్రాల గురించి తెలుసుకుందాం మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో.

ఎస్, అలాగే మరి వినాయకుని క్షేత్రాలు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఎంతో మహిమాన్వితమైనటువంటి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. సో ఈ ఆలయం ఏంటి అంటే స్వయంభూ వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం. 1000 సంవత్సరాల క్రితం కాణిపాకం గ్రామంలో అంధుడు బధిరుడు మూగవాడైనటువంటి ముగ్గురు వికలాంగులైనటువంటి అన్నదమ్ములు ఉండేవారట. వారు వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని సాగించేవారు. ఒకసారి తీవ్రమైనటువంటి కరువు రావడం వల్ల తమ పొలానికి నీరు అందించడానికి బావిని తవ్వడం మొదలుపెట్టారు. అలా తవ్వుతూ ఉండగా ఒక పెద్ద బండరాయికి వారి పార తగిలింది. వెంటనే ఆ రాయి నుండి రక్తం చిందిందట. ఆ క్షణంలోనే ఒక అద్భుతం జరిగింది. ఆ రక్తపు నీరు తగలగానే ముగ్గురు అన్నదమ్ముల వైకల్యం పూర్తిగా తొలగిపోయి వారికి గుడ్డివారికి చూపు చెవుడు ఉన్నవారికి వినికిడి, అలాగే మూగవారికి మాట వచ్చేసాయట. ఈ వింతను చూసి ఊరి జనం పరుగున వచ్చి బావిని ఇంకా లోతుగా తవ్వగా అక్కడ నీటి మధ్యలో స్వయంభూగా వెలిసిన వినాయక విగ్రహం దర్శనమిచ్చిందట. అలా ప్రజలంతా కలిసి స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి, కొబ్బరికాయలు అంటే కాణి అంటే ఎకరం పావు స్థలం అన్నమాట, ఈ స్థలంలో ప్రవహించడం వల్ల ఈ ఊరికి కాణిపాకం అనేటువంటి పేరు వచ్చిందనమాట. సో అలాగా ఇప్పటికీ మనం చూసినా కూడా కాణిపాకంలో స్వామివారి విగ్రహం బావిలో నీటి మధ్యలోనే ఉంటుంది, అలాగే ఆ నీరు ఎప్పటికీ ఎండిపోదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ వినాయక విగ్రహం పరిమాణంలో పెరుగుతుందని, శతాబ్దాల క్రితం స్వామివారికి చేయించినటువంటి వెండి కవచం ఇప్పుడు ఆయనకు అస్సలు సరిపోవట్లేదని అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం చెప్తుంది. అలాగే కాణిపాకం వినాయకుణ్ణి సత్యప్రమాణ దేవుడు అని కూడా పిలుస్తారనమాట. సో అంటే మనకు నచ్చింది ఏదైనా సరే వినాయకుడి దగ్గర అక్కడ అసలు అవధం చెప్పకూడదు. అండ్ అలాగే మనకు నచ్చింది ఏదైనా అక్కడ వదిలేస్తే మనకున్నటువంటి చింతలన్నింటినీ కూడా ఆయన తీర్చేస్తారు అని నమ్ముతూ ఉంటారు ప్రజలు. మరి ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి గణేష క్షేత్రాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ దేవుళ్ళు అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: భక్తి ఎఫ్ఎం 101.3.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ఏంటి రంగయ్య, దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
4: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
3: ఓ, అదే నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రంపై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
5: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
6: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
7: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
6: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
8: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనం అయితే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి ఇలాగే మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా వినాయకుని క్షేత్రాల గురించి. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఛత్తీస్గఢ్ లోని దంతేవాడ జిల్లాలోని బైలావాడి కొండల్లో 3,000 అడుగుల ఎత్తులో విగ్రహం ఉంది ధోల్కర్ గణేష్ది. ఈయన కొండ శిఖరంపై గణపతిగా ఫేమస్ అన్నమాట. సో ఈ విగ్రహం 10వ-11వ శతాబ్దానికి చెందిందిగా పురావస్తు నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ విగ్రహాన్ని ఎవరు కొండపై ప్రతిష్ఠించారనేటువంటి విషయం మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. అలాగే సముద్రం వైపు చూస్తున్నటువంటి గణపతిని మనమైతే చూడొచ్చు మహారాష్ట్రలో ఉన్నటువంటి కొంకణ్ టీన ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయంలో. సో ఈయనే గణపతి పూలే. స్థానిక చరిత్ర ప్రకారం ఒకప్పుడు బాల్ భట్జీ అనే భీడే అనేటువంటి వ్యక్తికి గణపతి దర్శనమిచ్చాడని, అదే ప్రదేశంలో ఆయన విగ్రహం వెలుగులోకి వచ్చిందని స్థల పురాణం చెబుతుంది. అలాగే ఇక్కడి గణపతి ఆలయం కొండ ఆకారంలో ఉన్నటువంటి సహజ భౌగోళిక రూపంతో అనుసంధానమై ఉండి మనకి కనిపిస్తుంది. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వినాయకుడి ఆలయాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాటి వినతి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటి రంగయ్య, దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
2: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
1: ఓ, అదే నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రంపై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
3: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
4: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదనోమ్ గేబ్రేసియస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఇక వార్తలు వివరంగా. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూసీసీని ప్రవేశపెట్టారని, బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కూడా 2029లోగా ప్రవేశపెడతారని తాను విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించామని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహితతో ప్రభుత్వం దేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థను బలోపేతం చేసిందని, పలు రాష్ట్రాల్లో ఒక్క ఏడాదిలోనే శిక్షల రేటు 30% పెరిగిందని తెలిపారు. మూడేళ్లలోగా న్యాయమందేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని కూడా హోంమంత్రి వెల్లడించారు.
1: కామన్ సివిల్ కోడ్ యూసీసీ కో హమ్నే ఇంట్రోడ్యూస్ కియా హై ఔర్ ముజే విశ్వాస్ హై కి భాజపా ఎన్డీఏ శాసిత 21 రాజ్యో మే హమ్ 2029 కే పెహలే యూసీసీ కో ఇంట్రోడ్యూస్ కరెంగే. భారతీయ న్యాయ సంహితా జో బనాయీ హై ఇస్నే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కో భారతీయ ఆధార్ దేనే కా కామ్ కియా హై ఔర్ కై సారే రాజ్యో మే సజా కరానే కా దర్ కా ఏక్ హీ సాల్ మే 30% వృద్ధి హువా.
0: న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు 2026 విజయవంతం కావడంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ఈ విజయం ప్రపంచ వేదికపై చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. చారిత్రాత్మక న్యూఢిల్లీ ప్రకటన కేవలం ఒక పత్రం మాత్రమే కాదని, నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారతదేశ ప్రభావాన్ని చాటిచెప్పే ఒక ప్రకటన అని అన్నారు. చారిత్రాత్మక బ్రిక్స్ సదస్సు నిన్న న్యూఢిల్లీలో విజయవంతంగా ముగిసింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షత వహించిన భారత్ స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతలు తన ప్రధాన ప్రాధాన్యతలుగా ఉద్ఘాటించిందని సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదనోమ్ గేబ్రేయేసస్ అన్నారు. బ్రిక్స్ నాయకుల సదస్సులోని 4 ప్రధాన అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి నేరుగా సంబంధించినవని టెడ్రోస్ పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసేందుకు, స్థితిస్థాపకతను పెంపొందించేందుకు విస్తృత సహకారం, పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అవసరమని తెలిపారు. ఆరోగ్య ప్రయోజనాలు సమాజంలోని అన్ని

0: వర్గాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు. భారత్లో బహుళ భాషల ఉనికి దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు హిందీ భాషా దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి, హిందీ భాష ఏ ఇతర భాషకు పోటీ కాదని, అది జాతీయ ఐక్యతకు ఒక ముఖ్యమైన అనుసంధాన సూత్రమని అన్నారు. వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందేందుకు భాష కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. బ్రిటిష్ చట్టాలను భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యాధినియంల ద్వారా భర్తీ చేయడం కేవలం మాటల మార్పిడి కాదని, ఆత్మగౌరవాన్ని పునఃస్థాపించడమని పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు అన్ని ఇతర భాషలు సాంకేతిక అభివృద్దిలో స్వర్ణయుగాన్ని చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధా సాధనాలు భారతీయ భాషలను సులువుగా అనువదించేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయని అమిత్ షా ఉద్ఘాటించారు.
1: भाषा किसी भी समाज की स्मृति होती है, उसका आत्मबोध होती है. हिंदी ने इस विविधता के बीच संवाद, संपर्क और समन्वय की भाषा के रूप में देश के विभिन्न वर्गों और समुदायों को जोड़ने में महत्वपूर्ण भूमिका निभाई है. हिंदी का विकास भी तभी सार्थक है जब सभी भारतीय भाषाओं के सम्मान, संरक्षण और संवर्धन के साथ आगे बढ़े.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి, ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జల వనరులలో నిమజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్టపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో నూతన శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. గణేశుని ఆశీస్సులతో ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని, దేశం నిరంతర ప్రగతి పథంలో ముందుకు సాగాలని నరేంద్ర మోదీ ప్రార్థించారు. 2020 నుంచి ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో 147 బొగ్గు బ్లాకులను వేలం వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వాణిజ్య బొగ్గు గనుల ద్వారా దేశానికి సుమారు 47,500 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సమకూరినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో కేటాయించిన వాణిజ్య గనుల ద్వారా వచ్చిన ఆదాయం సుమారు 3,090 కోట్ల రూపాయలుగా ఉందని పేర్కొంది. గత దశాబ్ద కాలంలో దేశంలో బొగ్గు బ్లాకుల కేటాయింపు ప్రక్రియలో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది. మొత్తం వేలం ప్రక్రియను పూర్తి పారదర్శకతను నిర్ధారించే విధంగా రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, మహారాష్టలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయతో సహా ఈశాన్య రాష్టాలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళం, మాహేలలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పథకం గెలిచి తొలి భారత పురుష రికర్వ్ ఆర్చర్గా చరిత్ర సృష్టించారు. మెక్సికోలోని సాల్టిల్లాలో జరిగిన ఉత్కంఠభరితమైన షూటాఫ్లో జపాన్కు చెందిన నకానిషి జూనియాపై విజయం సాధించారు. ప్రపంచ నెంబర్ 10 సైనిక క్రీడాకారుడైన ధీరజ్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్లో ప్రపంచ నెంబర్ 20 క్రీడాకారుడు నకానిషిని 6-5 తేడాతో ఓడించాడు. కాగా 2010లో ఎడెన్బర్గ్లో కాంస్య పథకం సొంతం చేసుకున్న జయంత తాలూక్దార్ చివరిసారిగా ఈ పథకం సాధించిన పురుష రికర్వ్ ఆర్చర్. అంతకుముందు దుబాయ్లో జరిగిన 2007 ఎడిషన్లో మహిళల వ్యక్తిగత టైటిల్ను గెలుచుకుని ప్రపంచకప్ ఫైనల్లో స్వర్ణం సాధించిన ఏకైక భారతీయ క్రీడాకారిణిగా డోలా బెనర్జీ నిలిచారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై

రెండు పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. వన్డే టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. కాగా మహిళల టీ20 ఆసియా కప్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ను కైవసం చేసుకున్న భారత జట్టును రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్లు అభినందించారు. క్రీడాకారిణులు అద్భుతంగా రాణించి టైటిల్ను సొంతం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారని రాష్టపతి కొనియాడారు. దేశ యువతకు స్పూర్తిదాయకమైన ఈ జట్టు భవిష్యత్తులో మరిన్ని అధ్యాయాలను లిఖిస్తుందని రాష్టపతి విశ్వాసం వ్యక్తం చేశారు. అద్భుతమైన జట్టు కృషి, ప్రతిభ దేశానికి అపారమైన గర్వాన్ని తెచ్చిపెట్టాయని ఉపరాష్టపతి పేర్కొంటూ క్రీడాకారుల భవిష్యత్ ప్రయత్నాలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రేయేసస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరా స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: ఎస్, మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతున్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి వినాయకుడి ఆలయాల గురించి అనమాట. మరి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి ఆలయాల గురించి అండ్ అలాగే చెప్పాలి అంటే రణతంభోర్, రాజస్థాన్ లోని రణతంభోర్ ఈ కోట ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనదన్నమాట. యాక్చువల్ గా మనకి ఇక్కడ వినాయకుడు త్రినేత్రుడుగా కనిపిస్తాడు. త్రినేత్ర అంటే మూడు కన్నులు. శివుడికి మూడో కన్ను ఉన్నట్లే ఇక్కడ గణపయ్య కూడా మూడు నేత్రాలతో దర్శనమిస్తాడని భక్తుల విశ్వాసం. అండ్ అలాగే ఇంకొక ఆలయం గురించి చెప్పాలి అంటే మహారాష్ట్రలోని మోర్గావ్లో ఉంది అష్ట వినాయక క్షేత్రాల్లో ఒకటైన మయూరేశ్వర్ ఆలయం. సో మయూరేశ్వర్ అన్న పేరుతోనే నెమలి అని అర్థమవుతుంది కదా. సో పురాణ కథనం ప్రకారం ఏంటి అంటే గణపయ్య నెమలిని వాహనంగా చేసుకుని ఒక అసురుడిని, సింధురాసురుడు అనేటువంటి రాక్షసుడిని వధించాడు అనేటువంటి కథ అయితే ప్రాచుర్యంలో ఉంది. సో అందుకని ఇక్కడ వినాయకుడు నెమలిపై మనకి దర్శనమిస్తాడనమాట. సో మనం ఫస్ట్ అయితే సినిమా కబుర్లలో ఎలా అయితే మాట్లాడుకున్నామో, సో వినాయకుడు అంటే ఆయన ఒక్కరే కాదు, ఆయన ఫ్యామిలీ అంతా అని కూడా అనుకున్నాం కదా. సో అలా మరి వాళ్ల నాన్నకి ఉన్నటువంటి మూడు కన్నులు ఈయనకి ఉండి ఒకచోట కనిపిస్తే, అలాగే ఆయన తమ్ముడైనటువంటి కుమారస్వామి వాహనంపై ఇంకొక చోట మనకి కనిపిస్తారనమాట. సో ఇలాగా వివిధ ప్రాంతాల్లో వినాయకుడు వివిధ విధాలుగా మనకు దర్శనమిస్తూ భక్తులను అలా రక్షిస్తూ ఉంటాడనమాట. మరి ఇంకా ఇలాంటి ఎన్నో ఆలయాలు అయితే ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం లక్ష్యం ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో మనమైతున్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం వినాయకుడి ఆలయాల గురించి అనమాట. అలాగే అహ్మదానగర్ మహారాష్ట్రలో ఉన్నటువంటి సిద్ధటెక్ సిద్ధి వినాయక ఆలయం గురించి కూడా మనం తెలుసుకోవాలి. అండ్ ఈ ఆలయం కూడా అష్ట వినాయక క్షేత్రాల్లో ఒకటిగా ప్రాముఖ్యం పొందింది. అండ్ ఇక్కడ వినాయకుని తొండం కుడివైపుకి తిరిగి ఉంటుందన్నమాట. యాక్చువల్ గా వినాయకుడి తొండం ఎటు తిరిగి ఉండాలి, ఎటు తిరిగి ఉన్నటువంటి వినాయకుడిని పూజించడం శ్రేయస్కరం అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకుంటుంటాం. చాలా మందికి మనకి డౌట్స్ కూడా ఉంటుంటాయి కదా. సో యాక్చువల్గా ఏంటంటే, వినాయకుడు తొండం కనుక లెఫ్ట్ సైడ్ తిరిగి ఉంటే ఆయనని మనం సింపుల్ గా పూజ చేసినా పర్వాలేదన్నమాట. బట్ అదే తొండం కనుక కుడివైపునకు తిరిగి ఉంటే ఆయన చాలా పవర్ఫుల్ అండ్ ఆయనకి పూజలు అనేవి చాలా నిష్ఠ నియమంతో

చేయాలన్నమాట, ప్రసాదాలు పెట్టాలి ఇవన్నీ కూడా. సో అందుకనే మనకి గుళ్ళల్లో కనిపించేటువంటి వినాయకుడు కుడివైపు తొండంతో మనకి కనిపిస్తారనమాట. మరి ఇంట్లో మనం పూజ చేసుకోవాలంటే ఎడమ వైపు తొండం ఉన్నటువంటి వినాయకుడు అయితే మంచిది అని చెప్పి కొన్ని పురాణాల ప్రకారం మనకి తెలుస్తూ ఉంటుంది. అండ్ అలాగే మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అహ్మదానగర్ లో ఉన్నటువంటి ఆలయం గురించి మాట్లాడుకోవాలి అంటే ఇక్కడ వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడం కొంచెం కష్టమేనని అనుకుంటారు, కానీ ఒక్కసారి కనుక ఆయన అనుగ్రహం మనకి ఉంటే కనుక అద్భుతమైనటువంటి సిద్ధులు లభిస్తాయని నమ్ముతారు. అలాగే విష్ణుమూర్తి మధుకైటభులను వంటి రాక్షసులను సంహరించే ముందు ఇక్కడే గణపతిని పూజించి శక్తి పొందారు అనేటువంటి ఒక ఆలయ కథనం కూడా ఉంది. అలాగే చెప్పాలి అంటే రాజస్థాన్ లో ఉన్నటువంటి ఇందాక మనం చెప్పుకున్నటువంటి రణథంబోర్ ఆలయమే అయినా, అలాగే మనకి చాలా చోట్ల ఆలయం పేర్లు అనేది ఎలా ఉంటుందండి, అంటే సపోజ్ ఆ క్షేత్రం పేరు ఎలా వస్తుందంటే ఇందాక మనం చెప్పినట్టు కాణిపాకం అంటే కొబ్బరికాయలు కొట్టినటువంటి ఆ స్థలం వల్ల ఆ పేరు వచ్చిందని చెప్పుకున్నాం. అలాగే మయూరేశ్వర్ నెమలిపై ఉంటాడు కాబట్టి వినాయకుడు అక్కడ మయూరేశ్వరం వచ్చింది, ఇలా మాట్లాడుకుంటున్నాం కదా. కానీ ఒక చోట భక్తుడి పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి గణపయ్య కూడా ఉన్నారు. అదే మహారాష్ట్రలో పాలి ప్రాంతంలో ఉన్నటువంటి బల్లాలేశ్వర్ ఆలయం. ఈ ఆలయం కూడా అష్ట వినాయక క్షేత్రాల్లో ఒకటి. అండ్ ఇక్కడ ఆలయం అనుకున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఏ వినాయకుడి ఆలయం కూడా భక్తుని పేరుపై లేదు, కానీ ఇక్కడున్నటువంటి ఆలయం భక్తుని భక్తికి గుర్తుగా గణపయ్యకు ఈ పేరు బల్లాలేశ్వర్ అనేటువంటి ఆ భక్తుని పేరుతో ఈ ఆలయం అయితే మనకి కనిపిస్తుంది అనమాట. సో ఈ ఇంతే కాకుండా ఇంకా చెప్పాలి అంటే తమిళనాడులో ఉన్నటువంటి శివగంగయ్య ఆలయం. సో ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి గుహాలయం అని చెప్పచ్చు. ఇక్కడ వినాయక విగ్రహం 6 అడుగుల ఎత్తుంటుంది, అలాగే 2 చేతులతోనే ఇక్కడ మనకి స్వామి దర్శనమిస్తారు. సాధారణంగా వినాయకుడు మనకి 4 చేతులతో కనిపిస్తారు కదా, సో ఇలా 2 చేతులతోనే కనిపిస్తూ మనకి కల్పవృక్షంలాగా కోరిన కోరికలు తీరుస్తారు కాబట్టి ఈయన్ని కర్పగ వినాయకర్ అని అంటారనమాట. సో అది మరి సంగతి. మరి ఇలాంటి ఆలయాల గురించి అన్ని మనం తెలుసుకుంటే మనకు అర్థమయ్యేదైతే ఒకటే కదా, రూపాలు వేరైనా కథలు వేరైనా ప్రాంతాలు వేరైనా కానీ భక్తి మాత్రం ఒకటే. అండ్ సో అలా అదనమాట సంగతి. అండ్ ఇంకా మనకి ఒక్కొక్క ఊర్లో బుజ్జ గణపయ్య ఒక్కో రూపంలో భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. సో ఎక్కడ ఉన్నా సరే మరి ఆయన అనుగ్రహమే మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో ఇలాంటి ఆలయాలు కుదిరినప్పుడు సందర్శించడం అనేది చాలా ఉత్తమం అనమాట. అండ్ ఇది వాళ్ళకి మనం మీకు తెలుసా, నెక్స్ట్ ధీరా ప్రోగ్రామ్ లో కూడా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మనం తెలుసుకుందాం మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

రాష్ట ప్రజలతో పాటు తెలుగు ప్రజలందరికీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్బంగా కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో విఘ్నేశ్వరునికి భక్తి శ్రద్దలతో ముఖ్యమంత్రి ఈరోజు పూజలు నిర్వహించారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా అనకాపల్లి మండలం సిరసపల్లిలో చింతామణి దత్తక్షేత్రంలో 16,000 మొక్కలతో వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా వినాయక ప్రతిమతో పాటు పరిసర ప్రాంతాలను మొక్కలతో అలంకరించారు. 60,000 మొక్కలతో ఏర్పాటు చేసిన మండపం ప్రతిమను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఈ ఉదయం ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళల ఆసియాకప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 20 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ కావడంతో 72 పరుగులతో భారత్ గెలుపొందింది. భారత జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు నగరాభివృద్దికి 234 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరయ్యాయని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సర్వేపల్లి కాల్వకట్టు ప్రాంతాన్ని ఆయన ఈ రోజు పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ 234 కోట్ల రూపాయలతో నగరంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తున్నామని అన్నారు. అంతేకాకుండా భూగర్భ డ్రైనేజ్ పనులకు 250 కోట్ల రూపాయల అదనపు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఈరోజు సాయంకాలం అంకురార్పణ జరగనుంది. రేపు సాయంత్రం 6:21 నుంచి 6:35 మధ్య మీనాలగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. ధ్వజారోహణం అనంతరం రాష్ట ప్రభుత్వం తరపున శ్రీవారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పట్టువస్తాలు సమర్పిస్తారు. రేపు రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారు ఊరేగనున్నారు. నేటి నుంచి అన్ని ఆర్జిత సేవలు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వినాయక చవితి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా భక్త శ్రద్దలతో జరుగుతున్నాయి. లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు శాస్తోక్తంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో ఆలయ అధికారులు పాలక మండలి సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

గణపయ్య కుటుంబం గురించి ఒకే కథ అన్ని పురాణాల్లో ఒకే విధంగా వినిపించదు. కొన్ని సాంప్రదాయాల్లో ఆయనకి భార్యలు ఉన్నారంటే మరికొన్ని సాంప్రదాయాల్లో ఆయనను బ్రహ్మచారిగా భావిస్తారు. అయితే కొన్ని పురాణ ప్రాంతీయ సాంప్రదాయాల్లో గణేశునికి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నారని చెబుతారు. సిద్ధి అంటే సాధన ద్వారా పొందేటువంటి విజయం, సాధించడం. అలాగే బుద్ధి అంటే జ్ఞానం, వివేకం. అందుకే గణపయ్యతో వీరి అనుబంధాన్ని ఒక అందమైన తాత్విక భాగంగా చూడొచ్చు. బుద్ధితో ఆలోచించి కృషి చేయాలి, సిద్ధిని పొందాలి. గణేశుడిని బుద్ధికి సిద్ధికి అధిపతిగా భావించడం వల్ల బుద్ధి అనేటువంటి భావన ఆయనతో సహజంగా అనుసంధానము అయి ఉంటుంది. అలాగే సిద్ధి అంటే విజయ సాధన కాబట్టి విఘ్నాలను తొలగించేటువంటి గణపయ్యతో మనకి ఆ సిద్ధి లభిస్తుంది అని చెప్తుంటారు. సో ఇంకా మరిన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం, తెలుసుకుందాం మన ధీరా ప్రోగ్రామ్ లో మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి FM అండ్ ధీరా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాము.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. హిందీ భాషా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని తద్వారా అంతర్జాతీయంగా దేశ ప్రాధాన్యత మరింత బలపడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ది చెందుతున్న దేశాల మధ్య సహకారం సమన్వయం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, విభిన్న దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. ఏకాభిప్రాయ సాధనకు భారత్ ఒక వేదికగా ఎదిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగియడం దేశానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏకపక్ష యుద్దాలను ఖండిస్తూ బ్రిక్స్ ఉమ్మడి డిక్లరేషన్ చేయడం చారిత్రాత్మకమని తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్టాభివృద్దికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఆయన రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో ప్రారంభమయ్యాయి. విజయవాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరులోని కాణిపాకం తదితర జిల్లాల్లో గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించి తొలి పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ఆలయాలు, మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మెక్సికో దేశంలోని సాల్టిలిల్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన భారత ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. రికర్వ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో జపాన్కు చెందిన జున్యా నక్కనిపిన్ని ధీరజ్ ఓడించి స్వర్ణపతకం సాధించారని తెలిపారు. విజయవాడకు చెందిన ధీరజ్ చిన్న వయసులోనే ఆర్చరీలో ప్రస్థానం ప్రారంభించి అంకితభావం, ఖచ్చితత్వం, పట్టుదలతో ప్రపంచ స్థాయికి ఎదిగారని తెలిపారు. ఈ విజయం భారత ఆర్చరీలో ఒక మైలురాయిగా నిలిచిందని, భారత క్రీడాకారుల ప్రతిభకు, క్రమశిక్షణకు, సంకల్పానికి ఇది నిరసనమని పవన్ కళ్యాణ్ అన్నారు. నెల్లూరు నగరంలో మౌలిక వసతుల అభివృద్దికి 234 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నగరంలోని సర్వేపల్లి కాల్వకట్ట ప్రాంతాన్ని మంత్రి గత రాత్రి పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సర్వేపల్లి కాల్వకట్టపై నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. త్వరలోనే క్యూఆర్ కోడ్తో కూడిన ఇంటి పట్టాలను అందజేస్తామని మంత్రి నారాయణ పేర్కొంటూ,
1: నెల్లూరులో సర్రేపల్లి కాలువకట్ట 1225 మంది పట్టాలు కేబినెట్ అప్రూవ్

0: చేసింది. ఈ నెల 20వ తేదీ పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. ఇదే విధంగా జాఫర్ కెనాల్ సర్వే జరుగుతుంది. ఆ కెనాల్ కూడా ఏదైతే అద్దులు ఉన్నాయో అక్కడ నుంచి 27,000 6.2 మీటర్స్ రూల్స్ ప్రకారం వీలైనంత తొందరలో వాళ్ళకు కూడా పట్టాలు వస్తాయి. ఇలా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మాట తప్పని ప్రభుత్వం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్నంలో ఏపీ ఛాంబర్ 2026 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎక్స్పోను హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో పరిశ్రమల ఏర్పాటుకు 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిందన్నారు. రాష్టంలో 175 నియోజకవర్గాల్లో 175 సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, 19 పరిశ్రమలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మరో 138 నిర్మాణ దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనుని పర్యవేక్షణలో ఆలయంలోని యాగశాలలో రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఈ క్రతువును నిర్వహిస్తారు. రేపు సాయంత్రం 6:21-6:30 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. అనంతరం రాష్ట ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్తాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్పిస్తారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు సర్వదర్శనం దివ్యదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. భారతదేశ అధికార భాషగా కేంద్ర ప్రభుత్వం హిందీని అమలుపరిచిన ఈ రోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాషను 1949 సెప్టెంబర్ 14వ తేదీన కేంద్ర ప్రభుత్వం అధికార భాషగా గుర్తించి రాజ్యాంగంలో చేర్చడం వల్ల ఏటా ఈ రోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందీ భాష ప్రాముఖ్యాన్ని తెలియజేయడం, హిందీని అంతర్జాతీయ భాషగా ప్రదర్శించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. 1963 సంవత్సరంలో రూపొందించిన అధికార భాషా చట్టం ప్రకారం 1965 నుంచి హిందీ ఆంగ్ల భాషలు అధికార భాషలుగా కొనసాగుతున్నాయి. భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలను ఏకతాటిపై ఉంచడంలో హిందీ భాష ఆ రోజుల్లో ఎంతగానో సహాయపడింది. దేశంలోని మహిళలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. సమతుల్య ఆహారం, తల్లిపాల ప్రాధాన్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాలింతలు, చిన్నారులకు సకాలంలో అవసరమైన పోషకాహార పదార్థాలు అందుతున్నాయని కృష్ణా జిల్లా పామరుకు చెందిన లబ్ధిదారురాలు సేతు అఖిలాండేశ్వరి తెలియజేస్తూ,
2: అంగన్వాడి కేంద్రం నుంచి నెలకి గుడ్లు, పాలు, పప్పు, ఆయిల్, రైస్, బాల సంజీవన్ కిట్ 2 విడుదలుగా ఇస్తారు మాకు. నెలకి ప్రతి నెల అందిస్తారు. నేను బాలింత తల్లిని. నేను గర్భిణీగా ఉన్నప్పుడు ప్రతి నెల మాకు అన్ని అందించేవాళ్ళు. ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే అంగన్వాడి టీచర్ హెల్త్ చెకప్ చేయించేవాళ్ళు. ఏఎన్ఎం మేడం చేస్తా. నేను డెలివరీ సమయంలో ఉన్నప్పుడు ఐరన్ లోపం ఏం లేకుండా ఏఎన్ఎం మేడం చేత అంగన్వాడి టీచర్ మాకు హెల్త్ చెకప్స్ అన్ని చేయించేవాళ్ళు. అలాగే నాకు డెలివరీ సమయంలో హెల్ప్ఫుల్ గా ఉన్నారు అందరూ.
1: రాష్టంలోని వైద్య, దంత వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవాస భారతీయుల కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న ప్రైవేటు, నాన్ మైనారిటీ, మైనారిటీ వైద్య, దంత కళాశాలలు, తిరుపతి శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో సీట్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సంబంధిత ధృవీకరణ పత్రాలను ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ వేదికపై భారత

ఆర్థిక శక్తి పెరుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. హిందీ భాషా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: హిట్ FM 101.3. ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: అరే, సాయంత్రం 4 అయిపోయిందే, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
6: దానికి అంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
5: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
0: FM 101.3.

వెల్కమ్ బ్యాక్ టు ధీరా. అండ్ ధీరా ప్రోగ్రామ్ లో మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా మరి గణపయ్య ఫ్యామిలీ గురించి అనమాట. సో కొన్ని పురాణ కథనాల ప్రకారం కొన్ని సాంప్రదాయాల్లో వినాయకుడికి సిద్ధి బుద్ధి అనేటువంటి దుర్భార్యలు ఉన్నారని చెప్తారు అని అన్నాను. సిద్ధి అంటే సాధన ద్వారా పొందినటువంటి విజయం, అలాగే బుద్ధి అంటే జ్ఞానం వివేకం. అంతేకాదు

కొన్ని సాంప్రదాయాల్లో గణేశునికి ఇద్దరు కుమారులు ఉన్నారని కూడా చెప్తారన్నమాట. సో వారు ఎవరు అంటే శుభుడు లాభుడు. శుభం అంటే మంగళం శ్రేయస్సు అని అర్థం, అలాగే లాభం అంటే ప్రయోజనం, అభివృద్ధి, సంపద లేదా మంచి ఫలితం అని అర్థం అన్నమాట. అంటే జ్ఞానం సాధన అంటే సిద్ధి బుద్ధి ఉంటే మంచి ఫలితం శ్రేయస్సు అంటే శుభ లాభాలు చేకూరుతాయి అనేటువంటి అందమైన భావాన్ని మన గణపయ్య మనకి చెప్తున్నారనమాట. అండ్ మరి వీరిని ఎలా ఆరాధించాలి అంటే సిద్ధి బుద్ధికి తప్పనిసరిగా విడిగా ప్రత్యేక పూజలు చేయాలి అనేటువంటి ఎలాంటి శాస్త్రాచారం అయితే లేదు. సాధారణంగా గణేశుడి పూజలోనే వీరిని స్మరిస్తారు. అలాగే మనలో బుద్ధి పెరగాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రారంభించిన మంచి పనులన్నీ పూర్తి చేసేటువంటి పట్టుదల రావాలి, అన్ని సిద్ధించాలి అనేటువంటి సంకల్పంతో మనం కూడా మరి ఈ రోజు పూజనైతే చేసేస్తున్నాం కదా. అయితే మరి ఇవన్నీ అంటే వినాయకుడు, అలాగే సిద్ధి బుద్ధి, అలాగే శుభ లాభాలు, సో వీరందరూ కూడా కేవలం పురాణ పాత్రలు మాత్రమే కాదండి, మన నిత్య జీవితంలో ఒక మనిషి సాధించాల్సినటువంటి పరిపూర్ణమైన ఎదుగుదలకు, జీవన విలువలకు, విజయ సూత్రాలకు వీరందరూ అద్భుతమైన ప్రతీకలు అని చెప్పచ్చు. వినాయకుడిని తీసుకుంటే వినాయకుడు బుద్ధికి, విచక్షణ జ్ఞానానికి అధిపతి. ఏ పనైనా మొదలు పెట్టే ముందు మనకు కావాల్సింది స్థిరమైన బుద్ధి, సరైన ఆలోచన. వినాయకుడు జ్ఞానానికి అధిపతి కాబట్టి మన జీవితంలో వచ్చేటువంటి ఆటంకాలను ఎదుర్కోవడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన నాయకత్వ తత్వం మనకి ఎంతో అవసరం. అలాగే మరి మిగిలిన వాళ్లందరూ మనకి ఎలా అవసరం, వాళ్ళు మనకి చెప్పేటువంటి తత్వం ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకోవాలంటే వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నిన్ను చూడాలని ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

ఎస్ ధీర ప్రోగ్రామ్ లో మనమైతున్నాం. మరి సిద్ధి బుద్ధి మనకు ఏ విధమైనటువంటి తత్వాన్ని బోధిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. సో సిద్ధి బుద్ధి, సో వీరిని రిద్ధి సిద్ధి అని కూడా అంటూ ఉంటారన్నమాట కొన్ని సాంప్రదాయాలు. సో బుద్ధి లేదా రిద్ధి అంటే మనకి ఉండేటువంటి భౌతికమైనటువంటి సంపద, ఆరోగ్యం, అలాగే ఎదుగుదల, సమాజంలో గౌరవంగా బ్రతకడానికి, కుటుంబ బాధ్యతలు నెరవేర్చడానికి ఆర్థిక స్థిరత్వం అనేది అవసరం. అయితే వినాయకుడితో కూడినటువంటి రిద్ధి మనకు లభిస్తే ఆ సంపద తప్పుడు మార్గాల్లో కాకుండా ధర్మబద్ధమైనటువంటి మార్గాల్లో మనకి లభిస్తుంది. సో అదే మనకి లభించేటువంటి అభివృద్ధి, ఐశ్వర్యం. అలాగే సిద్ధి అంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం, సక్సెస్ చేయడం, అచీవ్ చేయడం. అయితే కేవలం ఆలోచన ఉంటే సరిపోదు కదా, వాటిని విజయవంతంగా పూర్తి చేసేటువంటి పట్టుదల, నైపుణ్యం కావాలి. విద్యార్థులకు చదువులో, అలాగే ఉద్యోగులకు కెరీర్లో, సాధకులకు ఆధ్యాత్మికతలో లక్ష్య సాధనను సిద్ధి సూచిస్తుంది. అంటే సిద్ధి అంటే కార్యసిద్ధే కాదు, ఆధ్యాత్మిక శక్తి అని కూడా అర్థం వస్తుంది. మరి అలాగే వినాయకుని పుత్రులైనటువంటి శుభలాభాలు మనకు ఏ విధమైనటువంటి తత్వాన్ని బోధిస్తున్నారు, ఆ విషయాన్ని కూడా మనమైతే తెలుసుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాతండి. ప్రతి మీ అందరి కోసం మురుగరాజు ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది ఉదిత్ నారాయణ గారి వాయిస్ లో.

బుద్ధి సిద్ధి కలయిక వల్లనే శుభలాభాలు మన జీవితంలో ఉంటారు. అంటే మన జీవితంలో జ్ఞానం, శ్రమ ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి కాలం వస్తే నడిచి వచ్చేటువంటి పిల్లలు పుడతారంటారు చూసారా. అలా మనకి కలిసి రావాలి అంటే మనం ఎప్పుడు కూడా మంచి పనులు చేయాలి. మనం చేసేటువంటి ప్రతి పని సమాజానికి, మన కుటుంబానికి శుభాన్ని చేకూర్చేదిగా ఉండాలి. చెడు మార్గంలో ఎంత సంపాదించినా అక్కడ శుభం ఉండదు కదా. అలాగే వ్యాపారంలో లాభం మాత్రమే కాదు, జీవితంలో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా లాభమే. మన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించడాన్ని ఈ లాభ్ అనేది సూచిస్తారనమాట. సో మరి చూశారు కదా, అండ్ తెలుసుకున్నాం కూడా మనం వినాయక స్వామి సంపూర్ణ కుటుంబం వెనుక ఎంతటి గొప్ప జీవిత సత్యం దాగుందో మనమైతే తెలుసుకున్నాం కదా. మన జీవితంలో డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు, వినాయకుడి లాంటి వివేకం ఉండాలి, సిద్ధి బుద్ధి లాగా సమృద్ధిగా విజయ సంకల్పం ఉన్నప్పుడే మన ఇంట్లోకి శుభ లాభాలు నడుచుకుంటూ వస్తాయి. మనం సంపాదించేటువంటి లాభం ఎప్పుడు కూడా శుభప్రదమైనటువంటి మార్గంలో ఉండాలనేది గణపయ్య కుటుంబం మనకు నేర్పేటువంటి అసలు సిసలైన పాఠం. సో ఈ రోజు నుంచి మనం కూడా కేవలం వినాయకుడిని ప్రార్థించేటప్పుడు మన కష్టాలను తొలగించాలని మాత్రమే కాకుండా ఆ కష్టాలను ఎదుర్కొనేటువంటి బుద్ధిని, సాధించే సిద్ధిని ప్రసాదించమని ఆ బొజ్జ గణపయ్యను వేడుకుందాం. సో ఇది వాళ్ళకి మన ధీర ప్రోగ్రామ్ అండి. ఇప్పుడు మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

2:32 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము సందడి సందడి ప్రోగ్రామ్ లోకి. సో మరి వినాయక చవితి స్పెషల్ సందడి సందడి అయితే క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, అలాగే చాలా మంచి మంచి క్వశ్చన్స్ మీకోసం అయితే రెడీ చేశారు అనమాట. అండ్ మరి చూసేద్దాం మరి ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మన లిజనర్స్ ఎంత పర్ఫెక్ట్ గా పంపిస్తారు అనేది. ముందుగా అయితే శ్రోతలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ, మరి ఇందాక మన షో స్టార్టింగ్ నుంచి మనం వినాయకుడి గురించి ఒక్కటే కాకుండా ఆయన ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఈయన ఫ్యామిలీలో ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు ఆయనకు వాహనం అయినటువంటి మూషికం అనమాట ఎలుక. అయితే ఈ వినాయక స్వామి యొక్క వాహనమైనటువంటి ఎలుక అసలు పేరు ఏంటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, వినాయకుని వాహనమైనటువంటి ఎలుక మనం మూషికం అంటాం, మూషిక రాజు అని అంటారు, కానీ ఆయన అసలు పేరు వేరే ఉందన్నమాట. సో మరి ఇంతకీ ఆ మూషికానికి ఉన్నటువంటి అసలు పేరు ఏమిటి? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866240814 ఈ వాట్సాప్ నంబర్ కి. ఒక లవ్లీ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.

0: మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి వినాయకుని వాహనమైనటువంటి ఎలుక మూషికానికి ఉన్నటువంటి అసలు పేరు ఏమిటి అని అడిగాను. అండ్ చూసేద్దాం మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే. సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అంటూ పంపించారు, బట్ మీ పేరైతే పంపించలేదండి. ఓకే, అలాగే అందరికీ శుభ మధ్యాహ్నం, అలాగే పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. గౌతమ్ చౌడేపల్లి అన్నమయ్య జిల్లా నుంచి. ఓకే, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహవాణి గారు పంపించారు. అలాగే నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యదోజి సక్కుబాయ్ గారు బాగున్నారా మేడం అంటూ పంపించారనమాట. అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు. అలాగే ధర్మారావు గారు ఛత్తీస్గఢ్ నుంచి అందరికీ పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. అలాగే దేవసేన తిరుపతి నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే మురళీ గారు హాయ్ అంటూ పంపించారు, హలో అండి. అలాగే పెడన జోగనంద్రావు కాలేజ్ నుండి అపల్ రాజ్ గారు పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ పంపించారు ఆన్సర్, కానీ కాదండి, మరొక్కసారి చెక్ చేసుకోండి ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే చంద్రమోహన్ రెడ్డి లేఖన నిర్మల ధ్రువ ధర్మవరం సత్యసాయి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే కలమందలపాడు నుండి ఖాసీ మూతుజావలి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గోపి గారు గుంటూరు నుంచి పంపించారనమాట. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ ఇంకా భార్గవ రెడ్డి బెంగళూరు నుంచి పంపించారు, కానీ కాదండి. అలాగే మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తెలియదు అంటున్నారు, నో ప్రాబ్లం అండి. నజీర్ అండ్ నజరీన్ ఫ్యామిలీ నూర్జహాన్ గారు, సారీ, కర్నూలు నుంచి పంపించారు. ఓకే, అలాగే వెంకటరమణ అల్లపర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గోనెగొండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాండ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రహీంపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ట్ నుంచి కౌస్తుభ గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కొంకల నుండి రాఘవ లహరి తులసి రాఘవేంద్ర జగద్గురు అరవింద, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమన్పాడు నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఓకే, సో టీచర్స్ డే తర్వాత ఇప్పుడు అంటున్నారు, మధ్యలో వచ్చాను నేను, మీరు మిస్ అయ్యారు షో, నో ప్రాబ్లం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష డేనియల్ గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి, సూపర్. అలాగే నాగన్న పలమరి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే రామళ్లకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా ఉన్నాయి మెసేజెస్ అయితే చూసేద్దాం.
1: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: Only on Vijayawada Vivid Bharati FM 101.3.

ఇంకా ఉన్నాయన్నమాట లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్. అయితే చూసేద్దాం, రావణకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుండి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా జయన్ నగర్ పండుగ శుభాకాంక్ష తెలియజేస్తూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ శుభం మధ్యాహ్నం అంటూ ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి నుంచి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, సో ఆకాశవాణి అధికారులందరికీ, ఆర్జేలందరికీ, వార్తా విభాగం వారికి, శ్రోతలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ ఆన్సర్ పంపించారు. బట్ కాదండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి దామర్ల చిన్న మస్తానరావు, పెద్ద మస్తానరావు గారు పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. అలాగే కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూర్జహాన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ అలాగే మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ్ రైట్ ఆన్సర్. అలాగే కేదార్ వీరేష్ రాజ్

నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు పంపించారు ఆన్సర్, కానీ కాదండి. సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. గౌతమ్ చౌడేపల్లి అన్నమయ్య జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నాగరాజ్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేయండి అంటూ పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే శ్రీనివాస్ గారు గన్నవరం తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ శేషసాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి నుంచి పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. అలాగే రాజేష్ గారు నెల్లూరు నుంచి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భావాజీ, రిషి, రియాన్, సో వీరందరికీ అనమాట. అండ్ అలాగే మురిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు అలాగే గంగా భవానీ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సుబ్బారెడ్డిపల్లి నుండి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు నంద్యాల నుంచి పంపించారు. అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి నుంచి రైట్ ఆన్సర్. అలాగే వనపర్తి నుంచి ఓకే. అండ్ అలాగే మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి సో పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే విజయలక్ష్మి గారు తిరుమల నుంచి కరెక్ట్ ఆన్సర్ ఓకే సారీ విషెస్ అయితే తెలియజేస్తున్నారు. అలాగే రాజా గారు ఏలూరు నుంచి పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. అండ్ శివ, లిఖిత, శరణ్య, దర్శి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ ఇంకా ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ రాజుల నుంచి బోరెల్లి జయన్న గారు పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. సో మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. వినాయకుని వాహనం అయినటువంటి ఎలుకని మనం మామూలుగా మూషికం, మూషిక వాహన అని పిలుస్తాం కదా. వినాయకుడిని మనం మూషిక వాహనుడు అని, మూషిక అయితే ఈయన ఈ మూషికానికి అసలు పేరు, అసలు ఈ పురాణం అయితే వేరే ఉందన్నమాట. సో వినాయకుని వినాయక పురాణం ప్రకారం ఎలుక మొదట ఒక సాధారణ జంతువు కాదనమాట. ఇంద్రసభలో క్రౌంచుడు అనేటువంటి ఒక అందమైన గంధర్వుడు, దేవతా గాయకుడు ఉండేవారనమాట. ఒకసారి ప్రవాదవశాత్తు ఆయన ఒక మహర్షి కాలిని తొక్కాడు. సో దానికి ఆగ్రహించినటువంటి మహర్షి క్రౌంచుడిని ఒక భారీ ఎలుకగా మారిపోమని శపించాడు. సో శాపం వల్ల క్రౌంచుడు కొండంత పరిమాణం ఉన్నటువంటి ఒక భయంకరమైన రాక్షస ఎలుకగా మారి భూలోకంలో అడవులను, పంటలను నాశనం చేస్తూ, మునుల ఆశ్రమాలను కూల్చేస్తూ విపరీతమైనటువంటి భూభత్సం అయితే సృష్టించసాగాడు. అలా ఒకసారి ఆ రాక్షసి ఎలుక పరాశర మహర్షి ఆశ్రమంపై దాడి చేసినప్పుడు అక్కడే ఉన్నటువంటి బాల వినాయకుడు తన పాశాన్ని ఉపయోగించి ఆ భారీ ఎలుకను బంధించి దాని అహాన్ని అణిచివేశాడనమాట. సో తన తప్పు తెలుసుకున్నటువంటి క్రౌంచుడు వినాయకుడిని క్షమించమని వేడుకొని ఎల్లప్పుడూ ఆయన సేవలోనే ఉంటానని ప్రార్థించాడు. అప్పుడు వినాయకుడు కరుణించి అతన్ని తన వాహనంగా మార్చుకున్నాడు. అయితే స్వామివారి భారీ బరువుకు ఆ ఎలుక నలిగిపోకుండా ఉండేలా తన లీలతో అనుగ్రహించాడనమాట. అలా ఆ గంధర్వుడు క్రౌంచుడుగా మారి అండ్ అలా ఆ తర్వాత శాప విమోచనం అయిన తర్వాత అనింద్య అనే దివ్య వాహనంగా మారిపోయాడు. సో అనింద్య అంటే అర్థం కూడా ఉంది. అనింద్యుడు అంటే అది సంస్కృత పదం అనమాట. అంటే చాలా పవిత్రమైన, అందమైన అని అర్థం అనమాట. అలాగే నిందలు లేనివాడు, దోషాలు లేనివాడు, పరిపూర్ణమైనటువంటి వాడు, పవిత్రత కలిగిన వాడు అని అర్థం అనమాట. సో ఎప్పుడైతే ఆ గంధర్వుడు తన తప్పు తెలుసుకొని వినాయకుని పాదాలను ఆశ్రయించాడో అతనిలోని లోపాలన్నీ కూడా తొలగిపోయి అతడు పవిత్రుడిగా మారిపోయాడనమాట. సో అతన్ని వినాయకుడు తన వాహనంగా స్వీకరించిన తక్షణం అతని దోషాలన్నీ తొలగిపోయాయి. సో అలాగే మనం కూడా అంటే మనం తెలిసి కొన్ని తెలియకుండా తప్పులు చేస్తుంటాం, పాపాలు చేస్తుంటాం కదా. సో అలాంటప్పుడు వినాయకుని శరణు వేడి

అయితే ఆ స్వామి అనుగ్రహంతో మనలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మనం కూడా అలాగే పవిత్రంగా మారిపోతాం అనేటువంటి ఒక అర్థాన్ని ఇస్తూ ఈ ఎలుక గురించి చెప్పుకుంటారు పురాణాల ప్రకారం.

ఎస్, మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉందన్నమాట. మరి గణేశుణ్ణి ఏకదంతుడు అని స్తుతిస్తాం కదా, అయితే మరి ఆయనకు ఒక దంతం ఎలా పోయింది అనేది ఏ పురాణంలో కనిపిస్తుంది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, కొంచెం టఫే కానీ తెలుసుకుంటే మనకి చాలా ఉపయోగపడుతుందని కొంచెం టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట. సో మరి ఒకసారి రిపీట్ చేస్తున్నాను, గణేశుడిని ఏకదంతుడు అని స్తుతిస్తాం కదా, మరి ఆయనకు ఒక దంతం ఎలా పోయింది అనేది ఏ పురాణంలో మనకి కనిపిస్తుంది? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరొక సూపర్ సాంగ్ అయితే వింటూ

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని, తద్వారా అంతర్జాతీయంగా దేశ ప్రాధాన్యత మరింత బలపడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగియడం దేశానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏకపక్ష యుద్దాన్ని ఖండిస్తూ బ్రిక్స్ ఉమ్మడి డిక్లరేషన్ చేయడం చారిత్రాత్మకమని తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్టాభివృద్దికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఆయన రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మెక్సికో దేశంలోని సాల్ట్ లిల్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన భారత ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. రికర్వ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో జపాన్కు చెందిన జున్యా నకనిప్పిని ధీరజ్ ఓడించి స్వర్ణ పతకం సాధించారని తెలిపారు. రాష్టంలోని వైద్య, దంత వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవాస భారతీయుల కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న ప్రైవేటు, నాన్ మైనారిటీ, మైనారిటీ వైద్య, దంత కళాశాలలు, తిరుపతి శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో సీట్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సంబంధిత ధృవీకరణ పత్రాలను ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. భారతదేశ అధికార భాషగా కేంద్ర ప్రభుత్వం హిందీని అమలుపరిచిన ఈ రోజును హిందీ భాష దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాషను 1949 సెప్టెంబర్ 14వ తేదీన కేంద్ర ప్రభుత్వం అధికార భాషగా గుర్తించి రాజ్యాంగంలో చేర్చడం వల్ల ఏటా ఈ రోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఈరోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనుని పర్యవేక్షణలో ఆలయంలోని యుగశాలలో రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఈ క్రతువును నిర్వహిస్తారు.

అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి గారు కందిగాయపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ అలాగే రాఘవేంద్ర

0: గద్వాల్ నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు కౌస్తుభ గారు ఆత్మకూరు నంద్యాల నుంచి. అండ్ ఇంకా సాయి, భవజ, వల్లి, రిషి, క్రాంత్, రియాన్, గౌరవ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గురుస్వామి నాయుడు గారు రొంబచర్ల నుంచి పంపించారు ఆన్సర్, ఓకే. అండ్ అలాగే రామళ్ళకోట నుండి దుబాయ్ భాష గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే సూపర్, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాము షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

సందడి సందడిలో మనమైతే ఉన్నామండి. ఇంకా చూసేద్దాం ఆన్సర్స్ అయితే. నాగన్న పల్లమది నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాన గారు ఉమ్మడి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గడ్డ మంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి పంపించారు. ఓకే. అండ్ ముసాపేట్ నుంచి నరేష్ మెస్సి విజయ్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే మొరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు అలాగే గంగాభవాని గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే. అండ్ ఇంకా సో వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి గోవర్ధన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మరి రైట్ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం. మరి వినాయకుడిని మనం ఏకదంతుడు అని స్తుతిస్తాం కదా, మరి ఆయనకి ఒక దంతం ఎలా పోయింది అనేటువంటి కథ ఏ పురాణంలో కనిపిస్తుంది అని అడిగాను. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొత్తం వినాయకుడు తన దంతాన్ని ఎలా కోల్పోయాడు, ఎలా ఏకదంతుడుగా మారాడు అనేటువంటి వృత్తాంతాన్ని మొత్తం 3 పురాణాల్లో మనకి వివిధ కథల రూపంలో మనకు తెలుస్తుంది. మెయిన్ గా చూపించేది ఏంటంటే బ్రహ్మవైవర్త పురాణంలో గణేష ఖండంలో ఇది ఉంటుంది, అలాగే పద్మ పురాణంలో ఉంది, అలాగే గణేష పురాణంలో కూడా ఉంటుంది. అండ్ ఇందులో అంటే కథల ప్రకారం ఏంటి అంటే పరశురాముడు విష్ణుమూర్తి అవతారమైనటువంటి పరశురాముడు కార్తవీర్యార్జునుడికి అలాగే ఇతర రాజులను వధించిన తర్వాత తన గురువైనటువంటి శివుణ్ణి దర్శించుకోవడానికి కైలాస పర్వతానికి వచ్చినప్పుడు పరమశివుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారం ఎవరిని లోపలికి రానివ్వకుండా వినాయకుడు అక్కడ కాపలా కాస్తున్నప్పుడు ఈ పరశురాముణ్ణి అడ్డుకునే విధిలో ఆయన తన పరశురాముడేమో ఆయన గొడ్డల్ని ప్రయోగిస్తాడు వినాయకుడి పైన. అలాగే వినాయకుడు కూడా ఆయన ఆయుధం ప్రసాదించినటువంటి ఏదైతే ఆయుధం అతని పైన వాడారో అది శివుడు ప్రసాదించింది అవడం వల్ల తండ్రి ఇచ్చినటువంటి ఆయుధాన్ని గౌరవించకపోతే ఆయన్ని అవమానించినట్లుగా భావిస్తుందని ఆ గొడ్డలి దెబ్బను తప్పించుకోకుండా తన ఎడమ దంతంతో దాన్ని భరిస్తాడు. సో అలా ఆయన దంతం విరిగి పడిపోయిందని ఇది బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం చెప్తుందన్నమాట. సో ఇలా మొత్తం 3 కథలు అయితే మనకి ఉంటాయి. అండ్ ఇంకొకటి ఎక్కువగా చెప్పేది మహాభారతంలో, మహాభారతంలో పద్మ పురాణంలో. సో ఇందులో కూడా ఏంటి అంటే మహాభారతాన్ని రాసేటప్పుడు ఆయన చెప్తుంటారు, ఋషి చెప్తూ ఉంటారు ఈయన రాస్తూ ఉండాలి. సో ఒక చిన్న రూల్ ఏంటి అంటే ఆయన చెప్పడం ఆపకూడదు, ఈయన వినాయకుడు రాయడం ఆపకూడదు అనమాట. సో ఆ రూల్ పెట్టుకుని ఇలా రాయడానికి ఒక స్ట్రాంగ్ అయినటువంటి పెన్ కావాలి కాబట్టి అదే ఆయన దంతాన్ని పెన్ గా యూజ్ చేసి రాస్తాడు అని ఇంకొక కథనం కూడా ఇలా ఒక పురాణంలో మనకైతే కనిపిస్తుంది. సో ఇదన్నమాట సంగతి.

ఎస్, అలాగే మరి ఈ రోజు డే స్పెషాలిటీ చూసుకుంటే మరి ఈ రోజు హిందీ దివస్ కూడా కదా. సో మరి హిందీ అనేటువంటి పదం అసలు ఏ విదేశీ భాష నుంచి వచ్చింది ఇదన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ అయితే. మరి హిందీ అనే పదం ఏ భాషా పదం? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి మరి 0866 24 888 14 ఈ వాట్సాప్ నంబర్ కి అయితే వాట్సాప్ చేస్తూ మరొక చక్కటి పాట అయితే వింటూ.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: అరే రే, సాయంత్రం 4 అయిపోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
4: దానికి అంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
3: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి చేయబడిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మరి మన నెక్స్ట్ క్వశ్చన్ కి మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే మనం చూసేద్దాం. పంతాడి శ్రీనివాసరావు గారు, గంగా భవానీ గారు మోరిపొలం గ్రామం నుంచి పంపించారన్నమాట రైట్ ఆన్సర్. అలాగే కనకారావు గారు పెడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సి విజయ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి రైట్ ఆన్సర్. అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రాహంపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. అలాగే వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి గారు కందికాయపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య పొద్దురూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతమ్మ

వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మీ విశ్లేషణ చాలా చాలా బాగుంది అంటూ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ అండి ఫర్ ద మెసేజ్. అలాగే రంగస్వామి శెట్టి లక్ష్మీదేవి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు కర్నూలు నుంచి. అలాగే విజయలక్ష్మి గారు తిరుమల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ముందుగా పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ గణేశుని ఘటం గురించి చాలా చక్కగా చెప్పారు అంటూ సో కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. ఓకే. అలాగే ఎరమిలి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. గౌతమ్ చౌడేపల్లి అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ తల్లంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. కానూర్ నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. ఓకే, మేబీ మెసేజ్ మిస్ అయి ఉంటుందండి, బట్ నేను చదివాననే గుర్తుంది నాకైతే, నో ప్రాబ్లం. అండ్ హేమలత తరుణ్ హన్విక ప్రిన్సీ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అండ్ గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి పంపించారు ఆన్సర్. ఓకే. అండ్ గౌస్ గారు పమిడి అనంతపురం నుంచి పంపించారు. ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కొంకల గ్రామం నుండి రాఘవ లహరి తులసి రాఘవేంద్ర అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి గారు రంగారావు గారు సాగర్ చాందిని అవినాష్ రియాన్ శృత్విక కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కౌస్తుభ ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ నంద్యాల నుంచి. దాసరిపారిపాలెం నుంచి దాసరిపాలెం పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ అండ్ కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రామళ్లకోట నుంచి పుల్లగుమ్మి రామకృష్ణుడు దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు గద్వాల్ నుంచి జయన్న గారు. అండ్ ఇంకా భాస్కర్ గారు పెడర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మరి చూసేద్దాం, తెలుసుకుందాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. హిందీ అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చిందని అడిగాను. సో పర్షియన్ భాష అంటే పార్సీ భాష నుంచి వచ్చిందనమాట. సో యాక్చువల్ ఏంటంటే పర్షియన్స్ వీళ్ళు సింధు నది పరివాహక ప్రాంతాన్ని వాళ్ళు హింద్ అని పిలిచేవాళ్ళనమాట. సో అలా వాళ్ళు మాట్లాడేటువంటి భాష పేరు హిందీగా వచ్చింది. సో మరి అది సంగతి. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం.

వినాయకునికి ఎంతో ప్రీతిపాత్రమైనది గరిక. సో మనం గరికతో పూజ చేస్తే ఆయనకు ఇంకా ఎన్ని వాటితో పూజ చేసినా కూడా ఆయనకి అదంటే ఇష్టం అని చెప్తుంటారు కదా. అయితే ఈ వాటితో పాటు ఇంకా కొన్ని పత్రాలతో పూజ చేస్తారు. సో వినాయక చవితి పండుగలో ఎన్ని రకాల పత్రులతో పూజ చేస్తారు ఇదన్నమాట. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ అయితే మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 08662488114 ఈ వాట్సాప్ నెంబర్ కి. క్వశ్చన్ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నాను, వినాయక చవితి పండుగ నాడు వినాయకుడిని ఎన్ని రకాల పత్రులతో పూజిస్తారు? మరి ఆన్సర్ సెండ్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

భారతి ఎఫ్ఎం 101.3 ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

ఎస్, మరి మన సందడే సందడిలో లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే ఇచ్చేసేద్దాం. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపొచ్చారు. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు, సో ఇందాక క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేదారి వీరేష్ గారు రాజోల్ నుంచి రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వివి రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ అలాగే మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెస్సి విజయ పంపించారు ఆన్సర్, బట్ కాదండి. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు తిరుమల నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగొండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బెన కొమరం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు గారు రొంపిచెర్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నుండి కరెక్ట్ ఆన్సర్. అండ్ కొంకల నుండి రాఘవ లహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు సత్య భార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి. గౌతమి చౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారన్నమాట. అండ్ అలాగే ఎమ్మిగనవ నుండి గడిగే శ్రీనివాసులు గారు కాదండి. అండ్ రాజారావు గారు పత్తికొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి పంపించారు కానీ కాదండి. అండ్ రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే లాస్య పాల సో ఓకే మొత్తం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా సూపర్ ఆ పత్రాలు ఏంటి అనేది కూడా పంపించారు. రెడ్డన్న గారు కడప నుంచి అండ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గద్వాల్ జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం నుంచి. అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా దాసరిపాలెం నుండి పోలు శివదాస రెడ్డి గారు అండ్ తిరుపతమ్మ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగన్న తరుణ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా నరేష్ మెస్సి విజయ ముసాపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. పడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆ పత్రాలు ఏంటో కూడా పంపించారు. సూపర్ రామలకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ హాయ్ మ్యామ్ ఎలా ఉన్నారు అంటున్నారు, బట్ మీ పేరైతే పంపించలేదు. ఓకే అండ్ ఐఎమ్ ఫైన్ అండి. అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పొద్దుటూరు ఖాదర్బాద్ విలేజ్ నుంచి వడ్డే రంగా గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

ఎస్, వినాయకుడిని మొత్తం ఎన్ని పత్రాలతో పూజ చేస్తారు అని అడిగాను. అండ్ 21 పత్రాలతో పూజ చేస్తారనమాట. అయితే ఈ పత్రాలతో ఎందుకు పూజ చేస్తారు అనే దాని వెనకాల ఆధ్యాత్మిక కారణాలున్నాయి, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ముందుగా చెప్పాలి అంటే వినాయకుడిని మట్టిలో పూజ చేస్తాం కదా, అండ్ పూజ చేసిన తర్వాత మళ్ళీ నిమజ్జనం చేస్తాం. సో దీనికి మనకి ఆధ్యాత్మిక కారణం ఏం చెప్తారంటే, రూపం ఉన్న ప్రతిది కూడా చివరికి నిరాకారంలో కలిసిపోవాల్సిందే. అలాగా పుట్టుక చావు అనే 20 నిరంతర చక్రాన్ని గుర్తు చేస్తూ మనం ఇలా 9 రోజులు లేకపోతే ఇంకా ఎన్ని రోజులైతే మనం వినాయకుడిని పూజిస్తామో అలా మట్టి వినాయకుడిని పూజించిన తర్వాత మళ్ళీ ఆ వినాయకుడిని తీసుకెళ్లి నీటిలో నిమజ్జనం చేయాలి అనేది ఒక చక్రాన్ని మనకి సూచిస్తుంది. అలాగే ఆయన మన ఇంట్లో ఉన్న రోజులు మన కష్టాలన్నింటినీ తాను స్వీకరించి నిమజ్జన రూపంలో వాటిని పట్టుకెళ్లిపోతాడని కూడా కొంతమంది భక్తులు నమ్ముతుంటారు. అండ్ ఇంతకు ముందు ఏంటంటే నదీ తీరాల్లో ఉండేటువంటి బంకమట్టితోనే విగ్రహాలు చేసేవారు కదా. సో పండుగ తర్వాత ఈ మట్టి విగ్రహాలను నీటిలో వదలడం వల్ల చెరువుల్లో పూడిక తీత అనేది సహజంగా జరిగి నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుందనేటువంటి శాస్త్రీయ కారణంగా కూడా మట్టి వినాయకుడిని చేసేవారనమాట. అండ్ ఇంకా మరి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి ఇన్ని పత్రాలతో, అంటే 21 పత్రాలతో ఎందుకు పూజ చేస్తారనేది. వినాయక చవితి పూజలో వాడేటువంటి 21 ఆకులను ఏకవిశంతి పత్రి పూజ అని అంటారు. ఏకవిశంతి అంటే 21. సో వీటి వెనక ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన పర్యావరణ రహస్యాలు కూడా ఉన్నాయి. ముందుగా ఏంటి అంటే ఆయుర్వేద మహత్యం అనమాట. సో వినాయక చవితి పండుగ వర్షాకాలంలో భాద్రపద మాసంలో వస్తుంది కదా. సో ఈ సమయంలో వాతావరణ మార్పుల వల్ల అనేక రోగాలు బ్యాక్టీరియా వ్యాపిస్తాయి, ఎక్కువగా వాటర్లో ఇవి స్ప్రెడ్ అవుతుంటాయి కదా. సో ఈ పూజలో వాడేటువంటి 21 ఆకులు ఇవన్నీ కూడా గొప్ప ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆకులు. గరిక, తులసి, మామిడి, జిల్లేడు, మారేడు, జమ్మి, ఉత్తరేణి ఈ ఆకులన్నింటినీ వాడతారు కదా. సో వీటిని సేకరించడం, ఈ ఆకుల పైనుంచి వచ్చేటువంటి గాలిని మనం ఇంట్లో పెట్టుకుని పూజేస్తాం కదా, ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి గాలి శుద్ధి అవుతుంది. అది ఫస్ట్ రీజన్ అయితే, నిమజ్జనం చేసే సమయంలో వినాయకుడితో పాటు ఈ 21 రకాల ఔషధ పత్రులను కూడా నీటిలో వేస్తారు. సో ఈ ఆకులు నీటిలో కరిగి వర్షాకాలంలో కలుషితమైనటువంటి చెరువులు, నదుల్లో ఉన్నటువంటి హానికరమైనటువంటి బ్యాక్టీరియాని నశింపచేసి నీటిని శుద్ధి చేస్తాయి. వాటర్ ప్యూరిఫికేషన్ ఆటోమేటిక్ గా జరుగుతుందన్నమాట, అందుకనే యూజ్ చేస్తారు.

అలాగే వినాయకుడికి 21 అనేటువంటి సంఖ్య ప్రీతిపాత్రమైనదిగా, స్వామివారిని 21 నామాలను స్మరిస్తూ 21 పత్రాలను సమర్పించడం వల్ల సకల ఐశ్వర్యాలు కార్యసిద్ధి కలుగుతాయని కూడా నమ్ముతుంటారన్నమాట. సో అది మరి సంగతి. మన పండుగలు కేవలం నమ్మకాలు మాత్రమే కాదండి, మన ఆరోగ్యాన్ని ప్రకృతిని కాపాడేటువంటి అద్భుతమైన లైఫ్ సైన్స్ అన్నమాట. సో ఈ వినాయక చవితిని కూడా మనం పర్యావరణాన్ని కాపాడేటువంటి మట్టి వినాయకుడిని కానీ, లేకపోతే మన ఇంట్లో చక్కగా చిన్న పిండి వినాయకుడిని కానీ, పసుపు వినాయకుడిని కానీ ఇలా చేసుకుని చక్కగా పూజ చేసుకుందాం. అండ్ మన ప్రకృతిని కూడా కాపాడదాం. మరి ఇది ఇవాళ మన సందడే సందడే షో అన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మరికొన్ని లవ్లీ ట్రాక్స్ అయితే వచ్చేస్తున్నాయి. స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జీ సమత.

0: కృష్ణా తీరాన వెలిసి,
1: పంగాటి సీమలో మెరిసి,
0: గోదావరి ఒడ్డున విరిసి,
1: విశాఖ తీరాన చేరి,
0: అంచెలంచెలుగా ఎదిగి,
1: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. భారత్ను ప్రపంచ సెమీకండక్టర్ తయారీ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించే సెమీకాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17వ తేదీన ఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 17 నుంచి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్న ఈ జాతీయ సదస్సును సిలికాన్ టు సిస్టమ్స్ బిల్డింగ్ ది ఎకోసిస్టమ్ అనే ఇతివృత్తంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్, విదేశాంగ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ పరిశ్రమల సంస్థ సెమీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులందరికీ గణేష్

అభివృద్ది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజ్ఞానం తొలగించే వినాయకుడి దర్శనం పూజలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన శక్తి ఉత్సాహం నిండాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్టం అన్ని రంగాల్లో అభివృద్ది చెందడంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా మరింత ముందుకు సాగుతోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. కాణిపాకం నుంచే ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్కు కొత్త ఊపిరి ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో అంటువ్యాధుల వ్యాప్తికి అవకాశం లేకుండా ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసినట్లు మంత్రి సత్యకుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్టంలో మలేరియా, డెంగ్యూ, సబ్స్క్రైబ్ టైపస్, టైఫాయిడ్, నీరు, ఆహారం ద్వారా వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్టంలో ఎల్నినో ప్రభావం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి ఈ వివరాలను అధికారులు తీసుకెళ్లారు. 2.44 లక్షల హెక్టార్ల పంటలపై ఎల్నినో ప్రభావం ఉందని, రాష్ట వ్యాప్తంగా 54.2% లోటు వర్షపాతం ఉందని తెలిపారు. భారత క్రీడా రంగానికి ఈ వారం స్వర్ణమయమైందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అద్భుతమైన ప్రదర్శనతో ఆసియా కప్ను కైవసం చేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు వైఎస్ జగన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అదేవిధంగా రికర్వ్ ఆర్చరీ ప్రపంచకప్ను గెలుచుకున్న తొలి భారత పురుష ఆర్చర్గా చరిత్ర సృష్టించిన రాష్టానికి చెందిన ధీరజ్ బొమ్మదేవరను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఉభయ తెలుగు రాష్టాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున వినాయక ప్రతిమలను, పూజ సామగ్రిని కొనుగోలు చేసి విఘ్నాధిపతిని పూజిస్తున్నారు. రెండు రాష్టాల్లో పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రజలు మట్టి వినాయక పూజలు జరుపుతున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ వివిధ ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం. అండ్ అలాగే మనం ఈ రోజు వినబోతున్నాం వివిధ ప్రోగ్రామ్ లో వన్ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ అనమాట. సో వివేక్ సాగర్ గారి అద్భుతమైనటువంటి సృష్టిలో వచ్చినటువంటి అద్భుతమైన మ్యూజిక్ కంపోజిషన్ చేసినటువంటి పాటలైతే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి వివిధ ప్రోగ్రామ్ లో. మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధభారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నాన్లే.
1: ఏంటి?

0: వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణాతీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: చెయ్య చెయ్య చాంగురే.
1: రే రే రే రే, ఏంట్రా ఇది? ఇది ప్రోమో సాంగ్ రా?
2: కరెక్టే అన్నా, కానీ పెళ్ళి
1: అయితే రే సుందరానికి పెళ్ళైనా.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆర్తి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి సమయం చూసుకుంటే 4:49 అయితే కావస్తుంది మన స్టూడియోస్ లో టైం. అండ్ ఇంకా మరికొద్ది సేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల. అండ్ అలాగే మరి సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి మరి వినాయక చవితి సందర్భంగా అలా స్పెషల్ వంటకాలన్నీ చక్కగా భోంచేసి అలాగే చక్కగా పూజ చేసుకుని మరి ముందు ముందు రాబోయే రోజులన్నీ మనకి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ మరి మన శ్రోతలందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ, సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలు అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ప్రపంచంలోని మానవ మనుగడకు అత్యంత ముఖ్యమైనది నీరు. అయితే కొన్నేళ్లుగా నీటి కొరత అధికమవుతుంది. ఇందుకు ముఖ్య కారణం నీటి వృధా అని చెప్పక తప్పదు. నీరున్నవారు ఇష్టారీతిగా వృధా చేస్తుంటూ పోతుంటే లేని వారు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ దేశంలోని చాలా మారుమూల గ్రామాల్లో నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితి. అయితే నీటిని పొదుపు చేయకుండా ఇష్టారీతిలో వృధా చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొత్తం నీటిలో కేవలం 3% మాత్రమే త్రాగడానికి పనికొస్తుంది. కాబట్టి నీటి పరిరక్షణ ఎంతో అవసరం. నీటిని మనం తాగడానికే కాకుండా అనేక కార్యకలాపాలకు ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ఈ సహజ వనరులను వృధా కాకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. సురక్షితమైన నీరు త్రాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం చేయడంతో పాటు మెరుగైన పారిశుభ్రం, పరిశుభ్రతను సాధించవచ్చు. సరైన పారిశుద్ధ్యం లేకపోవడం, అపరిశుభ్రత, అసురక్షిత నీరు తాగడం వల్ల ఏటా అనేక మంది

0: వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు. ఈ సమస్యను ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల మంది ఎదుర్కొంటున్నారు. ప్రపంచ జనాభాలో సగానికి పైగా జనాభా సురక్షిత నీరు తాగడం లేదని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మంచినీటి కొరత వేధిస్తోంది. తద్వారా ఆయా దేశాల్లో ఏటా వందలాది మంది పిల్లలు పలు వ్యాధులతో మరణిస్తున్నారు. పర్యావరణ విధ్వంసం, వాతావరణ మార్పుల కారణంగా మంచినీటి కొరత ఏర్పడుతుందని, అందువల్ల నీటిని వీలైనంత సంరక్షించుకోవాలి. దీనికోసం కొత్త బావులు, బోర్వెల్స్ తోడాలి. స్థానిక సంఘాలతో చేతులు కలిపి ఈ పని చేపట్టాలి. ఇప్పటికే ఉన్న బోర్వెల్స్ ను మరమ్మతులు చేయాలి. పశువుల కోసం నీటి టవర్లను నిర్మించడం, వాటికి మరమ్మతులు చేయడం చాలా అవసరం. తద్వారా పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయొచ్చు. ఇళ్లు, పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్ల నిర్మించడానికి, మరమ్మతు చేయడానికి స్థానికంగా సంఘాలను ఏర్పరచుకోవాలి. ప్రభుత్వాలు నీటి వనరుల ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తే అది త్రాగునీటి ఎద్దడి తీర్చడంతో పాటు పరిశుభ్రతకు సహాయపడుతుంది.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.

బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్, వర్షపు నీటిని ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టులను చేపట్టడం వల్ల నీటి సంరక్షణ పద్ధతులను అమలు చేయగలగాలి. అది ఆ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్మాణానికి సహాయపడుతుంది. తద్వారా భవిష్యత్తులో నీటి ఎద్దడిని సులభంగా ఎదుర్కోవచ్చు. పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ ప్రాథమిక అవసరంగా గుర్తించాలి. ఇది ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచడంలో, ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది. ఈ విశ్వంలో సమస్త జీవకోటికి నీరే ప్రాణధారం. నీరు ఎక్కడుంటే అక్కడ ఆహ్లాదం వెల్లి విరుస్తుంది. పల్లెకైనా నగరానికైనా నీటి వనరులు ఎంతో అవసరం. అభివృద్ధి విస్తరణకు కూడా నీరే ప్రధానం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి అవసరం పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా జనాభా అనూహ్యంగా అధికమవుతుంది. రానున్న కాలంలో నీటి డిమాండ్ భారీగా ఉండే సూచనలున్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరోవైపు భూమిపై ఉన్న నీటి వనరుల్లో సుమారు 97% సముద్రాలే ఉన్నాయి. అంటే మనకు పనికొచ్చే నీరు కేవలం 3%. ఈ నేపథ్యంలో జన వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. మనకు తెలిసి తెలియకుండానే నీటిని వృధా చేస్తుంటాం. షేవింగ్ చేసుకునేటప్పుడు, పాత్రలను శుభ్రం చేసేటప్పుడు చాలా మంది ట్యాప్ ని అలాగే వదిలేస్తారు. ట్యాప్ నుంచి ఒక్కో సెకండ్కి లీక్ అయ్యే నీటి చుక్క రోజుకి 3.5 లీటర్ల నీటికి సమానం. అందువల్ల ఉపయోగించని నీటిని వెంటనే ట్యాప్లు జాగ్రత్తగా ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. మీ పిల్లలకు ఇలాంటి అలవాట్లను నేర్పించాలి. వేసవి రాగానే తాగునీరు లభించక పశుపక్షాదులు మృత్యువాత పడే ఉదాంతాలు అనేకం చూస్తూ ఉంటాం. నీటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోకపోతే రేపు మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. వీలైనంత వరకు స్నానం చేయడానికి షవర్లను ఆశ్రయించకపోవడమే ఉత్తమం. కొత్తగా నిర్మించే ఇళ్లలో విభిన్న రకాల ట్యాప్లను అమర్చుతున్నారు. వీటిలో కొన్ని ఆఫ్ చేయడం ఎలాగో, ఆన్ చేయడం ఎలాగో తెలియకుండా ఉంటున్నాయి. కుళాయి నుంచి నీరు రాని సమయంలో వీటిని తిప్పి అలాగే వదిలేసి బయటికి వెళ్లిపోతే చాలా నీరు వృధాగా పోతుంది. కాబట్టి ఆధునికత కంటే అవసరానికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రయోజనకరం. నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడం, వృధాను అరికట్టడం, పొదుపుగా వాడటం, పునర్వినియోగం ఇలాంటివి చాలా ముఖ్యం. మనసు పెట్టి ఆలోచిస్తే మురిగి నీటిని కూడా శుద్ధి చేసి మళ్లీ వినియోగించుకునే మార్గాలు అనేకం కనిపిస్తాయి. దీన్నే గ్రే వాటర్ అంటారు. అలాంటి నీటితో పూల మొక్కలు, నీడనిచ్చే చెట్లను పెంచుకోవచ్చు. తద్వారా పచ్చదనాన్ని పెంపొందించుకునే వెసులుబాటు కలుగుతుంది. సాధారణంగా గ్రామాల్లో కుళాయిల దగ్గర నీరు వృధాగా పోవడం గమనించే ఉంటారు. చాలా చోట్ల పంచాయతీ కుళాయిలను ఆపేయడానికి సరైన విధానాలే ఉండవు. ఈ విషయంలో మనమే బాధ్యతగా చొరవ చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న పరిసరాలను మనము అలవాట్లతో, ప్రవర్తనతో మలినం చేస్తున్నాం. తినే అన్నాన్ని, త్రాగే నీటిని, పీల్చే గాలిని చేతులారా మనమే కలుషితం చేసి మన ఆరోగ్యాన్ని

0: హానికరం చేసుకుంటున్నాం. ఇది అందరికీ తెలియకపోవడం ఒక కారణమైతే, నిర్లక్ష్యం, అశ్రద్ధ, తేలికభావం, జరుగుతున్న పద్ధతుల్లో మార్పుని అంగీకరించలేకపోవడం మరికొన్ని కారణాలు. మనిషి మనస్ఫూర్తిగా అనుకుంటే అన్ని సాధ్యమే అన్న సూక్తిని రుజువు చేయటానికి మన గ్రామాల్లోనే ఎన్నో ఉదాహరణలు దొరుకుతున్నాయి. కొన్ని ఉపకరణాలను ప్రభుత్వం స్వచ్ఛందంగా, సంస్థలు ఉచితంగానూ తక్కువ ఖర్చుతోనూ అందిస్తున్నాయి. ఈ సదుపాయాలన్నీ మనం ఉపయోగించుకుంటే మానవ నిర్మిత వ్యాధులు మన జోలికి రాకుండా చేయొచ్చు. నీటి కాలుష్యం వల్ల మనకు కలరా, నీళ్ల విరేచనాలు, పచ్చకామెర్లు, పోలియో, అమీబియాసిస్, చీము, రక్త విరేచనాలు, టైఫాయిడ్, నులిపురుగుల వ్యాధులు రావచ్చు. ఇలా మనకొచ్చే చాలా సాధారణ వ్యాధులు అపరిశుభ్రమైన నీరు తాగుట వలనే. ఎండాకాలం, వానాకాలంలో మనం తాగే నీరు కలుషితమవుతుంది. ఎండాకాలంలో నీటి వనరులోకి నీరు ఇంకి నీరు పాడవుతుంది. వానాకాలంలో తాగునీటి వనరులో దుమ్ము, చెత్త, చెదారం, కొన్ని రసాయనాలు కలిసి నీటిని కలుషితం చేస్తాయి. తాగునీటితో వచ్చే వ్యాధులకు నివారణ కంటే నిరోధమే మంచిది. కొన్ని సామాన్య జాగ్రత్తల ద్వారా మనం తాగే నీటిని మనమే రక్షించుకోవచ్చు. తాగునీటి వనరులను కలుషితం చేయకండి. మలమూత్ర విసర్జనకు వాడకండి. తాగునీటి వనరుల్లో పశువులను కడగకండి. మీ దగ్గరలో గొట్టపు బావి ఉంటే గొట్టపు బావి నీరే తాగండి. గొట్టపు బావి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. ఆరోగ్య కార్యకర్త లేదా గ్రామీణ నీటి సరఫరా సిబ్బంది సహాయంతో మీ గ్రామంలో తాగునీటిని పరీక్ష చేయండి. సమస్యలుంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్య కార్యకర్త లేదా గ్రామీణ నీటి సరఫరా సిబ్బంది సహాయంతో తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ జరిగేలా చూడండి. ఆరోగ్య కార్యకర్తల దగ్గర క్లోరిన్ టాబ్లెట్లు ఉచితంగా లభిస్తాయి. క్లోరిన్ టాబ్లెట్లు పొడి చేసి తాగునీటిలో కలిపి నీటిని రక్షించుకోవచ్చు. ఒక్క క్లోరిన్ టాబ్లెట్ 20 లీటర్ నీటిని క్లోరినేషన్ చేస్తుంది. వీలైనంత వరకు గుంటలలోని నీరు, చెరువుల్లోని నీరు తాగకండి. వెల్ డియర్ ఫ్రెండ్స్, దట్ వాజ్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సేఫ్ డ్రింకింగ్ వాటర్. విత్ దిస్ వీ కంక్లూడ్ ద ప్రోగ్రామ్ టుడే హియర్. మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730. నంబర్ మరోసారి 0951522730. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలు దాటి 19 సెకండ్లు. ఇప్పుడు విందాం

ఈనాటి వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో అమ్మకు మనసు ఉంటుందా కథానిక వింటారు. సమర్పణ డాక్టర్ యామిని పుట్ట. ఈ కార్యక్రమం వినే ముందుగా వాణిజ్య ప్రకటనలు విందాం.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: పోలీస్
2: మిస్ సీమా,
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా,
6: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
7: ఇప్పుడు విందాం అమ్మకు మనసుడ్డుందా కథానిక. చదివిన వారు సమర్పణ, డాక్టర్ యామిని పుట్ట.
8: కథానిక అమ్మకు మనసు ఉంటుందా? కలికాలమంటే మాటలా, కలి ప్రభావం బాగానే కనపడుతోంది. ధర్మం 4 పాదాల మీద నడవడం మాని ఏక పాదం మీద కుంటిగా పడుతూ లేస్తూ నడుస్తుంది అని అనటంలో అతిశయోక్తి లేదేమో అని అనిపిస్తుంది మన చుట్టూ జరిగే సంఘటనలను చూస్తూ ఉంటే. పిల్లలు అమ్మా నాన్నలను, దేశాన్ని ప్రశ్నించడం చూస్తే, పెద్దలను మీరు మాకేమిచ్చారు, దేశం మాకేమిచ్చింది అని వాళ్లు ప్రశ్నిస్తున్నారే తప్ప వాళ్లు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించుకోవడం లేదు. అంతా స్వార్థమే. మచ్చుకు ఈ చిన్న కథ వినండి. ఆఫీస్ అయ్యాక మానస స్కూటీ స్టార్ట్ చేస్తుంటే అమర్ గబగబ ఆమె దగ్గరికి వచ్చాడు. తలమీద హెల్మెట్ తీసి మానస ఏమిటన్నట్టు చూసింది. అమర్, మీతో 2 నిమిషాలు మాట్లాడచ్చా ప్లీజ్ అని అడిగాడు. ఆమె ఆఫీస్ పనా అని అడిగితే కాదు, కొంచెం పర్సనల్ అని నసిగాడు. దేని గురించో కొంచెం క్లారిటీ ఇస్తారా, నాకు కొంచెం పనుంది అని ఆమె స్పష్టంగా చెబితే, మీరు, మీ పద్ధతి, మీ డేర్నెస్ నాకు నచ్చాయి. మీకు ఇష్టపడితే మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను అని ఆలస్యం చేయకుండా అడిగాడు అమర్. ఆమె 1 నిమిషం అవాక్కయింది. ఎదురు చూడని ప్రశ్న విని అంతలేనే తేరుకొని, మీరు నన్ను చేసుకుంటారు సరే, మరి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోనక్కర్లేదా అని అడిగింది. అది కాదు, మనం పెళ్లి చేసుకుందాం అని అన్నాడు. రైట్, ఇప్పుడు ట్రాక్లోకొచ్చారు. పెళ్ళంటే మీ గురించి నేను, నా గురించి మీరు చాలా చాలా తెలుసుకోవాలి. కాకపోతే మన అమ్మా నాన్నల కాలం మాదిరి కాకుండా ఇప్పుడు 10 పెళ్లిళ్లు జరుగుతుంటే 2 అంటే 2 కూడా నిలబడ్డం లేదు. ఇప్పుడు నాకు టైం లేదు, రేపు సాయంత్రం 6 గంటలకు నియర్ కాఫీ షాప్ లో కలుద్దామా అని బాయ్ చెప్పి వెళ్లిపోయింది మానస. అమర్ చాలా సంతోషపడ్డాడు. ఆమె దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అని తనలాంటి అందగాడు సీనియర్ పెళ్లి చేసుకుంటాను అని చెప్పినప్పుడు నో చెప్పడానికి కారణాలు ఉండవు కదా అని ఏదో సాధించిన ఆనందంలో విజయహాసం అతని పెదాలి మీద కదిలింది. మర్నాడు అతడు చక్కగా తయారై ఆఫీసు దగ్గరగా ఉన్న కాఫీ షాప్ కి వెళ్లాడు. ఆమె అతని కంటే ముందుగానే వెయిట్ చేస్తోంది. సారీ, కొంచెం లేట్ అయింది అని అన్నాడు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అని అంటూ బిస్కెట్స్, కాఫీకి ఆర్డర్ చేశారు. మనం ఎలా ఉంటామో, ఏం ఉద్యోగమో, శాలరీ ఎంతో తెలుసుకోవచ్చు, కాని మనసును, అదే ఇన్నర్ హార్ట్ ను స్కాన్ చేయలేం కదా. ఫ్రెండ్స్ ఎవరో తెలిస్తే ఎవరు ఎలాంటి వారో తెలుస్తుందంటారు, కాని 100% అది సరికాదు అని నా అభిప్రాయం. బయట ప్రపంచంలో మన ప్రవర్తన వేరే, అంటే ఎదుటి వారిని బట్టి మన ప్రవర్తనలో మార్పు అనేది సహజం కదా. అదే మన ప్రవర్తన ఇంట్లో వేరు కదా. మన అలవాట్లు, అభిరుచులు, హాబీలు, ఇష్టాయిష్టాలు ఫ్రెండ్స్ కు తెలియచ్చు, అంతే తప్ప మనం ఇంట్లో ఏమిటో, మన ప్రవర్తన ఎలా ఉంటుందో వారికి తెలిసే అవకాశం లేదు కదా. ఏమంటారు అని అడిగింది మానస.

అవును, నేను మీతో అగ్రి చేస్తున్నాను అని అన్నాడు అమర్. పై విషయాలు అన్ని తెలియాలంటే మన కుటుంబాల గురించి తెలుసుకోవాలి అని ఆమె మొదట తన కుటుంబం గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తూ, నేను, అమ్మ, నాన్న, ఒక తమ్ముడు కలిసి ఉంటున్నాం. తమ్ముడు ఐఐఎం ఢిల్లీలో చదువుతున్నాడు, 4th ఇయర్. మా అమ్మ హోమ్ మేకర్, నాన్న రిటైర్డ్ ఆఫీసర్. నేను అమ్మా నాన్నలకు చెప్పకుండా ఏ పని చెయ్యను. ఇప్పుడు మీతో మాట్లాడడము, మీ ప్రపోజల్ గురించి కూడా చెప్పేసే వచ్చా. అందుకే ఒకరోజు టైం తీసుకున్నాను. అమర్ అప్పుడే మన విషయం ఇంట్లో చెప్పేశావా అని కలవరపడుతూ అడిగాడు. దాపరికం ఎందుకు? మనం పెళ్లి గురించి మాట్లాడుతున్నాం కాని వేరే ఏం కాదుగా. అయినా మా వాళ్లు పాజిటివ్గా తీసుకుంటారులేండి. మరి మీ కుటుంబం సంగతి? నాకు నాన్న లేరు. 4 ఇయర్స్ ముందు హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. అమ్మ ఉన్నారు. నాకు సిబ్లింగ్స్ ఎవరూ లేరు. నేను ఒక్కడిని అని చిన్నగా నవ్వాడు. నేను మా అమ్మకి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏం చేసినా కరెక్ట్గానే ఉంటుందని ఆమె ప్రగాఢ విశ్వాసం. చిరుమందహాసం చేశాడు అమర్. గుడ్. ఫ్యామిలీకి ఆయువు పట్టు ఎవరనుకుంటున్నారు? తండ్రి దురదృష్టవశాత్తు ఆయన గైడెన్స్ నాకు పూర్తిగా దక్కలేదు. అన్నీ అమ్మే చూసుకున్నారు. ఎస్, నిజానికి తండ్రి ఇంటి పెద్ద, సంపాదించేవాడు కనుక ఆయనే యజమాని, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. కాని ఇప్పుడు ఆ పరిస్థితి కాస్త మారుతోంది. అప్పుడు ఇప్పుడు మారింది ఒకటే, ఇంటికి దీపం. నుదురు ముడివేసి చూశాడు. కుటుంబానికి కేంద్ర బిందువు అమ్మ. ఇంటిల్లి పాదికి తలలో నాలుకల, మనిషికి గుండెలా ఉంటది. మన శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలకు అన్నింటికీ చక్కటి పరిష్కారం ఆమె దగ్గర ఉంటది. కుటుంబ పురోగభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతూ తన జీవితాన్ని అంకితం చేసుకున్న ఏకైక ప్రాణి. ఒక్క ముక్కలో చెప్పాలంటే పడవకు చుక్కానిలా. ఆ సంగతి నాకన్నా మీకు ఎక్కువే తెలిసి ఉంటుంది అంది మానస. 100% కరెక్ట్. మా అమ్మ డ్యూయల్ రోల్ చేసింది. నాన్న పాత్రను కూడా తానే పోషించి నన్నింత వాడిని చేసింది. అందుకే చెడ్డ పిల్లలు ఉండొచ్చు కాని చెడ్డ తల్లి ఎక్కడా ఉండదన్నారు పెద్దలు. పిల్లలు ఎలాంటి వాళ్లు అయినా వారికి ఆపద వచ్చినప్పుడు అక్కును చేర్చుకుంటుంది. అండగా నిలబడి స్నేహితురాలుగా సలహాలిస్తూ ఆత్మ బంధువులా అనుక్షణం కాపెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుతూ వారి ఉన్నతికి పాటుపడి చక్కగా తీర్చిదిద్దుతుంది. ఎదిగిన పిల్లలను, వారి వృద్ధిని చూసి మనసు నిండా ఆనందిస్తుంది. మీరు మీ అమ్మని దృష్టిలో పెట్టుకుని చెప్పినట్లు ఉంది. మీ అమ్మగారు మీతోనే ఉంటున్నారు కదా అంది. అతను కంగారు పడుతూ, లేదు లేదు, అమ్మ వైజాగ్లోనే ఉంటారు. ఇంటిని, మంచి చెడ్లను చూసుకుంటూ ఉంటున్నారు. నేను ఒక్కడినే ఇక్కడ రూమ్లో అద్దెకు తీసుకుని ఉంటున్నాను. అరే, ఇక్కడ తీసుకొచ్చేస్తే మీకు అండగా ఉంటారు కదా. మీరు ఆవిడికి తోడుగా ధైర్యంగా ఉండేవారు కదా. వైజాగ్లో ఉన్నది మా సొంత ఇల్లు. దాన్ని చూడడానికి మనవాళ్లు అంటూ ఎవరూ లేకపోతే ఇల్లు పాడైపోతుంది. అందుకని అమ్మ అక్కడే ఉంటారు. అంతేనా, లేకపోతే కాకేమన్నా ఎత్తుకెళ్తుందా ఇంటిని అని నవ్వి, అద్దెకివ్వచ్చు కదండి. ఇప్పుడు చాలా వరకు అందరూ అలానే చేస్తున్నారని అంది మానస. కరెక్టే, నేను అదే చెప్పాను. కాని అమ్మ వినలేదు. దగ్గరుండి ఇటుకా ఇటుకా పేర్చి ఇల్లు కట్టాము. అది ఏమాత్రం పాడైనా నేను భరించలేను అని అక్కడే ఉంటున్నారు. పోనీ పెళ్ళయ్యాక తీసుకొస్తారా? మీకు ఏమీ అభ్యంతరం లేకపోతే తప్పకుండా అమ్మను ఒప్పించి తీసుకొస్తాను అని అన్నాడు అతను. అయితే నాకు అభ్యంతరం ఉంటే తీసుకురారన్నమాట. ఎస్, మీకు అత్తపోరి తెచ్చిపెట్టానని మీర్ ఫీల్ అవ్వకూడదు కదా. రేపెప్పుడో నేను ఫీల్ అవ్వకూడదని మీరు ఇవ్వాలే ఫీల్ అవుతున్నారన్నమాట. బాగుంది. నా గురించి మీ అమ్మకు చెప్పారా? ఇంకా లేదు. మీ అభిప్రాయం తెలియకుండా ఎలా చెబుతాను? నేను మా ఇంట్లో చెప్పాను కదా. కాని మీ వాళ్ళంతా ఫార్వర్డ్ కాదు. మా అమ్మ పాతకాలం మనిషి. ఆమె అందుకే నాకు తగిన అమ్మాయిను సెలెక్ట్ చేసుకునే బాధ్యత నాకే వదిలిపెట్టేసింది. నేను ఏ చక్కటి బొమ్మని చూపిస్తే ఆ బొమ్మతోనే నా పెళ్లి జరిపించి అక్షంతలు వేస్తుంది. ఎలాంటి డౌటు అవసరం లేదు. అంత నమ్మకం ఉంటే ముందే చెప్పచ్చు కదా. చెప్పచ్చు, కాని అవసరం అనిపించలేదు. ఆమె కళ్ళెత్తి చిత్రంగా చూసి విచిత్రంగా నవ్వింది. ఆమె నీ కన్నతల్లి, మీ కుటుంబానికి ముఖ్య ఆధారం. అయినా ఆవిడికి చెప్పలేదు, ఆమె అభిప్రాయం అడగలేదు. ఇది మీ అతి విశ్వాసమా లేదా ఆమంటే చులకన భావమా? చాచా, నాకు అమ్మంటే ప్రాణం, దేవతతో సమానం. మరి ఎందుకు మీ అభిప్రాయం ఆవిడతో పంచుకోలేదు? నేను ఇలా అడుగుతానని మీరు ఊహించలేదేమో కదా. అవును కాదు అన్నట్టు తలాడించాడు. ఆమెకు పెద్దగా నాలెడ్జీ లేదు కాబట్టి నా అభిప్రాయంనే పూర్తిగా బలపరుస్తుంది. ఆ మాత్రానికి ఆవిడని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పలేదు. అర్ధరాత్రి ఆకలేసి ఏడ్చినా, పక్క తడిపినా, పీడకల వచ్చి నిద్రలేపినా, ఇల్లు అదిరేలా గుక్కబట్టి ఏడ్చినా మీ అమ్మగారు ఎప్పుడైనా ఇబ్బంది అనుకున్నారా? మీరు మరీ సెంటిమెంటల్ గా మాట్లాడుతున్నారు.

మనకు ఊహ తెలియని వయసులో అన్నిటికీ తల్లిమీదే ఆధారపడతాం. నేనే కాదు, ఎవరైనా అంతే. ఇప్పుడు మీరు పెద్దవారయ్యారు కనుక అమ్మ అవసరం లేదంటారు. అక్కడెక్కడో సొంత ఇల్లు ఉంది కనుక ఇప్పుడు అక్కడ ఉంచారు. రేపు ఏ గేటెడ్ కమ్యూనిటీలోనో ప్లాట్ కొనుక్కొని డబ్బు అవసరమైతే

మా మధ్య దాపరికాలు రహస్యాలు ఉండనే ఉండవు. అమ్మకి ఆకాశ నీలము, లేత ఆకుపచ్చ, పింక్ రంగు చీరలంటే చాలా ఇష్టం. బాగా పొంగిన పూరీలు, మటన్ కర్రీ చాలా చాలా ఇష్టం. అలాగే బాసుంది అన్న ఇష్టమే. ఇప్పటికీ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ సినిమాలు టీవీలో చూస్తూ ఉంటారు. అబ్బో, చాలా తెలిసే. రుచులు, అభిరుచులు, ఇష్టాయిష్టాలు, ఆకాంక్షలు, కళ్ళలు, కోరికలు, ఆశలు, నిరాశలు అన్నీ తెలుసన్నమాట. చిన్నగా నవ్వుతూ అవన్నీ నా చుట్టూనే తిరుగుతాయి. ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను తప్ప ఆవిడికి వేరే లోకం లేదు. నా బాగు తప్ప ఆమెకి ఇంకేమీ అక్కర్లేదు. నేను జీవితంలో హ్యాపీగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగితే చాలు. దేవుణ్ణి ఆమె కోరుకునేది అదొక్కటే. తన గురించి ఏమీ కోరుకోదు. తన తపనంతా నా అభివృద్ధి కోసం మాత్రమే. మానస నవ్వుతూ చప్పట్లు కొట్టి, మీ అమ్మగారు తన జీవితాన్ని మీకు పూర్తిగా అంకితం చేశారన్నమాట. తనకంటూ వేరే కలలు, కోరికలు ప్రత్యేకంగా లేవంటారు, అంతేనా? హా, డామ్ షూర్ అండి అన్నాడు అమర్. అంత ఖచ్చితంగా చెబుతున్నారు. మీరు ఎప్పుడైనా ఆవిడ్ని అడిగారా? అడగకుండానే కొన్ని తెలుస్తాయి. అంటే మానస, ఆవిడ మనసులో ఏవైనా తీరని ఆశలు, కోరికలు ఉంటాయేమో కదా. పోని ఇప్పుడైనా ఫోన్ చేసి అడగకూడదు అని అంటుంది. అందుకు అతను కొంచెం అనీజీగా ఫేస్ పెట్టి, ఇప్పుడు అవన్నీ అంత అవసరమా అంటే, అవసరమే అని నా అభిప్రాయం. చాలామంది పిల్లలు మీలాగే అనుకుంటారు. అమ్మ మనసు లోతుల్లో ఏ ఆశ, ఏ అసంతృప్తి, ఏ కళ, ఏ ఆశయం, ఏ కోరిక ఉందో భర్తే కాదు, పిల్లలు కూడా పట్టించుకోరు. మీకు మీ అమ్మగారితో అటాచ్మెంట్ ఎక్కువ కనుక మీరు మినహాయింపు అవుతారేమో అనుకున్నాను, కాని చాలా ఘోరంగా పొరబడ్డాను. మీకు మీ స్వార్థమే కాని ఆవిడ లోపల విషయాలు అనవసరం, అంతేనా? మామూలు గృహిణికి కుటుంబం కన్నా, పిల్లల సుఖసంతోషాల కన్నా వేరే కలలు, కోరికలు ఉండే అవకాశమే లేదు. మా అమ్మకు అసలే ఉండవు. ఉండవా, ఉండకూడదా? ఉండవు. ఉన్నాయేమో కనుక్కుంటే. కనుక్కోవచ్చు, దానికేం భాగ్యం? భాగ్యమేనని నా స్వానుభవంతో తెలుసుకున్నాను. కనుక మా అమ్మా నాన్నల మనసును త్రవ్వి చూశాను కనుక అని ఆగింది మానస. అతను ముందుకు వంగి కంటిన్యూ చేయమన్నట్టుగా ఆసక్తిగా చూశాడు. అమ్మకు చిన్నప్పటినుంచి చక్కగా గొంతెత్తి పాడడమంటే చాలా ఇష్టము. కమ్మగా పాడేది. కాని అత్తగారింట్లో ఆవిడను ప్రోత్సహించలేదు ఎవ్వరూ. సరికదా, కూటికి గుడ్డకి రావంటూ నిరుత్సాహపరిచారు. బాత్రూంలో లో గొంతుకతో తప్ప మరెక్కడా పాడటానికి వీలుండేది కాదు. ఆ సంగతి తెలిసి నేనేం చేశానో తెలుసా? ఆమె చేత ఆమె నేర్చుకున్న మంచి మంచి పాటలను యూట్యూబ్లో పెట్టాను. ఆ పాటలకు చాలా మంచి స్పందన వచ్చింది. మా అమ్మ ఆనందానికి అవధులు లేకపోయాయి. త్వరలోనే ఎవరైనా చిన్న సంగీత దర్శకుని ఆధ్వర్యంలో జానపద గీతాలను అమ్మచేత పాడించి రికార్డు చేసి రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఊపిరి తీసుకోవడానికన్నట్టు ఆగింది ఆమె. ముఖం ముడుచుకుని నీళ్లు నములుతూ చూసి ఉండిపోయాడు అమర్. ఇంకొక విషయమంటూ మానస స్టార్ట్ చేసింది. మా నాన్న పుస్తకాల పురుగు. టీవీలో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వస్తున్నా సరే ఒక పుస్తకం పట్టుకుని బాల్కనీలో కూర్చొని అందులో మునిగిపోతారు. రిటైర్ అయ్యాక కథలు రాయమని ప్రోత్సహించాను, కాని ఆయన వినలేదు. పెద్ద పెద్ద రచయితలు ఎందులో రాస్తుంటే నా పిచ్చి కథలు ఎవరు చదువుతారు అని అనేవారు. ఆ మాటలు వెనుక తాను రచయితగా క్లిక్ కానేమో అననే భయం కనిపించింది. అందుకే నేను బాగా ఆలోచించి ఆయన ఆత్మకథ రాయమన్నాను. అంతే, ఆయన తన బాల్యాన్ని, నాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల్ని, తరువాత ఎదురైన ఆటుపోట్లని, ఒడిదుడుకులను, ఉద్యోగ పర్వంలో సాతక బాధలను భావితరాల కొరకు రికార్డు చేయమన్నారు. ఆయనకు ఇంగ్లీషు మీద మంచి కమాండ్ ఉండటంతో ఆ భాషలో ఒక నవల రాశారు. అది ఒక ఆన్లైన్ మ్యాగజైన్లో సీరియల్గా వచ్చి మంచి ప్రశంసలు అందుకుంది. ఆ ఇన్స్పిరేషన్తో ఇప్పుడు ఆయన అలవోకగా కథలు రాసేస్తున్నారు. చప్పట్లు కొట్టడానికి చేతులు సహకరించకపోయేసరికి అభినందన పూర్వకంగా చూశాడు అమర్. మీరు చాలా మంచి పనిచేశారు అన్నాడు. అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు. అమ్మ పెట్టడానికి మనం అడగక్కర్లేదు. మనం నోరు తెరవకుండానే మన ఆకలి అమ్మకు తెలిసిపోతుంది. మనం ఆకలితో ఏడుస్తున్నాము, అనారోగ్యంతో ఏడుస్తున్నాము, అసౌకర్యంగా ఉండి ఏడుస్తున్నాము, మన చిన్నప్పుడు పసిగట్టలేదు, అది అమ్మకు వెన్నతో పెట్టిన విద్య. కాని అమ్మైనా సరే అడగందే తన లోపలి భావాలను మనతో పంచుకోదు. అవి మొలకెత్తకుండానే లోపల

0: ఊరుల్ని నశించిపోతాయి. వాటిని వెలికితీసి ఎదగనివ్వడం, వికసింపచేయడం కన్నా మనం తిరిగి ఆమె పట్ల ప్రకటించే గౌరవము, కృతజ్ఞత ఏముంటాయి?
1: వెరీ నైస్ అనాలిసిస్. ఈసారి వెళ్ళినప్పుడు మమ్మీని అడిగి తెలుసుకుంటాను అన్నాడు.
0: ఇప్పుడేమైనా టైం బాగోలేదా? అయ్యవారు వచ్చి ముహూర్తమేమన్నా పెట్టాలా అంది మానస.
1: అలా అని కాదు, నీ టైం కాదు కాదు, మన టైం వేస్ట్ చేయడం ఎందుకు అని.
0: అలా ఎందుకు అనుకుంటున్నారు? ఈ డిస్కషన్ అంతా మీరేమిటో అని తెలుసుకోవడానికే కదా అంది మానస.
1: అతను భుజాలను స్టైల్గా ఎగరవేస్తూ, అది ఇప్పుడే తెలుసుకోవాలంటారా?
0: అయితే ఫోన్ చేయాల్సిందేనా? ఇంతసేపు నా కంఠశోష విన్నాక కూడా మీకు అమ్మ గురించి వెంటనే అడిగి తెలుసుకోవాలని అనిపించలేదా?
1: దానివల్ల ప్రయోజనం ఏముంటుందననిపిస్తోంది. మానస చటుక్కున లేచి నిలబడి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. ఏమీ అర్థం కాక అలాగే చూశాడు అమర్.
0: సారీ మిస్టర్ అమర్, మీతో పెళ్లి నాకు ఇష్టం లేదు. మీరు మీలాంటి వారు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, కన్ని పెంచింది కాబట్టి తల్లిని ప్రేమించేవాడు కాదు. ఆమె మనసు తెలుసుకున్నవాడు, ఆమె అస్తిత్వాన్ని గుర్తించినవాడు మాత్రమే భార్యను ఆజన్మాంతం స్నేహితురాలుగా భావించగలడు, జీవితాన్ని సంపూర్ణంగా పంచుకొని ఆనందంగా గడపగలడు. అతడే సరైన కొడుకు కాగలడు.
1: సరైన కొడుకు మాత్రమే సరైన భర్త కాగలడు.
0: మీరు నా అంచనాలకు చాలా దూరంగా ఉన్నారు. గుడ్ బై అని ఆమె విసవిస వెళ్లిపోతుంటే తల భారంగా పట్టుకున్నాడు అమర్.
2: వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ఇంతవరకు అమ్మకు మనసుంటుందా, డాక్టర్ యామిని పుట్టా గారి కథానిక విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: ఒక పాట విందామా?

వింటున్న పాట అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి. ఈ సినిమా నుంచి పాట వింటున్నారు కదా. ఈ పాట పాడిన వారు చక్రి. పెద్దడమూర్తి గీత రచన, చక్రి సంగీతం.

పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఈనాటి వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, సినీ ఢమాకా, ఇంకా హిందీ దివాస్ గురించి కొన్ని వివరాలు ప్రకటనలు ఉంటాయి. ముందుగా ఉద్యోగ సమాచారం.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది.

0: ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఉద్యోగ సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడా బిఓబి, ఇందులో రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. వెల్త్ ఎగ్జిక్యూటివ్, ఇందులో 1000 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హత డిగ్రీతో పాటు పీజీ కానీ, పీజీ డిప్లొమా కానీ, లేదా ఎంబీఏ కానీ, ఎంబీఏలో ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ ఇవి చేసి ఉండాలి. అలాగే వెల్త్ ప్రొడక్షన్ సేల్స్లో కనీసం 2 ఏళ్ల అనుభవం ఉండి ఉండాలి. క్రెడిట్ అనలిస్ట్ సి అండ్ ఐసి ఎంఎంజి S2, ఇందులో 100 ఉద్యోగాలు ఉన్నాయి. అర్హత డిగ్రీతో పాటు సిఏ, మేనేజ్మెంట్లో 2 ఏళ్ల ఫుల్ టైం లేదా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో 7 ఏళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి. దీనికి వయసు వెల్త్ ఎగ్జిక్యూటివ్కి 22 నుంచి 32 ఏళ్లు ఉండాలి. క్రెడిట్ అనలిస్ట్కి 21 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది. ఈ ఉద్యోగానికి వేతనం నెలకు వెల్త్ ఎగ్జిక్యూటివ్కి 48,480 రూపాయల నుంచి 85,920 రూపాయల వరకు ఉంటుంది. క్రెడిట్ అనలిస్ట్కైతే 64,820 రూపాయల నుంచి 93,960 రూపాయల వరకు ఉంటుంది. వీటికి అలవెన్స్లు అదనంగా ఉంటాయన్నమాట. ఎంపిక దరఖాస్తుల స్క్రీనింగ్ ఆన్లైన్ ద్వారా పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్లో దాంతోపాటు ఇంటర్వ్యూలతో ఆన్లైన్ పరీక్ష కూడా ఇంగ్లీష్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకనామిక్ బ్యాంకింగ్, అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగాల నుంచి 120 ప్రశ్నలు ఇస్తారు. 120 మార్కులకు ఉంటుందన్నమాట ఈ ఎగ్జాము. ఈ 120 నిమిషాల సమయం కూడా వాళ్ళకి ఇస్తారు. ఈ నిమిషాల్లో ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీనికి గాను దరఖాస్తు ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలకు 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు, మహిళలకు 175 రూపాయలు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తారీఖు ఈ నెల 24వ తారీఖు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్, అంటే ఈ నెల 24వ తారీఖు. ఉద్యోగ సమాచారం విన్నారు.

0: ఇప్పుడు విందాం సినీ ధమాకా సినిమా పాటల కార్యక్రమం. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: పిన్న పాట అనగనగా ఓ ధీరుడు సినిమా కోసం శ్రేయా ఘోషల్, సలీం మర్చెంట్ కలిసి పాడిన చంద్రబోస్ గీతం అది. సలీం సంగీతం సమకూర్చారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: ఇప్పుడు విందాం కేర్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా నుంచి పాట విందాం. రఘు కుంచె పాడిన పాట ఇది.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426.

0: 5 ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు, ఇప్పుడు మనం హిందీ దివస్, హిందీ దివస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం 14 సెప్టెంబర్ హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటాం. 1949 సెప్టెంబర్ 14 హిందీని కేంద్ర ప్రభుత్వం అధికార భాషగా రాజ్యాంగ పరిషత్తు నిర్ణయించింది. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో హిందీ మాట్లాడడం వలన హిందీని అధికార భాషగా చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం యొక్క ప్రాముఖ్యతను మనం బాగా చెప్పాలంటే, ప్రతి ప్రాంతంలో కూడా హిందీని వ్యాప్తి చేయడానికి, అలాగే 1953 నుండి భారతదేశం అంతటా కూడా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14 హిందీ దివస్ అంటే హిందీ దినోత్సవంగా జరుపుకోవాలి అని నిర్ణయించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వ్యవహార రాజేంద్ర సింగ్ అలాగే కాకా కాలేల్కర్తో పాటు హజారి ప్రసాద్ ద్వివేది అలాగే సేద్ గోవింద్ దాస్ వంటి సాహితీవేత్తలతో కలిసి హిందీని అధికార భాషగా స్థాపించడానికి అవిశ్రాంతంగా కృషి చేయడం జరిగిందన్నమాట. అసలు 1918 గాంధీజీ గారు హిందీ సాహిత్య సమ్మేళనంలో హిందీ భాషను అధికార భాషగా చేయాలని ఆయన కోరడం జరిగింది. అయితే వారు దీనిని ప్రజల భాష అని కూడా పిలిచారు. 1949 స్వతంత్ర భారతదేశ అధికార భాష ప్రశ్నపై చాలా చర్చలు వచ్చాయి. ఆ చర్చల తర్వాత 1949 సెప్టెంబర్ 14 ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట. ఇది భారత రాజ్యాంగంలోని 1వ భాగంలో 17వ అధ్యాయంలోని ఆర్టికల్ 343(1) ఈ విధంగా వివరించబడి ఉంటుందన్నమాట. యూనియన్ యొక్క అధికార భాష హిందీ, ఇంకా లిపి దేవనాగరిగా ఉంటుందన్నమాట. యూనియన్ యొక్క అధికారిక ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన సంఖ్యల రూపం అంతర్జాతీయ రూపంలో ఉంటుంది. ఈ నిర్ణయం తర్వాత అసలైన హిందుస్థానీ మాండలికం ఉర్దూ రూపంలో భర్తీ చేయబడింది. ప్రముఖ హిందీ సాహితీవేత్త వ్యవహార్ రాజేంద్ర సింగ్ 50వ జన్మదినమైనటువంటి సెప్టెంబర్ 14 ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది హిందీ దినోత్సవానికి అత్యంత అనువైన తేదీగా నిలిచిందన్నమాట. దీనిని జాతీయ భాషగా ఎంపిక చేసి అమలు చేసినప్పుడు హిందీ మాట్లాడని రాష్ట్రాల్లోని ప్రజలు కూడా హిందీ చాలా తక్కువగా, అస్సలు మాట్లాడని చోట కూడా మరి హిందీ మాట్లాడాలి అని చెప్పారు. ఆంగ్లానికి కూడా అధికార భాష హోదా ఇవ్వబడింది. ఫలితంగా ఏమైందంటే హిందీ కూడా ఆంగ్లం ద్వారా ప్రభావితం కావడం ప్రారంభమైందన్నమాట. అందుకని వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి హిందీ దివస్ రోజున ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ దివస్ సందర్భంగా విద్యార్థులకు హిందీని గౌరవించడం, హిందీ పట్ల హిందీని దైనందిన జీవితంలో ఉపయోగించడం నేర్పించడం జరుగుతుంది. దీనికని ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేస్తారు, ప్రత్యేక చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రత్యేక మీటింగులు కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క హిందీ యొక్క ఆవశ్యకతను అందరికీ తెలియచేస్తారు. ప్రజలలో హిందీ వాడకం అలాగే ప్రచారానికి గణనీయమైన కృషి చేసినటువంటి జాతీయ వ్యక్తికి ఈ అవార్డును కూడా ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా ఈ హిందీ దివస్ రోజున అనేక పోటీ పరీక్షలు పెట్టి వ్యాసరచన పోటీలో మరి పాస్ అయిన వారికి, మంచి మార్కులు వచ్చిన వారికి బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది. చాలా ఆఫీసెస్లో కూడా హిందీ డేని హిందీ దివస్ని ఎంతో అద్భుతంగా జరుపుకుంటారన్నమాట. దీని లక్ష్యం ఏంటంటే ప్రజలు హిందీ భాషను పూర్తిగా ఉపయోగించుకోనంత వరకు అది అభివృద్ధి చెందదు అని గుర్తు చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఆంగ్లానికి బదులుగా హిందీని ఉపయోగించాలని కూడా సూచించారు. అంతేకాకుండా సంవత్సరం పొడవునా హిందీలో గణనీయమైన అభివృద్ధి పనులు చేసి దానిని తమ పనిలో సమర్థవంతంగా ఉపయోగించుకునే వారిని

అవార్డులతో కూడా సత్కరిస్తారు, అది విషయం అన్నమాట. కాబట్టి హిందీ వారం అని కూడా ఉంటుంది. సెప్టెంబర్ 14వ తేదీ నుండి ఈ వారం పాటు హిందీ వారోత్సవాలు కూడా జరుపుకుంటారన్నమాట. అంటే ఈ వారం పొడవున వివిధ పోటీలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలను పాఠశాలలు, కార్యాలయాలు రెండిట్లో కూడా నిర్వహిస్తారు. అదండి విశేషాలు హిందీ డే గురించిన విశేషాలన్నమాట.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుండి, 6:30 కేరాఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమం. 7:15 వ్యవసాయ పాఠశాల ఉంటుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం సమర్పణ అనంతపురం కేంద్రం, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 చిత్రకుసుమాలు, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. ఆ తర్వాత చిత్రకుసుమాలు ఉంటే 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ నుంచి. 9:30 ఆపాత మధురాలు, 10:00 శాస్త్ర

శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇక రేపటి ప్రసారాలు, రేపు ఉదయం 5:53 ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. 6:00 ప్రబోధ గీతం, 6:10 భక్తిరంజన భక్తి గీతాలు, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యానం డాక్టర్ కేసర్లవాణి, 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 7:15 ప్రభాతరేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం, మహారాష్టలోని ఏలూరు ఎల్లోరా గుహల గురించిన రెండవ భాగం కార్యక్రమం సమర్పణ శ్రీ డి సాయి నగరా. 7:45 ఉదయ రాగం సినిమా పాటలు, 8:35 వరదగుడి కార్యక్రమంలో సినిమా హీరోయిన్ రమ్యకృష్ణ నటించిన చిత్రగీత కదంబం, 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు, 10:00 విజయవాడ కేంద్రం నుంచి ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు. ఇక రేపు సాయంత్రం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు, ఆ తర్వాత 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత క్రీడా ప్రపంచం ఉంటుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి, రేపు సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:30 భక్తి కుస్మాలు భక్తి గీతాల కార్యక్రమం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:15 కిసాన్ వాణి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి, 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్ ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వినవచ్చు. సమర్పణ ఆకాశవాణి తిరుపతి కేంద్రం, 8:00 చిత్రకుసుమాలు, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 8:40 తిరిగి చిత్రకుసుమాలు ఉంటాయి, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి, ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది, 10:00 హరికథ కాలక్షేపం. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. సమయం 6:05 ఇక ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptylettersatgmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
0: ఇప్పుడు మనం ఒక పాట విందాం.

0: పిండపాట చలాకి సినిమా కోసం టిప్పు మేఘా పాడిన అవినాష్ గీతం, వి హరికృష్ణ సంగీతం. ఇప్పుడు కేరాప్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం.
1: సర్, ఈ ఉత్తరం అనంతపురం జిల్లా అనంతపురం మండలం కృష్ణమారెడ్డి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య మనకు ఉత్తరం రాస్తున్నారు సార్. 25వ తేదీ మంగళవారం నాడు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈ రోజులో భాగంగా నేత్రదాన దినోత్సవాల గురించి, నేత్రదానం గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. కొత్త వ్యాఖ్యాత మేడం గారు అలాగే చిత్తరంజన్ గారి జీవిత విశేషాలు చక్కగా తెలిపారు. ఇతను ఆల్ ఇండియా రేడియో కేంద్రంలో లలిత భక్తి గీతాలు, లలిత గీతాలు, మంగళహారతులు మొదలగు గీతాలను ఆలపించిన వారు అని మాకు ఈ రోజు చక్కగా తెలిపారు. మంచి విషయాలు అందించిన మేడం గారికి మా ధన్యవాదాలు. అలాగే ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించి, మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. అక్కడ జలపాతాల గురించి, ముఖ్యమైన నదులు గురించి విలువైన సమాచారం అందించిన శ్రీడి సాయి రఘునాథ్ చరణ్ గారికి మా ధన్యవాదాలు. అలాగే 26వ తేదీ బుధవారం నాడు ఉదయం 8:35

ఆల్బం ప్రత్యేక చిత్రగీతాల కార్యక్రమంలో కాసర్ల శ్యామ్ గురించి విలువైన సినీ సమాచారాన్ని, వారి జీవిత విశేషాలను చక్కగా తెలిపారు నిర్మలా మేడం గారు. వారికి ధన్యవాదాలు. 25వ తేదీ మంగళవారం నాడు ఉదయం 8:35 వరదగుడి కార్యక్రమంలో స్వయం కృషితో ఎదిగి చలనచిత్ర రంగంలో మహారాజుగా అవతరించి శ్రోతల గుండెల్లో ఖైదీగా గూడు కట్టుకుని అవినీతి పరులను అణగదొక్కిన ఠాగూర్, పేదల బ్రతుకులను బాగుపరిచిన ముఠా మేస్త్రి అతని చిరంజీవి, ఆయన జన్మదినం సందర్భంగా మన వ్యాఖ్యాత వేణుగోపాల్ గారు అద్భుతమైన పద వ్యాఖ్యానాలతో చక్కటి స్వరం ద్వారా వరదగుడి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. ప్రత్యేకించి వేణుగోపాల్ సార్ గారికి మా ధన్యవాదాలు. అలాగే 9:00 నుంచి 10:00 వరకు చిత్రలేఖ కార్యక్రమంలో ప్రతిరోజు న్యాయం చేసి అందరి ఉత్తరాలను చక్కగా చదివిన వారు వేణుగోపాల్ సార్ గారికి మా యొక్క ధన్యవాదాలు. 27వ తేదీ గురువారం నాడు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ సరస్సుల దినోత్సవం సందర్భంగా సరస్సులో నివసించే పక్షుల గురించి, వాటి ప్రయాణాల గురించి మంచి పాటల ద్వారా, మాటల ద్వారా నిర్మలా మేడం గారు చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడం గారికి మా ధన్యవాదాలు. 24వ తేదీ రాత్రి 7:15 సోమవారం నాడు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయంలో డ్రోన్లు వాడే విధానం, మెలకువల గురించి శాస్త్రవేత్త ఏ సాంబయ్య గారి ప్రసంగం చాలా బాగుంది. ప్రతి శనివారం సాయంత్రం 5:30 అలాగే ఆదివారం సాయంత్రం 5:30 నిరుద్యోగ యువత కోసం, పోటీ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం తిరుపతి ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమవుతున్న అక్షయ పాత్ర లాంటి అమూల్యమైన కార్యక్రమం కరెంట్ అఫైర్స్ వీక్లీ రౌండప్ అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ వారంలో జరిగే జాతీయ అంతర్జాతీయ విశేషాల గురించి, విలువైన విజ్ఞాన విశేషాలను పోటీ పరీక్షలు రాసే వారి కోసం చక్కగా నిర్వహిస్తున్నారు సుధాకర్ గారు. అలాగే ఉద్యోగ సమాచారాన్ని కూడా ఇవన్నీ కార్యక్రమంలో వినిపిస్తున్నారు. ఈ రెండు కార్యక్రమాలు నేటి నిరుద్యోగ యువతకు చాలా చాలా ఉపయోగపడుతున్నాయి. నేను కూడా చాలా మందికి ఈ కార్యక్రమం వినమని చెప్పాను. చాలా మంది నిరుద్యోగ శ్రోతలు వింటున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. అలాగే గత 8 నెలలో రాయలసీమలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న సమయంలో రైతులు ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఎలాంటి పంటలు పెట్టుకోవాలి అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మన తిరుపతి ఆకాశవాణి కేంద్రం ద్వారా వివిధ రంగాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు నీటి పొదుపు గురించి చక్కగా వ్యవసాయ సమాచారాన్ని అందిస్తున్నారు. మీకు ధన్యవాదాలు సార్. కృషి విజ్ఞానం కేంద్రం ద్వారా శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు చాలా చాలా బాగున్నాయి. మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు తిరుపతి ఆకాశవాణి కేంద్రానికి అధికారులైన సుధాకర్ మోహన్ గారికి, సాయి రఘునాథ్ చరణ్ గారికి మా ధన్యవాదాలు. తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మా ఆత్మీయ సోదరీమణులైన మా అభిమాన మహిళా వ్యాఖ్యాతలకు, అలాగే మహిళా శ్రోతలకు అందరికీ పేరు పేరున సోదర సోదరీమణులకు ముఖ్యమైన పండుగ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీ జీవితంలో మంచి జరిగి అందరికీ అష్టైశ్వర్యాలు కలిగి ఆకాశవాణితోనే ఆనందంగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 28వ తేదీ శుక్రవారం నాడు 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో కొత్త వ్యాఖ్యాత మేడం గారు చరిత్రలో ఈరోజు గురించి చక్కగా తెలియజేశారు. అలాగే 35 నిమిషాల వరదగుడి కార్యక్రమంలో ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు అక్కినేని నాగార్జున గారి గురించి కొత్త వ్యాఖ్యాత మేడం గారు ఆయన గురించి చెప్పగా వర్ణిస్తూ, ఈ నెల 29వ తేదీ ఆయన పుట్టినరోజు సందర్భంగా వారి జీవిత విశేషాలు, చలనచిత్ర రంగ ప్రవేశం, అలాగే వారి జీవిత విశేషాలను చెబుతూ గీతాంజలి, శివ, అన్నమయ్య, నిన్నే పెళ్లాడుత మొదలగు చిత్రాల్లో నుంచి మంచి హిట్ సాంగ్స్ వినిపించారు మేడం గారు. ధన్యవాదాలు. అలాగే 9:00 నుంచి 10:00 వరకు చిత్రలేఖ కార్యక్రమంలో ఏకతాటిగా గంటసేపు ఉత్తరాలు చదవడం, పాటలు వినిపించడం, అవన్నీ మేము వినడం ఓ మధురమైన జ్ఞాపకం. నేటి చిత్రలేఖ కార్యక్రమాన్ని మేడం గారు చక్కగా నిర్వహించారు. పాటలన్నీ విన్నాము, చాలా సంతోషం. పాటల కోసం ఉత్తరాలు రాస్తున్న శ్రోతలందరికీ మా ధన్యవాదాలు. తిరుపతి ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమవుతున్న నిత్య నూతన కార్యక్రమాలు నవతరానికి, యువతరానికి అందిస్తూ నూతన నవీకరణానికి నాంది పలికి సరికొత్త రీతిలో కార్యక్రమాలను శ్రోతలకు అందిస్తున్న తిరుపతి ఆకాశవాణి అధిపతి

0: సంచాలకులు ఎం సుధాకర్ మోహన్ గారికి, డి సాయి రఘునాచరణ్ గారికి, అలాగే జె నిర్మలా మేడం గారికి, సుమధుర స్వరాల వ్యాఖ్యాతలు అందరికీ, శ్రోతలు రాసిన ఉత్తరాలకు తిరిగి సమాధానాలు అందిస్తున్నందుకు మీకు మా శ్రోతల తరపున శతకోటి వందనాలు. 11వ తేదీ శుక్రవారం నాడు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు భాగంగా భూదాన ఉద్యమం సృష్టికర్త ఆచార్య వినోబా భావే గురించి చక్కటి విషయాలు తెలియజేశారు మేడం గారు. అలాగే సుబ్రహ్మణ్య భారతి గారి గురించిన జీవిత విశేషాలు చెబుతూ వారి కవితల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. ఈనాటి కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు మంచి విషయాలు తెలియజేశారు మేడం గారు. మేడం గారికి మా ధన్యవాదాలు. అలాగే ఆర్ సురేంద్ర గారి స్వీయ కవితలు చాలా బాగున్నాయి. మనిషి జీవితానికి సంబంధించి, మనిషి యొక్క అంతరాత్మ గురించి చక్కటి కవితలు వినిపించారు. వారికి ధన్యవాదాలు. ఉదయం 8:35 వరదగుడి ప్రత్యేక కార్యక్రమంలో తెలుగు హీరోల అందరితో నటించిన హీరోయిన్ శ్రీయ గురించి, వారి సినీ రంగ ప్రవేశం గురించి, వారు నటించిన చిత్రాల్లో నుంచి పాటలు వినిపిస్తూ ఆమె పైన వ్యాఖ్యానించిన తీరు చాలా బాగుంది. మంచి పాటలు, మధురమైన పాటలు అందించిన మేడం గారికి మా ధన్యవాదాలు. అలాగే 9:00 నుంచి 10:00 వరకు చిత్రలేఖ ఉత్తరాల ద్వారా కోరిన పాటల్లో తన కవిత గానామృతాన్ని తన మాటల ద్వారా చెబుతూ మంచి పాటలు వినిపించారు మేడం గారు. ధన్యవాదాలు. 7వ తేదీ సోమవారం నాడు ఉదయం ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు భాగంగా అంతర్జాతీయ పోలీసు సహకారం దినోత్సవం గురించి గాయత్రి మేడం గారు చక్కటి విషయాలు, అలాగే ఉషశ్రీ గారి వర్ధంతి సందర్భంగా వారి యొక్క జీవిత విశేషాలు గురించి, ఆయన ఆకాశవాణిలో చాలా కాలం పనిచేశారని, ధర్మ సందేహాలకు సమాధానాలు ఇచ్చేవారని చక్కటి విషయాలు గాయత్రి మేడం గారు తెలియజేశారు. ధన్యవాదాలండి. సాయంత్రం 5:00 వనితా లోకం కార్యక్రమంలో ఏ అనితాదేవి గారి స్వీయ కవితలు, ఉదయం కార్యక్రమంలో పొలం కబుర్లు, ద్రవ జీవన ఎరువుల వాడకం వల్ల ఉపయోగాలు, అలాగే మిరప నారు మడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చక్కటి వ్యవసాయ సమాచారం అందించారు. ధన్యవాదాలు. అలాగే అన్ని అవయవాల దానం కంటే నేత్రదానం గొప్పదని, నరాలకు దెబ్బ తగిలితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే నేత్రదానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా బాగా చెప్పారు మేడం గారు. సాయంత్రం 5:30 యువవాణి కార్యక్రమంలో సాయి రఘునాచరణ్ గారు ఉద్యోగ సమాచారాన్ని చక్కగా వినిపించారు. 4వ తేదీ శుక్రవారం నాడు ఉదయం ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజులో భాగంగా దాదాబాయి నవరోజీ జయంతి సందర్భంగా జీవిత విశేషాలను, భారత స్వాతంత్ర్యంలో తన యొక్క ఔన్నత్యాన్ని గురించి జయంతి మేడం గారు చక్కటి విషయాలు తెలియజేశారు. రచయిత భూపేంద్రనాథ్ దత్త జీవిత విశేషాల గురించి చక్కగా వివరించారు. ఉదయం 7:45 ఉదయరాగం కృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా కొన్ని విశేషాలు చక్కగా తెలిపారు. మంచి మాటల ద్వారా శ్రీకృష్ణుని గురించి, వారి గొప్పతనాన్ని గురించి, ఆమె తన మాటల ద్వారా కవిత గానామృతాన్ని చక్కగా వినిపించారు. సాయంత్రం 5:30 కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి, భారత్లో ఆయుర్వేద పరిషత్ అలాగే ఆయుష్మాన్ భారత్ విశేషాలు వేణుగోపాల్ సార్ గారు చక్కగా తెలియజేశారు. 8వ తేదీ మంగళవారం నాడు ఉదయం ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఓ బాటసారి కార్యక్రమం సాయి రఘునాచరణ్ గారు అందించిన వివరాలు చాలా బాగున్నాయి. ఉదయం 8:35 వరదగుడి కార్యక్రమంలో హీరోయిన్ మీనా గురించి చక్కటి సినీ విశేషాలు అందించారు మేడం గారు. అందించిన పాటలు, మాటలు శ్రోతల హృదయాలను తాకాయి. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా పద్మజ మేడం గారు సర్వశిక్ష అభియాన్, విద్యా హక్కు చట్టం, నవభారత సాక్షరత గురించి చక్కటి విద్యా విశేషాలు అందించారు మేడం గారు. మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువత కోసం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం యువజనుల కార్యక్రమంలో సుధాకర్ మోహన్ గారు అచ్చే వీక్లీ రౌండప్ గత వారం జరిగిన చక్కటి విజ్ఞాన విశేషాలు నిరుద్యోగ యువత కోసం తప్పిస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు. సార్, ఈ ఉత్తరం నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నాగ్నాథ్ గుప్తా రాశారు సార్. కేర్ ఆఫ్
1: ఓకే అండి, చాలా మంచిది. నాగ్నాథ్ గుప్తా గారు మీరు చాలా విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా ప్రతి కార్యక్రమాన్ని ఎంతో అద్భుతమైన రీతిలో మరి ప్రస్తావించడమే కాదు, దాని గురించిన వివరణ కూడా ఇచ్చారు మీ ఉత్తరంలో. అది చదవడానికి మాకు

0: ఇంత సమయం పట్టిందంటే మీరు రాయడానికి, మీరు వినటానికి మీరు ఎంత సమయం తీసుకుంటారు, ఎంత కేర్ తీసుకుంటారు, ఎంత ఇంట్రెస్ట్ చూపించుంటారు అనేది, ఎంత బాగా వినుంటారు రేడియో అన్నది మాకు బాగా అర్థమవుతుందండి. మరి ఇలా వినేవాళ్ళు ఉంటే రేడియో మాకు ఇంకా చాలా ఎంకరేజ్మెంట్ అన్నమాట. ఎందుకంటే మేము ఇంకా అయ్యో వీళ్ళు వింటున్నారు కాబట్టి వీళ్ళ కోసం ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉపయోగపడతాయో అవన్నీ కూడా మేము తెలియజేయాలి అన్నది మా ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. మేము అట్లా డెవలప్ చేసుకుంటాము కాబట్టి మీ యొక్క ప్రోత్సాహమే మాకు బలం. ముఖ్యంగా నాగనాథ్ గుప్తా గారు, మీరు ఇంత ఓపిక్గా లెటర్ రాసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ప్రతి వివరణలో కూడా మీరు పదాలు వాడడం కూడా చాలా మంచిగా వాడారు. ముఖ్యంగా పదాలు వాడడం కాదు కానీ ఆ రేడియో కార్యక్రమాలపై మీకున్నటువంటి ఆ అభిమానం, ఆ యొక్క ఆశ, మరి ఏదో నేను నేర్చుకోవాలి రేడియోలో వింటూ రేడియోలో ప్రసారం చేసే కార్యక్రమాలతో నాకు చాలా అనుబంధం ఉంది, చాలా అవసరం నాకు. దీనివల్ల నాకు ఆరోగ్యానికే కాదు, నా ఇంటికే కాదు, నా వ్యవసాయానికే కాదు, మా ఇంటి చుట్టుపక్కల మా బ్యాంకర్స్కే కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఇందు నుంచి వచ్చే సమాచారము ఎంతో ఉపయోగకరము అన్న విషయాన్ని మీరు గుర్తించారండి. అందుకే అంత బాగా వింటున్నారు. మీరెంత ఎంజాయ్ చేస్తున్నారో, ఎంత రేడియో మిమ్మల్ని ఎంత ఎంటర్టైన్ చేస్తుందో అది కూడా మీరు మీ యొక్క ఉత్తరంలో స్పష్టంగా రాసినట్టు తెలుస్తోంది మాకు. ఇలా ప్రతి ఒక్కరు వింటున్నారని అనుకుంటాను కానీ అందరూ రాయడానికి ఓపిక చూపించట్లేదు. కానీ ఓపిక చేసుకొని రాశారు కదా మీరు, అందుకే మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా ఎప్పుడూ రాస్తూ ఉండండి. మరి మేము మర్చిపోలేని మరి ఉత్తరంగా ఇది ఉందన్నమాట. ఇంకా బాగా మరి మీరు రాస్తూ అనేకులకు ఇన్స్పైరేషన్ అంటే ఎంతోమందికి స్ఫూర్తిగా మీరు ఉంటున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలండి. తర్వాత
1: వాణి ఆకాశ డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి నమస్కారాలు. 8వ తేదీ మంగళవారం ఉదయం ఓ బాటసారి కార్యక్రమంలో ప్రసారం చేసిన ఎల్లోరా గుహల గురించి వివరిస్తూ, ఎల్లోరాని పూర్వము వెల్లూరుపురమని పిలిచేవారని, ఇక్కడ ప్రధానంగా 34 గుహలు ఉన్నట్లు, దాదాపు అది 2 కిలోమీటర్లలో విస్తరించి ఉన్నట్లు, అలాగే 1 నుండి 12 వరకు బుద్ధ గుహలు, 13 నుండి 29 వరకు హిందూ గుహలు, 30 నుండి 34 వరకు జైన గుహలు గురించి, అలాగే శిల్పాల చరిత్ర గురించి, అలాగే వాస్తుశిల్పాల చరిత్ర గురించి ఎన్నో విషయాలు వివరించారు. అక్కడి విహారాలు, ధ్యాన మందిరాలు, భిక్షుల నివాసాలు, అలాగే అక్కడి శిల్ప కళలకు సంబంధించి చిత్రీకరించిన విషయాలు కళ్లకు కట్టినట్టు వివరు. చక్కటి కార్యక్రమం అందించిన శ్రీ సాయి రఘునాథ్ చరణ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చక్కటి కార్యక్రమాలు అందిస్తున్న అసిస్టెంట్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ శ్రీ సుధాకర్ మోహన్ గారికి, వారి సిబ్బందికి, సాంకేతిక విభాగం అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఏలూరు నుండి ఆర్ రఘుబీర్ సింగ్, సుగుణాభాయి, రాధామున్నా. కేర్ ఆఫ్ ఆకాశవాణి శ్రోతల అభిప్రాయాలు ఆకాశవాణి తిరుపతి, ఆకాశవాణి తిరుపతి కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి, మా శబ్దమిత్రులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అందిస్తున్నాం. గత సోమవారం సాయంత్రం ప్రసారమైన కేర్ ఆఫ్ ఆకాశవాణిలో శ్రోతల కార్యక్రమాలపై పంపిన అభిప్రాయాలను చక్కగా చదివి వినిపించిన మేడం గారికి ధన్యవాదాలు. కరోనా జాగ్రత్తల గురించి శ్రీ రాజేష్ గారి సూచనలు ఆలోచింపచేశారు. మా అభిప్రాయాలకు స్పందించి జవాబులు అందజేసిన శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్ గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు. ప్రతిరోజు చక్కటి కార్యక్రమాలు రూపొందించి అందిస్తున్న నిర్వాహకులకు, సిబ్బందికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. సర్ వీరే 7/9/2026 సోమవారం వనితా లోకం కార్యక్రమంలో ఏ అనితాదేవి గారి స్వీయ కవితలు ఆలోచింపచేశాయి. కార్యక్రమంలో అలుపెరగని అమ్మ, అత్యున్నత అమ్మ, అలుపేలేని నాన్న, గురువు ప్రగతికారకులు, పల్లె అందాలు మొదలైన కవితలు అనితాదేవి గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. 8/9/2026 మంగళవారం ఆంజనేయస్వామి భక్తి గీతాలు విని తరించాం. ఉదయం ప్రసారమైన ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు శీర్షికన హుసేన్ హజారికా గారు, మంచి రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు, ఇంకా వీరి జీవిత విశేషాలతో పాటుగా ఆశా బోన్స్లే గారి జీవిత విశేషాలు అందించిన మేడం గారికి మా ధన్యవాదాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం. కేర్ ఆఫ్ ఆకాశవాణి.

0: కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలు. శనివారం ఆదివారం సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ది వీక్ మొదటి 2 భాగాలు శని ఆదివారాల్లో విని ప్రపంచంలో జరిగే విశేషాలు కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది. ధన్యవాదాలు. శ్రీ సుధాకర్ మోహన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. సోమవారం సాయంత్రం 6:30 కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్ గారు చాలా చక్కగా సమాధానాలు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. మంగళవారం ఉదయం 6:10 భక్తి రంజనీలో ఆంజనేయ స్వామి భక్తి గీతాలు చాలా బాగున్నాయి. సూక్తి ముక్తావళిలో శ్రమ గురించి, సేవ గురించి చాలా చక్కగా వివరించి, చేసే పని ఇష్టంగా చేయాలి అని, చేసే వంటి వారు శివుడితో సమానం అని చాలా చక్కగా వివరించారు. సేవ సృష్టి ధర్మమని, మానవ సేవయే మాధవ సేవ అని, సేవ చేయడంలో నీ శ్రమను దేవుడు గుర్తిస్తాడని శ్రీ జీవి సుబ్రహ్మణ్యం గారు చాలా చక్కగా వివరించారు. వారికి మా నమస్కారములు. అనంతరం రబీలో వేరుశనగ వరిలో సమగ్ర సస్యరక్షణ చర్యలు, నష్టపరిచే పురుగులు, పొగాకు, లద్దె పురుగులు నివారించడానికి సస్యరక్షణ చర్యలు, వేసవి దుక్కల వల్ల వేపగింజల కషాయం, పిచికారీ వల్ల ఆకు కొనల్లో గుడ్లు పెడతాయి, ఆకు కొనలు తెంపి నాశనం చేయాలని, విత్తనాలను శుద్ధి చేయాలి అని చాలా చక్కగా వివరించారు. వేప నూనె విత్తనాలకు పట్టించాలి, పురుగులు పట్టకుండా ఉంటాయని, వివిధ ఆకుల పొడి గురించి చాలా విషయాలు తెలియజేశారు. రబీ వరి సాగు విధానం, వరిలో ఎరువులు ఎప్పుడు వాడాలి, నీటి యాజమాన్య పద్ధతులు గురించి, సేంద్రియ ఎరువులు ఎప్పుడు వాడాలి, జీవన ఎరువులు గురించి చాలా చక్కగా వివరించారు. ఎక్కువ నీరు ఉండకూడదు, కేవలం నీరు పట్టే దశ నుంచి మాత్రమే నీరు ఉండాలి అని చాలా చక్కగా వివరించారు. వారికి ధన్యవాదాలు. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు కార్యక్రమంలో ఆ రోజు విశేషాలు, విశిష్టత గురించి, ప్రత్యేక రోజుల గురించి చక్కగా వివరిస్తూ అద్భుతమైన వ్యాఖ్యానం చరిత్రలో ఈరోజు కార్యక్రమం. అనంతరం ఓ బాటసారి కార్యక్రమంలో ఎల్లోరా గుహల గురించి, ఒక్కో గుహ గురించి వివరిస్తూ ఉంటే నిజంగా చూసిన అనుభూతి కలుగుతోంది. ఎల్లోరా గుహల గురించి వింటూ ఉంటే సినిమా చూసిన అనుభూతి కలిగింది. శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్ గారికి ధన్యవాదాలు. కొంతమంది కొత్త వ్యాఖ్యాతలు చాలా తప్పులు చదువుతున్నారు, పదాలు తప్పులు చదువుతున్నారు, దయచేసి గమనించగలరు. ప్రతి మాట స్పష్టంగా పలికితేనే కార్యక్రమం ఆకట్టుకుంటుంది, దయచేసి వ్యాఖ్యాతలు గమనించగలరు.
1: మంచిదండి, మరి మీరు రాసిన ఉత్తరంలో చాలా విషయాలు తెలియజేస్తూ వచ్చారు. మరి మీరు విన్న ప్రతిదీ గుర్తుపెట్టుకోవడమే కాకుండా వాటిని ఎలా ఉంటే బాగుంటుంది అన్న విషయం కూడా మీరు మాకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. మరి శ్రోతలు, మరి మీరందరూ కూడా వింటున్నారు, మీరందరూ కూడా మాకు ఇలాంటి స్పందన, అంటే మీలో నుంచి ఇలాంటి స్పందన వస్తే మేమెంతో ఆశపడుతూ, మేమెంతో ఇష్టపడుతుంటాం అన్నమాట. మీరందరూ కూడా మేము తెలపాలని, ముఖ్యంగా లెటర్స్, శ్రోతలు రాసే లెటర్స్, చిత్రలేఖ, ఆ కార్యక్రమం గురించి కూడా వాళ్ళు చక్కగా, అంటే ప్రతి పాట వింటున్నారన్నమాట శ్రోత. తర్వాత మరి కొత్తగా వచ్చిన వ్యాఖ్యాతలు చాలా తప్పులు చెప్తున్నారు అని అన్నారు కదా, అవునండి, వారికి కొంచెం అంటే కొత్తగా వచ్చారు కాబట్టి డెఫినెట్గా ముందు వారు మంచిగా చెప్పేట్టుగా మేము వాళ్ళకి తరిపిది ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళు చాలా శ్రమిస్తున్నారు కూడా చక్కగా, ఇంకా రేడియోకి అలవాటు పడి రేడియోని ఎలా మరి మీకు చక్కగాటి ప్రజెంటేషన్ ఉండాలో వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలిసేటట్లు వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. తప్పకుండా మేము ఆ విషయాన్ని మాత్రం తీసుకుంటాం కాబట్టి చక్కగా వాళ్ళు చేస్తారు. కానీ కొన్ని లెటర్స్ కూడా వచ్చాయండి మా కార్యక్రమానికి. 19 మంగళవారం ఉదయం 7:15 ప్రభాత రేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత ప్రపంచ మానవతా దినోత్సవం గురించి, ఆ తర్వాత ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం గురించి చెప్పిన సంగతులు, మరి ఆ యొక్క మాకెంతో విజ్ఞానం అందించాయని ఉత్తరం రాసిన వాళ్ళు ఎవరంటే, మరి కృష్ణా జిల్లా ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం, అక్కడ నుంచి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్, వీరు లెటర్ కార్డులో రాశారు ఈ విషయాలన్నీ కూడా. మీకు చాలా ధన్యవాదాలండి. ఇంత బాగా మరి మామూలుగా

0: వాట్సాప్ పంపేవాళ్ళు మరి ఎందుకో ఈసారి లెటర్ కార్డులో రాసి పంపించారు. తర్వాత ఓ మాటసారి కార్యక్రమం ప్రపంచ ప్రాంతీయ పర్యాటక ప్రదేశాలలో కైలాస కోన గురించి చెప్పారు. అక్కడ జలపాతం, దాని ప్రాముఖ్యత, ఇంకా స్థల పురాణం గురించిన సంగతులు, అక్కడికి ఎలా చేరుకోవాలనే విషయం కూడా చెప్పారు. చక్కగా మీరు అందించినందుకు మీకు ధన్యవాదాలు. తర్వాత తిరుమలలో చక్రతీర్థం దగ్గర గల శిలాతోరణం, నేషన్ జియో హెరిటేజ్ స్మారక చిహ్నం గురించి అందించి మాకు తెలియని విషయాలు చాలా బాగా చెప్పారండి. మరి ఈ కార్యక్రమంలో కొంతమంది మేడమ్స్ కూడా మాకు మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నారు. గత వారం తలకోన అడవి గురించి, కళ్యాణ్ డ్యామ్ గురించి, స్వర్ణముఖి నది గురించి చెప్పిన పర్యాటక ప్రదేశ వివరాలు కూడా చాలా బాగున్నాయి. అందుకు మీకు మరీ చెప్పలేనంత ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంటూ గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్, మీరు ఉప్పుల నుంచి మాకు లెటర్ కార్డు రాశారండి, మీకు ధన్యవాదాలు. తప్పకుండా అండి, మరి ఇంత మంచి కార్యక్రమం మీకు మేము వినిపిస్తున్నాం అంటే దాని వెనకాల కారణం మీరే అని మేము చెప్తాను. ఎందుకంటే మీరు మమ్మల్ని ఇలాగా వాట్సాప్లో పెడుతున్నారు, ఈమెయిల్స్ పెడుతున్నారు, తర్వాత లెటర్ కార్డ్స్ కొని లెటర్ కార్డ్స్ ద్వారా మాకు చక్కగా మీరు అభిప్రాయాలు రాసి పంపిస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి మీరు ఈ కార్యక్రమం విని దీని ద్వారా మీరు పొందిన అంటే మీరు విజ్ఞానం పొందారు అన్నారే, అది మాట చాలా బాగా నచ్చింది నాకు. ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి అంత విజ్ఞానం మాకు అందించారు మీరు అంటున్నారు కదా, అది బాగా నచ్చిందండి. మరి ఎట్లా కొన్ని ప్రదేశాలకు ఎలా వెళ్లాలో అది కూడా అడ్రస్తో పాటు మీకు మా ఓబాటిసారి కార్యక్రమం మీకు చక్కగా ఉంది, మరి మీకు గైడ్ చేస్తుంది అన్న విషయాన్ని మేము చాలా గర్విస్తున్నాం. కాబట్టి ఆ కార్యక్రమం ద్వారా మీరు పొందుతున్నటువంటి మరి ఆ అడ్రస్, మరి దాని ద్వారా మీరు పొందుతున్న అనుభూతి మాకు చాలా సంతోషాన్ని కల్పిస్తుంది. అలాగే ఇదే కార్యక్రమాలపై మరికొంతమంది ఉత్తరాలు కూడా కొంతమంది లెటర్స్ రాశారండి. కొండూరు సాయిలీల మహేష్ కుమార్ గారు వీరు మనకు రాసి పంపారు. వీరు ఎక్కడి నుంచి అంటే ఐరాల నుంచి, చిగరపల్లి నుంచి లెటర్ కార్డ్ రాశారండి. తర్వాత మనం కేరఫ్ ఆకాశవాణి కార్యక్రమం చాలా బాగుంది. కేరఫ్ మేము అడిగే ప్రశ్నలకు మీరు కరెక్ట్ సమాధానాలు ఇస్తున్నారు, ధన్యవాదాలండి అంటూ నన్నూరు వారిపల్లి, వీరు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం నన్నూరు వారిపల్లి నుంచి రాసిన వారు ఎవరంటే నాగార్జున, ద్రాక్షాయిని, గిరి సాత్విక్ వీరు రాశారు. తర్వాత మనకు మరొక ఎప్పటి శ్రోత ఎక్కువగా చిత్రలేఖలు, పాటలు కోరడమే కాకుండా మరి వారి అభిప్రాయాలు మనకు వాట్సాప్ మెసేజ్ పంపుతూ ఉంటారు. వారు లెటర్ రాశారండి. కర్ణాటక చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరు రాసిన ఉత్తరం. మరి మీరు కిసాన్ వాణి కార్యక్రమం వీళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉందని మరి తెలుపుతూ ఉన్నారు. తర్వాత ఓ బాటసారి కార్యక్రమం వింటున్నాం, ముఖ్యంగా పాటలు చాలా బాగున్నాయి, హలో ఆకాశవాణిలో లైన్ దొరకటం లేదు అంటున్నారు. కాబట్టి వీళ్ళు రికార్డింగ్, హలో ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమానికి మేము రికార్డ్ ఆ కార్యక్రమం మాకు చాలా మంచిగా ఉంది. ఎందుకంటే ఈ హలో ఆకాశవాణి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి లైన్ దొరకడం లేదు కాబట్టి మరి కార్యక్రమం మాకు బాగా ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల మేము హలో ఆకాశవాణిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం అని మరి రాశారు. మరి ఆ మాట మాకు చాలా బాగా నచ్చిందండి. ఇంత చక్కగా మీరు మంచిగా కార్యక్రమం వింటమే కాదు దాని మీద మీ అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మాకు తెలియచేస్తూ ఉంటే మేము చాలా గుండె నిండా ఆనందాన్ని పొందుతున్నాం. సో మరి ఈరోజు ఇంత చక్కగా లెటర్స్, కార్డ్స్ కూడా మాకు వచ్చాయి అంటే నిజంగా ఆనందం భరితంగా ఉంది. కాబట్టి మీకు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా ఎప్పుడు రాస్తూ ఉండండి, మా ఈమెయిల్ అడ్రస్, మా యొక్క వాట్సాప్ నెంబర్స్, అలాగే లెటర్స్ అడ్రస్ కేరఫ్ ఆకాశవాణికి, ఇవన్నీ మీరు తెలుసుకొని గుర్తుపెట్టుకొని ఇలా రాస్తున్నందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తోంది ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య.

0: ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: మనకు ఉత్తరాలు రాయాలంటే ఈ అడ్రస్ కు రాయాల్సి ఉంటుంది. కేర్ ఆఫ్ ఆకాశవాణి, స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501. చిరునామా మరొకసారి సార్, కేర్ ఆఫ్ ఆకాశవాణి, స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501. అలాగే ఈమెయిల్ ద్వారా ఉత్తరాలు రాయాలంటే మా ఈమెయిల్ అడ్రస్ AIRTPTYLETTERS అంటే లెటర్స్ @gmail.com. మరొకసారి AIRTPTYLETTERS లెటర్స్ @gmail.com. ఉత్తరాల ద్వారా మీకు రాయడం వీలు కానప్పుడు శ్రోతలు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు. మా వాట్సాప్ నంబర్ 8772246605. 877-22-4605.
1: ఇంతవరకు కేర్ ఆఫ్ ఆకాశవాణి శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు విన్నారు. ఇప్పుడు సమయం 7:05. ఇక తెలుగులో వార్తలు విందాం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక ఆర్థికాభివృద్దికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. దేశంలో అనేక భాషలు మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఇక వార్తల వివరంగా. జాతీయ భద్రతకు, సామాజిక ఆర్థికాభివృద్దికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని బలోపేతం చేస్తూ విభిన్న వనరుల నుండి ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటం, కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలను పరిరక్షించడం ద్వారా ఇంధన భద్రతను పెంపొందించాల్సిన అవసరాన్ని సభ్య దేశాలు ప్రముఖంగా ప్రస్తావించాయి. ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం, కీలక ఖనిజాల దుర్వినియోగం ప్రగతికి అవరోధంగా మారవచ్చని హెచ్చరించారు. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం భవిష్యత్తు నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రజల కేంద్రీకృత అభివృద్ది, గ్లోబల్ సౌత్ ప్రయోజనాలే ప్రధాన అంశంగా చర్చలు జరిగాయి. అలాగే భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సమస్యలపై సమిష్టి లక్ష్యాన్ని వివరించే న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 కూడా ఈ సదస్సులో ఆమోదం పొందింది. భారతదేశ సంస్కృతి, సాహిత్యం ఒక తామర పువ్వు వంటివని, అందులోని ప్రతి ప్రాంతీయ భాష ఒక రేకును సూచిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఒక రేకు పోయినా మొత్తం తామర పువ్వు అందం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతీయ భాషలకు తగిన గౌరవం, మర్యాదం కల్పిస్తూనే హిందీ భాష కీలక పాత్ర పోషించాలని అమిత్ షా చెప్పారు. నవీ ముంబైలో 2 రోజుల పాటు జరిగే హిందీ దివస్ 2026 ఆరవ అఖిల భారత రాజభాష సమ్మేళన కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం అమిత్ షా ప్రసంగించారు. దేశంలో అనేక భాషలు మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అన్నారు. భాషా వైవిధ్యమే దేశానికి బలమని, వివిధ భారతీయ భాషల మధ్య సమాచార సేవలకు హిందీ ఒక సమర్థవంతమైన వారధిగా పనిచేసి జాతీయ సమైక్యతను బలోపేతం చేయగలదని హోంమంత్రి అన్నారు.
3: భాషాओं के बीच में विवाद खड़ा करना चाहते हैं, उनको एक ही बात कहना चाहता हूं कि बच्चा अपनी मातृभाषा में ही भारत को समझ सकता है. अगर ये विदेशी भाषा में समझेगा तो भारत को समझने में वो गलती कर. इसलिए हम सब राजनीतिक मतभेद छोड़कर भारतीय भाषाओं को बढ़ावा देने पर जोर रखें.

అధికారిక భాషా రంగంలో విశేష కృషి, సహకారం అందించినందుకు 11 సంస్థలు, వ్యక్తులను మంత్రి సత్కరించారు. ఈ నెల 13వ తేదీ నుండి 7 డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ముజాఫర్పూర్ దల్కీబార్ లైన్ ద్వారా 600 మెగావాట్ల వరకు, తానక్పూర్ మహేందర్గిరి లైన్ ద్వారా 54 మెగావాట్ల వరకు ఎగుమతికి ప్రభుత్వం ఆమోదం లభించిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల వరదల కారణంగా నేపాల్లోని జలవిద్యుత్ మౌలిక సదుపాయాలకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది. దీనివల్ల దేశీయ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గి అదనపు విద్యుత్ అవసరం ఏర్పడింది. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ తన విద్యుత్ అవసరాలను తీర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం సహాయపడుతుందని, అలాగే భారత్ నేపాల్ మధ్య ఉన్న సన్నిహిత దీర్ఘకాలిక ఇంధన సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ఈరోజు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, ఐశ్వర్యం, అదృష్టానికి ప్రతీకైన వినాయకుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రజలు తమ ఇళ్లలో వినాయకుడి మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా కాలుష్యాన్ని తగ్గించి సంప్రదాయ పద్దతిలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముంబైలోని తన నివాసంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముంబైతో పాటు మహారాష్ట వ్యాప్తంగా 10 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు న్యూఢిల్లీలోని యశోభూమిలో 5వ సెమీకాన్ ఇండియా 2026 సదస్సును ప్రారంభిస్తారు. ఈ సదస్సులో 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ సంస్థలు, 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ ప్రదర్శనలో 6 దేశాల పెవిలియన్లు, 12 రాష్ట ప్రభుత్వాల పెవిలియన్లతో పాటు ప్రత్యేకంగా ఒక స్టార్టప్ పెవిలియన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ మెర్క్యూసూర్ దేశాల మధ్య డిజిటల్ కాగితరహిత వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇండియా మెర్క్యూసూర్ ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత్ మెర్క్యూసూర్ దేశాల మధ్య కాగితరహిత వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు, లావాదేవీ ఖర్చులు, సమయాన్ని తగ్గించేందుకు ప్రస్తుత ఇండియా మెర్క్యూసూర్ ఒప్పందం కింద ప్రాధాన్యత వాణిజ్య సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ సమక్షంలో వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్, భారత్లో ఉరుగ్వే రాయబారి అల్బెర్టో గువాని, పరాగ్వే రాయబారి ఫ్లెమింగో రౌల్ దువార్తే రామోస్ ఈ ప్రోటోకాల్పై సంతకం చేశారు. మిస్టీ పథకం కింద కచ్లో 27,000 హెక్టార్లలో మడ అడవుల పెంపకంతో గుజరాత్ ఒక ప్రధాన పర్యావరణ మైలురాయిని సాధించి తన 29,000 హెక్టార్ల లక్ష్యంలో గణనీయమైన భాగాన్ని పూర్తి చేసిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. స్థానిక తీరప్రాంత ప్రజలు, సరిహద్దు భద్రతా దళం BSF చురుకైన భాగస్వామ్యంతో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉండే మడ సముద్రపు నాచు జాతులను పెంచడానికి ఏర్పాటు చేసిన జావ్కోలోని సైన్స్ నర్సరీని మంత్రి తన బృందంతో ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గుజరాత్లో తీరప్రాంత జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి, అంతరించిపోతున్న వన్యప్రాణులను రక్షించడానికి ఇటువంటి కీలక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. వన్యప్రాణుల సంరక్షణ చీతా ప్రాజెక్టులో భాగంగా అటవీశాఖ కోసం 33 పెట్రోలింగ్, రెస్క్యూ వాహనాలను కూడా మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే కేంద్ర మంత్రి ఏక్ పేడ్ మాకినా ప్రచారంలో భాగంగా 1 హెక్టార్ విస్తీర్ణంలో 49 జాతులకు చెందిన 10,000 పైగా మొక్కలతో పాటు తేనెతీగల పెంపకం కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే సైరా వన్ కవచ్ను కూడా ప్రారంభించారు. నెల రోజుల పాటు జరిగే సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం 13,800 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఈ నెల 17వ తేదీన ప్రారంభమై 17వ తేదీన ముగుస్తుంది. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తూనే ప్రధానమంత్రి ఢిల్లీ అభివృద్దికి కూడా ప్రాధాన్యత ఇచ్చారని ముఖ్యమంత్రి చెప్పారు. మోదీ 12 ఏళ్ల పదవీ కాలంలో ఢిల్లీ అభివృద్ది కోసం చేపట్టిన పనులు అపూర్వమైనవని ఆమె పేర్కొన్నారు. అఖిల భారత పోస్టల్ శాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో సిబ్బంది, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమైంది. ఈ సందర్భంగా ఈ బృందం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రితో చర్చించింది.
దేశ పోస్టల్ శాఖను పునరుద్దరించినందుకు, ఆధునిక పౌర కేంద్రీకృత సేవ నెట్వర్క్గా పోస్టల్ శాఖను మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ ప్రతినిధి బృందం కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

చేసింది. ఈ మార్పులు ఇండియా పోస్ట్ పాత్రను గణనీయంగా విస్తరించాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, నేడు పోస్ట్ మ్యాన్ బ్యాంకింగ్ ఇతర ముఖ్యమైన సేవలను నేరుగా పౌరుల చెంతకు చేరుస్తున్నాడని అన్నారు. పోస్టల్ శాఖకు చెందిన దేశవ్యాప్త నెట్వర్క్ ఒక విలువైన ప్రజాసేవ వనరు అని అన్నారు.

4.31% చేరిందని కేంద్ర గణాంకాలు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అఖిల భారత వినియోగదారుల ఆహార ధరల సూచి ఆధారంగా గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం 5.95% నమోదైంది. వాతావరణం. గుజరాత్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఒడిశా, బీహార్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. రానున్న 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండి తెలిపింది. సామాజిక ఆర్థిక అభివృద్దికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. దేశంలో అనేక భాషలు, మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర. అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయ్యూబ్ హుసేన్ గారితో పరిచయం.
1: శ్రోతలకు నమస్కారం. అన్ని దానాలలోకెల్లా విద్యాదానం గొప్పదంటారు. భారతదేశంలో విద్యా విధానం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాస్థాయిలుగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని మన అనంతపురం జిల్లా విషయానికి వచ్చినప్పుడు, ఇక్కడ పాఠశాల విద్యను సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో విద్యా విధానం కొనసాగుతుంది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే వికసిత్ భారత్ సంకల్పంలో విద్యారంగం పాత్ర ఏమిటి? ముఖ్యంగా NEP 2020, NCF, పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల పాత్ర ఏమిటి అనే అంశాలపైన ఈరోజు విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయ్యూబ్ భూషణ్ గారితో చర్చిద్దాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: ముందుగా మీకు ఆకాశవాణికి స్వాగతం. సుస్వాగతం.
2: థ్యాంక్ యూ అండి. ముందుగా ఈ ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంటర్వ్యూ ప్రోగ్రాం చాలా ముఖ్యమైనది, అందరికీ ఇది అవసరం కూడా. వికసిత్ భారత్ గురించి మనము మాట్లాడుకుంటున్నాం. వికసిత్ భారత్ 2047 అనేది మన దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఒక గొప్ప జాతీయ సంకల్పం.
1: అసలు వికసిత్ భారత్ 2047 అంటే ఏమిటంటారు? దాని ప్రధాన లక్ష్యాలు ఏమంటారు? మరి
2: చూడండి, వికసిత్ భారత్ అంటే కేవలం మన దేశ GDP పెరగడం లేదా పెద్ద పెద్ద భవనాలు, రహదారులు, పరిశ్రమలు నిర్మించడం మాత్రమే కాదు. అభివృద్ధి అనేది బహుముఖమైనది,
1: చాలా రకాలుగా ఉంటుంది.
2: అవునండి. ఇప్పుడు 2047 నాటికి మన దేశం బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండాలి, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు ఉండాలి, నాణ్యమైన విద్య మరియు ఆరోగ్యం అందాలి, శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచ స్థాయి పురోగతి సాధించాలి, మహిళలు మరియు యువతకు సాధికారత కలగాలి, పర్యావరణాన్ని కాపాడుతూ స్థిరమైన అభివృద్ధి సాధించాలి. ఇదేనండి వికసిత్ భారత్ యొక్క ముఖ్య లక్ష్యాలు. అందుకనే వికసిత్ భారత్ ను ఒకే వాక్యంలో చెప్పాలంటే, అభివృద్ధి చెందిన దేశం అంటే కేవలం సంపన్నమైన దేశమే కాదు, జ్ఞానము, నైపుణ్యము, విలువలు, బాధ్యత కలిగిన పౌరులు ఉన్నటువంటి దేశం అన్నమాట.
1: సరే డిఓ గారు, వికసిత్ భారత లక్ష్య సాధనలో విద్యను మీరు ఎందుకు కేంద్ర బిందువుగా భావిస్తున్నారు?
2: ఎందుకంటే దేశంలో ప్రతి రంగానికి చివరకు అవసరమయ్యేది మానవ వనరులు. మనకు మంచి ఆసుపత్రులు ఉండాలి అంటే మంచి వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు కావాలి. మంచి పరిశ్రమలు రావాలంటే ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, నైపుణ్యం కలిగినటువంటి వర్క్ ఫోర్స్ కావాలి. వ్యవసాయం ఆధునికంగా మారాలంటే ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్, టెక్నాలజీ, నాలెడ్జ్, ఇన్నోవేషన్ అవసరం. సాంకేతిక రంగంలో ముందుకు వెళ్లాలంటే మంచి సైంటిస్టులు, రీసెర్చ్ ఇన్నోవేటర్స్ కావాలి. అంటే ప్రతి అభివృద్ధి వెనుక ఒక ఎడ్యుకేటెడ్ అండ్ స్కిల్డ్ హ్యూమన్ బీయింగ్ ఉంటారు. అందుకే వికసిత్ భారత్ బిగిన్స్ విత్ వికసిత్ మైండ్స్ అంటారు. ఎప్పుడైతే ఆ మేధాశక్తి పెరుగుతుందో అప్పుడే మనం అభివృద్ధిని కూడా చూడగలము.
1: సరే అయ్యూబ్ భూషణ్ గారు, 2047 భారతదేశం ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాము, ఆ భవిష్యత్తుకు ఈరోజు పాఠశాల విద్య ఎలా సిద్ధం చేయాలంటారు?
2: మన పిల్లలను మనము 2047 కోసం సిద్ధం చేయాలి. అంటే కేవలం ఈరోజు ఉన్న ఉద్యోగాలకు సిద్ధం చేయడం సరిపోదు. ఎందుకంటే 2047 నాటికి

0: ఈరోజు మనకు తెలియని అనేక కొత్త ఉద్యోగాలు, కొత్త సాంకేతికతలు, కొత్త రంగాలు ఉండవచ్చు. అందువల్ల పిల్లలకు లెర్నింగ్ హౌ టు లెర్న్ అంటే నిరంతరం నేర్చుకునే సామర్థ్యం కల్పించాలి. వాటిలో ఏముంటాయంటే, ఇప్పుడు మనం నేర్చుకునేటటువంటి అంశాల్లో కేవలం చదువు మాత్రమే, జ్ఞానం మాత్రమే అందించడం కాదు, విమర్శనాత్మక ఆలోచన పిల్లల్లో అభివృద్ధి చెందాలి, సృజనాత్మకత అభివృద్ధి చెందాలి, సమర్థమైనటువంటి వ్యక్తీకరణ పిల్లలలో రావాలి, కలిసి పనిచేసే సామర్థ్యం ఉండాలి, సమస్యను పరిష్కరించే నైపుణ్యము, డిజిటల్ అవగాహన, విలువలు, నైతికత, ఇవన్నీ మనం పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది.
1: సరే అయూబ్ హుసేన్ గారు, వికసిత భారత్కు విద్యా మార్గదర్శి, మరి ఈ లక్ష్యాలను సాధించడంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే 2020 ఎన్ఈపి పాత్ర ఏమంటారు?
0: చూడండి, ఎన్ఈపి 2020 భారతదేశ విద్యా వ్యవస్థను 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా మార్చే ఒక సమగ్ర విధాన దిశ అన్నమాట. గతంలో విద్యలో ఎక్కువగా ఏం బోధించాలి అనే ప్రశ్నకు ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు మనము పిల్లవాడు నిజంగా ఏం నేర్చుకున్నాడు, ఆ జ్ఞానాన్ని జీవితంలో ఎలా ఉపయోగిస్తున్నాడు అనే ప్రశ్నపై దృష్టి పెట్టాలి. కాబట్టి ఎన్ఈపి 2020 విద్యను కంఠస్థం చేసేటటువంటి విద్య కాకుండా అండర్స్టాండింగ్, కాంపిటెన్సీ, క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, స్కిల్స్ అండ్ వాల్యూస్ వైపు తీసుకువెళ్లాలని లక్ష్యం పెట్టుకుంది అన్నమాట. అదే వికసిత భారత్కు అవసరం. మనకు కేవలము డిగ్రీలు సాధించినటువంటి యువత కాదు, మనకు నాలెడ్జబుల్, స్కిల్డ్, ఇన్నోవేటివ్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కావాలి. అంటే ఎన్ఈపి 2020 ఈజ్ ద విజన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియన్ ఎడ్యుకేషన్, అంటే భారతీయ విద్యా వ్యవస్థను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్చే దిశ నిర్దేశమే ఎన్ఈపి 2020 అన్నమాట.
1: సరేనండి, ఇప్పుడు ఈ విద్యా విధానంలో కూడా ఎన్ఈపి 2020 మాదిరిగా FLN అనేది ఒకటి ఉంటుంది, దీన్నే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరీ అని కూడా అంటారు కదా, మరి దీనికి ఇంత ప్రాధాన్యం ఎందుకు అంటారు?
0: అవునండి, ఇప్పుడు ఇది ఈ ముఖ్యమైనటువంటి అంశం. ఇది FLN అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. దీనికి ఎన్ఈపి 2020లో బాగా దీనిపైన స్ట్రెస్ చేయడం జరిగింది, ఎంఫసైజ్ చేయడం జరిగింది. ఇవి 3వ సంవత్సరం నుంచే విద్య స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ మొదటి దశలో పిల్లలలో అక్షరాస్యత ముందుగా రావాలి. అలాగే ఈ గణితానికి సంబంధించినటువంటి ఈ ప్రైమరీ ఎబిలిటీస్ పిల్లవాళ్ళు పెంపొందించడానికే FLN అనేటటువంటి ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. అంటే ఈ కార్యక్రమం నిపుణ్ భారత్ లక్ష్యాలలో ఒక భాగం అన్నమాట. నిపుణ్ భారత్ లక్ష్యాలు మనం సాధించాలంటే FLN ప్రోగ్రాం మనము నిర్వహించాలి. ఇది మన రాష్ట్రంలో సమర్థవంతంగా మనం నిర్వహిస్తున్నాము. వీటి ద్వారా ఆ దశలోని పిల్లలకు అక్షరాస్యత, చదవడం బాగా, అలాగే చదివినటువంటి అవగాహన చేసుకోవడము, అలాగే గణితానికి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని పిల్లల్లో వస్తున్నాయి. ఎందుకంటే విద్య అనేటటువంటిది, విద్యకు ఇది ఒక పునాది అన్నమాట. పునాది గట్టిగా అయితే బిల్డింగ్ బాగుంటుంది.
1: సరే డాక్టర్ ఎన్ అయూబ్ హుసేన్ గారు, ఎన్ఈపి 2020 తర్వాత ఎన్సీఎఫ్ పాత్ర ఏ విధంగా ఉంటుంది?
0: ఎన్ఈపి, ఎన్సీఎఫ్ అనేటటువంటిది ఇవి రెండు విడదీయ అనేటువంటి. ఎన్ఈపి అనేటటువంటిది మనకు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తుంది, ఎన్సీఎఫ్ అనేటటువంటిది దానికి ఇంప్లిమెంట్ చేయడానికి మనకు దిశ నిర్దేశం నిర్మిస్తుంది. ఎందుకంటే ఎన్ఈపి 2020 మనం ఎటు వెళ్లాలో చెబుతుంది, ఎన్సీఎఫ్ ఆ దిశలో విద్యను ఎలా ముందుకు తీసుకువెళ్లాలో మార్గదర్శకం చేస్తుంది అన్నమాట. ఇది ఎన్సీఎఫ్ ఎస్సీ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది 2023 రూపొందించబడింది. వీటిలో కూడా పిల్లల సమగ్రాభివృద్ధి చెందాలి. అందువల్ల ఎన్సీఎఫ్ మార్పు కేవలం పాఠ్యపుస్తకాల్లో జరగాల్సిన మార్పు కాదు, తరగతి గదిలో పిల్లలు నేర్చుకునే అనుభవంలో మార్పు రావాలి అనేటటువంటి ఒక దిశను నిర్దేశిస్తుంది.
1: సరే డీఓ గారు, ఇప్పుడు ఎన్సీఎఫ్ వల్ల సాధారణ పాఠశాల తరగతి గదిలో ఎలాంటి మార్పు రావాలంటారు?
0: ఇది చాలా మంచి ప్రశ్న అండి. మన పాఠశాలలో ఒక టీచర్ ఒక ప్రశ్న అడిగితే పిల్లలందరూ ఒకే సమాధానం చెప్పడం కంటే పిల్లలు ఎందుకు, ఎలా, ఇంకా వేరే విధంగా చేయవచ్చా అని ప్రశ్నించే వాతావరణం రావాలి. ఉదాహరణకు నీటి సంరక్షణ అనే అంశాన్ని పాఠ్య పుస్తకంలో చదివించడం మాత్రమే కాకుండా పిల్లలు తమ పాఠశాలలో నీటి వినియోగాన్ని పరిశీలించాలి. ఎక్కడ నీరు వృధా అవుతుంది, ఎలా దానికి తగ్గించాలి, ఎలా వర్షపు నీటిను
1: ఒడిసి పట్టుకోవాలి
0: అనే ప్రశ్నలకు వారు పరిష్కారాలు ఆలోచించాలి.

0: అప్పుడే సైన్స్ కూడా వస్తుంది, మ్యాథమెటిక్స్ కూడా వస్తుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా పిల్లల్లో పెంపొందుతుంది.
1: సరే డీఓ గారు, ఇప్పుడు వికసిత్ భారత్ అనేది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి భారతదేశం అనే ఒక కాన్సెప్ట్ ఇది. ఈ వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక పాఠశాల పాత్రను మీరు ఏ విధంగా చూస్తారు ఒక డీఓగా?
0: అవునండి, వికసిత్ భారత్ అనేటటువంటిది ఇది కేవలం ఒకరితో సాధ్యమయ్యేటటువంటిది కాదు, ఇది ఒక ప్రోగ్రామ్ కూడా కాదు. మనము ఈ వికసిత్ భారత్ కు ఒక ఉద్యమంలా మనం చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎదురయ్యేటటువంటి ఆటంకాలను మనము అధిగమించాలంటే దానికి ఒక మనం ఉద్యమంలా ముందుకు వెళ్లినప్పుడే అది సాధించగలం. ఎందుకంటే నా దృష్టిలో ప్రతి పాఠశాల ఒక చిన్న వికసిత్ భారత్ ల్యాబొరేటరీ అన్నమాట. ఎందుకంటే దేశ నిర్మాణానికి అవసరమైన విలువలు, నైపుణ్యాలు, ఆలోచన విధానము మొదట పాఠశాలలోనే అభివృద్ధి చెందుతాయి. అందుకే మన బిఎస్ కొఠారి గారు కూడా చెప్పారు, దేశ భవిష్యత్తు తరగతి గది నాలుగు గోడల మధ్య నిర్మితమవుతుందని. అది ఖచ్చితంగా ముమ్మాటికి కరెక్ట్ అన్నమాట.
1: సరేనండి, ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ మారుతూ ఉంది. ఇప్పుడంతా ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ టెక్నాలజీ భవిష్యత్ విద్యను ఏ విధంగా ప్రభావితం చేస్తుందంట?
0: ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశమండి. టెక్నాలజీ మన విద్యను మరింత సమర్థవంతంగా అందుబాటులోకి తీసుకురాగలదు. ఎందుకంటే డిజిటల్ రిసోర్సెస్, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాధనాలు విద్యార్థులకు పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్, అంటే సొంతంగా నేర్చుకోవడానికి కావలసినటువంటి ఆపర్చునిటీస్ అవి కల్పిస్తాయి అన్నమాట. ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తించుకోవాలి, టెక్నాలజీ ఈజ్ ఏ టూల్, నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ టీచర్. ఎందుకంటే టెక్నాలజీతో మనము విద్యార్థులకు బాగా బోధించగలము, వారిని ప్రతి అంశాన్ని అవగాహన పరచడానికి మంచి సాధనంగా దానికి మార్చగలం అన్నమాట. అంటే శాంతి
1: అనేది ఉపాధ్యాయుడు కాదు, ఉపాధ్యాయునికి ఒక
0: టూల్ మాత్రమే. కాబట్టి ఏఐ ద్వారా తను కొన్ని అంశాలను, కొన్ని కాన్సెప్ట్స్ ను బోధించేటప్పుడు ఆ ఏఐ ఉపయోగించి దానికి లైవ్ గా మార్చి పిల్లవానికి అందించేటటువంటి అవకాశం అక్కడ ఉంది.
1: సార్, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాము, విద్య అనేది చాలా ముఖ్యమైనది, ప్రముఖమైనది, ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంది. మరి ఈ అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారిగా మీరు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఎలాంటి పాత్రను చూస్తారంటారు?
0: ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క పని కేవలం పాఠశాలను పర్యవేక్షించడం కాదు, మన అసలు బాధ్యత ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య అందేలా వ్యవస్థను బలోపేతం చేయడం అన్నమాట. దీనికి నేను నాలుగు పదాల్లో చెప్తాను. ఒకటి యాక్సెస్, క్వాలిటీ, ఈక్విటీ అండ్ అకౌంటబిలిటీ. అంటే ప్రతి పిల్లవానికి విద్య అందుబాటులో ఉండాలి, అందుతున్న విద్య నాణ్యమైనదిగా ఉండాలి, ఏ పిల్లవాడు వెనకబడకూడదు, మరియు వ్యవస్థ తన ఫలితాలను బాధ్యత వహించాలి. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పాఠశాలకు అకాడమిక్ సపోర్ట్ ఇవ్వాలి, టీచర్స్కు కెపాసిటీ బిల్డింగ్ కల్పించాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ను పర్యవేక్షించాలి, టెక్నాలజీను సమర్థవంతంగా ఉపయోగించేలా చూడాలి, పేరెంట్స్ మరియు కమ్యూనిటీ పార్టిసిపేషన్ను పెంచాలి. మన ఫోకస్ స్కూల్ ఫంక్షనింగ్ నుంచి స్టూడెంట్ లెర్నింగ్ వైపు మరింత బలంగా ఉండాలి.
1: సరే డీఓ గారు, ఇప్పుడు టీచర్ల బాధ్యత అలాగే మీ యొక్క ప్రాధాన్యత అంతా తెలియజేశారు. తల్లిదండ్రుల సమాజం పాత్ర కూడా చాలా ముఖ్యమైంది. మరి ఈ వికసిత భారత్ నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలంట?
0: విద్య అనేది ప్రభుత్వం లేదా పాఠశాల ఒక్కదాని బాధ్యతే కాదండి, ఇది స్కూల్, టీచర్, పేరెంట్, కమ్యూనిటీ వీళ్ళందరూ కలిస్తే ఒక స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏర్పడుతుంది. తల్లిదండ్రులు పిల్లలను కేవలం మార్క్స్ కోసం ఒత్తిడి చేయకుండా వారి ఆసక్తి, ప్రతిభ, స్వభావాన్ని అర్థం చేసుకోవాలి, పిల్లలతో మాట్లాడాలి, వారు అడిగే ప్రశ్నలకు ప్రోత్సాహం ఇవ్వాలి, పుస్తక పఠనాన్ని అలవాటు చేయాలి, స్క్రీన్ టైంను సమతుల్యం చేయాలి. అంటే ఈ రోజుల్లో మనకు సెల్ ఫోన్, స్మార్ట్స్ వచ్చాయి కాబట్టి పిల్లలు ఎక్కువ సమయం కూడా అక్కడ వృధా చేయకుండా చదువులో కూడా అవకాశం కలిగించాలి. ఇతర పిల్లలతో పోల్చకుండా నిన్నటి పిల్లవాడు కంటే ఈరోజు తనలో ఎంత అభివృద్ధి వచ్చింది అనే దానిపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ద ఫస్ట్ స్కూల్ ఈజ్ ద హోమ్ అంటారు.
1: డీఓ డాక్టర్ ఎన్ అయూబ్ హుసేన్ గారు, దేశ నిర్మాణంలో ఈ 247 వికసిత భారత్ లో విద్యారంగం పాత్ర ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులు ఏ విధంగా ముందుకెళ్లాలి, దానికి ఉపాధ్యాయులు ఏం చేయాలి, తరగతి గదిలో నేర్చుకున్నది బయట ఏ విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవాలి, అలాగే ఈ అనంతపురం

0: జిల్లాలో ఈ విద్యా వ్యవస్థ ఏ విధంగా సాగుతుంది, అందులో మీ పాత్ర ఏ విధంగా ఉంది, ఇంకా రాబో కాలానికి మీరు ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారనే విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. మీకు నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర, అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయూబ్ హుస్సేన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమర్పణ.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మనం వినబోతున్నాం చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమం. శ్రోతలు, ముందుగా

0: చిత్రకుసుమాల కార్యక్రమంలో ముందుగా మనకు వాణిజ్య ప్రకటన విందాం.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

0: శ్రోతలు, మనం చిత్రపుష్పాలు సినిమా పాటలు వింటున్నాం. కార్యక్రమంలో ప్రతిరోజు మనం సాయంత్రం రాత్రి 7 గంటల 8 గంటల నుంచి 8:30 వరకు, అలాగే 8:40 నుంచి రాత్రి 9 గంటల వరకు చిత్రకుసుమాలు సినిమా పాటలు ప్రసారం అవుతాయి. మరి కార్యక్రమంలో ముందుగా మనం ఒక పాట వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట నసీరుద్దీన్ టి శిలాంబరసన్ రాజ్కుమార్ తమన్ కలిసి పాడిన విశ్వ గీతరచన ఎస్ తమిన్ సంగీతం సినిమా ఓజీ.

0: మీరు విన్న పాట ఛాంపియన్ సినిమా కోసం రామ్ మిరియాలా పాడిన పాటది.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: తరువాత మీరు వింటున్న పాట కా సినిమా నుంచి. ఈ పాట విందాం.

గీత రచన సనపాటి భరద్వాజ పాత్రుడు, సంగీతం సిఎస్ శ్యామ్. చిత్రకుసుమాలు సినిమా పాటలు వింటున్నారు మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో. కార్యక్రమంలో తర్వాత విందాం ఫంకీ సినిమా నుంచి ఈ పాట విశ్వక్సే ఖయాడు లోహర్ అనుదీప్ కలిసి పాడిన ఈ పాట వినండి.

0: మీరు విన్న పాటకు సంగీతం సమకూర్చిన వారు భీమ్స్. ఈ పాటకు గీత రచన కేవి అనుదీప్. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: చివరిగా వినబోతున్న పాట నాన్న సినిమా నుంచి, పాడిన వారు సైంధవి. ఈ పాటకు గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం జీవి ప్రకాష్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, వెల్కమ్ బ్యాక్ టు చిత్రకుసుమాలు. కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట బింబిసారా సినిమా నుంచి పాట విందాం. హైమత్ సత్యయామిని పాడిన ఈ పాట

విన్న పాట బలగం సినిమా కోసం మంగ్లి రామ్ మిరియాల కలిసి పాడిన కాసల శ్యామ్ గీత రచన, భీమ్స సంగీతం. తర్వాత ఈ పాట విందాం. టిప్పు పాడిన పాట ఇది. పోతుల రవికిరణ్ గీత రచన, మణిశర్మ సంగీతం. ఆది సినిమా నుంచి.

0: విన్న పాట
1: డ్రాగన్ సినిమా కోసం పివిఎన్ఎస్ రోహిత్ పాడిన రామజోగే శాస్త్రి గీతం, అది జేమ్స్ లియాన్ జేమ్స్ సంగీతం. చివరిగా మీరు వినబోతున్న పాట డమరుకం సినిమా.

సినిమాలు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 9 గంటలు అవుతుంది. ఇక కొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. వార్తల అనంతరం 9:30 మధుర గీతాలు వినవచ్చు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు మధుర గీతాలు, ఆపాత మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా మనం వినబోతున్న పాట బాలమిత్రుల కథ సినిమా నుంచి. ఈ పాట వినండి, ఎస్ జానకి పాడారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సత్యం సంగీతం.

గాజుల కృష్ణయ్య సినిమా నుంచి ఘంటసాల ఆలపించిన, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఆత్రేయ గీతం అది, కెవి మహాదేవన్ సంగీతం. తర్వాత కార్యక్రమంలో బలిపీఠం సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన శ్రీశ్రీ గీతం విందాం చక్రవర్తి సంగీతంలో.

మధురగీతల కార్యక్రమంలో చైర్మన్ చలమయ్య సినిమా నుంచి పాట వినండి. సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ పాటకు గీత రచన ఆరుద్ర, సంగీతం సలీల్ చౌదరి.

విన్న పాట గాలి మేడల సినిమా కోసం పీబీ శ్రీనివాస్, సుశీల పాడిన పాటది. ఈ పాటకు శ్రీరామ్ చంద్ గీత రచన, టీజీ లింగప్ప సంగీతం సమకూర్చారు. తర్వాత విందాం ఇల్లారు సినిమా నుంచి సుశీల గారు ఆర్పించినటువంటి ఆత్రేయ గీతం, అది కేవీ మహాదేవన్ సంగీతం.

విన్న పాట దాగుడు మూతలు సినిమా కోసం ఘంటసాల సుశీల పాడిన పాటది. చివరిగా మీరు వినబోతున్నారు ఇద్దరు మిత్రులు సినిమా నుంచి ఈ పాట వినండి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మీరు వింటున్నది ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెడ్స్ పై. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 6:10 భక్తిరంజని భక్తి గీతాలు వినవచ్చు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు మా స్టూడియో క్లాక్ లో సమయం సరిగ్గా 11:00. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. రేపు ఉదయం 5:53 107.5 103.2 మెగాహెడ్స్ పై రేపటి మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.